ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 4వ తేదీ శుక్రవారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. స్టూడియోలో సమయం 5:55 దాటి 55 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కాస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఇంతవరకు శ్రీ కామాక్షి సుప్రభాతం విన్నారు. ఇంతటితో ఇయలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:39 దాటి 30 సెకండ్లు. ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11 గంటలకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో ఏడంపావుకు అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన పూర్వకాలపు ఆహారపు అలవాట్లు, మానవ పోషణలో వాటి ప్రాముఖ్యత, ఈ అంశం గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం, గోకులాష్టమి కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం, కవిత శీర్షికన తుమ్మూరి రామ్మోహన్ రావు గారి స్వీయ కవితలు మొదలైన అంశాలుంటాయి. 8 గంటలకు హిందీలో వార్తలు, 8:30కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. బాసరుచులు కార్యక్రమంలో 8:30కు ప్రముఖ రచయిత్రి భాగ్యరేఖ కథానిక ఇగురం నుంచి ఓ ఖండిక, ఆ తర్వాత ప్రముఖ కవి కాసోజు లక్ష్మీనారాయణ ఆచార్యుల పద్యాలు చదివి వినిపిస్తారు సామల రాజవర్ధన్. సింగిడిల సినిమా పాటలింటారు 8:45 నుంచి 10 గంటల దాకా. పొద్దుగల 10 గంటల నుంచి పొద్దమ్మటు 3 గంటల దాకా వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. నడుమల 12:30కు 1:10 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2:30కు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. పగటికి 3 గంటల నుంచి పొద్దుమట్ట 5 గంటల దాకా హిందీ వివిధ్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. మాట చెప్పుండ్రి పాట అయినుండ్రిలా మీ మాటలు, మీకోసం పాటలు ప్రసారమవుతాయి. పొద్దుమట్ట 5 గంటలకు 5:30కు కతిందాం కార్యక్రమంలో చంద్రప్రతాప్ కంతేటి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుంచి పంట దోపిడి అనే కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. ఆ తర్వాత కన్నిగంటి అనసూయ రచించిన పెద్దల మాట అనే కథా సంపుటి నుంచి ఎంతో అంతే అనే కథను వినిపిస్తారు జి జ్యోతి. 5:45 శక్తి మహిళల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణ్ సమాజ్ గాయత్రి మహిళా మండలి సభ్యులు పాడిన మరాఠీ భక్తి గీతాలు వింటారు. గిరిపదం కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సాబ్లే కుంభకర్ణ బృందం పాడిన గోకులాష్టమి పాటలు, ఆ తర్వాత సాథనాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్సింగ్ బృందం పాడిన కృష్ణుడి పాటలు వినొచ్చు. పొద్దుమట్టు 6:20. పొద్దుకి 7:00కు ఇల్లు యోసం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. ఇయలటి అంశం వివిధ పంటల్లో పోషక లోపాలు నివారణ. ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. వికసిత్ భారత్ కార్యక్రమం 7:45 ప్రసారమవుతుంది. హుషారుల హుషారైన పాటలు 8:00 నుంచి 8:45 దాకా వినొచ్చు. 8:45కు హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30కు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 9:30కు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 21వ భాగంలో బాలాంత్రపు రజనీకాంతరావు గురించిన విశేషాలుంటాయి.
రచనా పఠనం సామల రాజవర్ధన్. 9:45కి గీతోం కీ బహార్ పాత హిందీ సినిమాల్లోని పెళ్లి కూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం ఉంటుంది. ఇది 4వ భాగం. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. 10గుట్టంగా మన పురాణాలు కార్యక్రమంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్ష గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన

మీ నరసింహస్వామి ఒగ్గు కథ చివరి భాగం ప్రసారమవుతుంది. 10:30 మధురిమలో హాయైన తెలుగు సినిమా పాటలుంటాయి. ఇవి ఇయ్యల పొద్దునిండా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM సమయం 6:45 కావస్తున్నది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రం మేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో ఈరోజు జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎఫ్ 05ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని, భూ పరిశీలన సేవల పంపిణీ మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలుపుతూ,
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging star satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: Godavari nadilo drainla dwara kalustunna kalusyam pai samagra adhyayanam nirvahinchalani Andhra Pradesh upa mukhyamantri K Pavan Kalyan adhikarulanu aadeshincharu. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు అన్ని ప్రధాన ఉప డ్రైన్లను నిరంతరం పర్యవేక్షించి నీటి నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించాలని సూచించారు. పరిమితికి మించిన కాలుష్యం గుర్తిస్తే తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు లక్ష్యంగా పుష్కరాల నాటికి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతిలో కొత్త భూ కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులు ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో పౌల్టీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకువచ్చిన పౌల్టీ అభివృద్ది విధానం 2025-29 ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. అమరావతిలోని శాఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణాన్ని 759 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరంలో కొత్త భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల బృందం 29వ సమావేశంలో చేసిన సిఫార్సులను, అలాగే ఏపీసీఆర్డీ అథారిటీ తీర్మానం ఆమోదించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా రూరల్ మండలం తెనబండ గ్రామంలో 10.33 ఎకరాలు ఏపీఐసీకి సాధారణ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ భీమవరం గ్రామంలో మొత్తం 10.12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎపెట్కోకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
0: అలాగే ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల విత్తనాల కోసం 90,000 కిలోల విత్తనాలను సిద్దం చేయడం

0: రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పాతబస్తీలో ప్రతిపాదిత గౌలిగూడ చాంద్రాణిగుట్ట మెట్రో రైల్ విస్తరణ పనులను వచ్చే డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మధురలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీధుల్లో ఉట్టి కొట్టడం ఈ పండుగలోని మరో ప్రత్యేక అంశం. శ్రీకృష్ణాష్టమిని పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ నిన్న ఆహ్వానించింది. చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మంత్రులు కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు, నిల్వలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షించి కృత్రిమ కొరతకు తావలేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వివరిస్తూ,
1: ఉల్లిపాయలు 35 రూపాయల కిలోకే సరఫరా చేసేటట్టు రాష్ట్రంలోని రైతు బజార్లు, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఇది ఎంత త్వరగా ఆ కార్యక్రమం మొదలు పెట్టగలితే అంత త్వరగా చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. రెండోది పామ్ ఆయిల్ ధర కూడా ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా కనీసం 10 రూపాయలు తగ్గించే విధంగా ఒక కార్యాచరణ చేపట్టాం. తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి 350 అవుట్లెట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం సరఫరా చేయగలుగుతున్నాం.
0: రైతులు సమిష్టిగా, రైతు ఉత్పత్తి ధరల సంఘాలు ఎఫ్పీఓలుగా ఏర్పడితే మంచి లాభాలు పొందవచ్చునని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఎఫ్పీఓల ప్రతినిధులతో మంత్రి నిన్న మాట్లాడారు. రసాయనిక వ్యవసాయానికి బదులుగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. సరైన సమయంలో పంటలను విక్రయించడంతో పాటు వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి జిల్లా స్థాయి పర్యాటక ఉత్సవాలు, రోడ్ షోలు నిర్వహించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పలు అంశాలపై నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, గోదావరి పుష్కరాలు 2027కు విస్తృత ప్రచారం కల్పించడంపై చర్చించారు. పుష్కరాల సందర్భంగా భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్టంలోనూ రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎఫ్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రమేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో.

0: రమేష్.
1: ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ 2026 ప్రక్రియలో భాగంగా సిద్దిపేట జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను ప్రచురించారు. జిల్లాలోని హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను సంబంధిత ఎన్నికల అధికారులు ఆయా కార్యాలయాల్లో, సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. ఈ మేరకు హుస్నాబాద్ నియోజకవర్గంలో 2,30,222, సిద్దిపేట నియోజకవర్గంలో 2,05,337, దుబ్బాక నియోజకవర్గంలో 186,829, గజ్వేల్ నియోజకవర్గంలో 251,793 ఓట్లు ఉండగా, జిల్లా మొత్తం 8,74,181 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను ప్రచురించారు. డ్రాఫ్ట్ ప్రచురణకు ముందు జిల్లాలో 188,786 మంది ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ ఓటర్లు, అలాగే 199,180 ఎనామలీస్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 అమలుపై సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ హైమవతి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు బాల్య వివాహాల నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో బాల్య వివాహాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నాబార్డు తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం ఆర్థిక సహకారంతో సెట్విన్ ఆధ్వర్యంలో 30 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద వస్త్ర తయారీ, అపారెల్, హోమ్ ఫర్నిషింగ్ అంశాలపై సిద్దిపేట జిల్లా కేంద్రంలో 20 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ధి కల్పించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం, మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని అధికారులు తెలిపారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు నిర్వహించారు. ఈ సభల్లో ముసాయిదా ఓటర్ల జాబితా, ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ జాబితా బూత్ స్థాయి అధికారులు సూపర్వైజర్ల సమక్షంలో చదివి వినిపించారు. గ్రామ వార్డు సభల నిర్వహణ సమయంలో బూత్ స్థాయి అధికారులు ఫారం 6, 7, 8 అందుబాటులో ఉంచుకోవాలని, ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే నోట్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనామలీస్ మ్యాపింగ్ కాని ఓటర్లను సంబంధించిన వివరాలు బూత్ స్థాయి అధికారుల ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని, పెండింగ్ లో ఉన్న నోటీసుల జనరేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నోటీసులు అందించాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం కొనసాగుతోంది. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఈత వనంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఈత, వేప మొక్కలను నాటారు. నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో 17 లక్షల మొక్కలు నాటుతామని జిల్లా కలెక్టర్ కె హైమవతి తెలిపారు. అలాగే ఎల్నినో ప్రభావం వలన ఈ సంవత్సరం వర్షాలు అనుకున్నంతగా పడవు కాబట్టి రైతులు వరి పంటకు బదులుగా ఇతర మెట్ట పంటలను పండించాలని అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పీసీ మరియు పీఎన్డిటి యాక్ట్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పైన జిల్లా సమన్వయ సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వహణ పైన పిపిటి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 అనుసరించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్ల యాజమాన్యాలు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేపట్టే పీజీ మరియు పీఎన్డిటి యాక్ట్ 1994 అనుసరించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్ల ఆసుపత్రుల యాజమాన్యాలు కొత్తగా రిజిస్ట్రేషన్ కొరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సంప్రదించి కావలసిన ధృవపత్రాలను సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు.
0: సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ పి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2:55 విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక EOS-05 ఉపగ్రహాన్ని సబ్ జియో సింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు.
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the Geo Imaging Satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the Geo orbit, providing
0: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్దిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో 2 ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరీ క్యాంపస్ను మంత్రి సందర్శించి అనేక హరిత

0: నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్దతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్దం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో టెరీ వంటి సంస్థలు కీలక భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర, బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉక్రెయిన్లో సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించింది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన, అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా స్టూడియోల సమయం సరిగ్గా 7:15 దాటి 30 సెకండ్లు. అంబట్యాళ్ల సంగతులు. రోజు పొద్దుగల మీకోసం ఎన్నో ముచ్చట్లు వినిపించే అంబట్యాళ్ల సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఇయలటి అంబట్యాళ్ల సంగతులల్లా తిండితో మనం శీర్షికన పూర్వకాలపు ఆహారపు అలవాట్లు, మానవ పోషణలో వాటి ప్రాముఖ్యత, పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం, గోకులాష్టమి కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం, కవిత శీర్షికన తుమ్మూరి రామ్మోహన్ రావు గారి స్వీయ కవితలు మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఇయలటి తిథి వార నక్షత్రాలు తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి, రోహిణీ నక్షత్రం, శుక్రవారం. వాతావరణం. జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను ఉంది. గాలిలో తేమ 89% ఉంది. గాలి నాణ్యత 59 పాయింట్లతో సంతృప్తికరంగా ఉంది.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈ కార్యక్రమాన్ని మీరు రేడియో సెట్లపైనే కాకుండా మీ మొబైల్ ఫోన్లోనే వినవచ్చు. అది కూడా మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. అందుకు మీరు చేయవలసిందల్లా న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడమే. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్ను తెరిచి పైన ఎడమవైపు కనిపించి లైవ్ రేడియో అనే మీట నొక్కితే కింద కేంద్రాల పట్టికొస్తుంది. దాంట్లో ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రాన్ని ఎంచుకొని నొక్కితే ఈ ప్రసారాలు మీకు ధారాళంగా వినిపిస్తాయి. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు వినవచ్చు.

0: నా పేరు డాక్టర్ ఎం సురేష్. కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను.
1: జీవన ఎరువులు అంటే మనకు ముఖ్యంగా మొక్కలకు పోషకాలను అందించే సూక్ష్మజీవులు, అవి బ్యాక్టీరియాలు కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, ఏవైనా సూక్ష్మజీవులు మొక్కకు పోషకాలని అందించే ద్రవ లేదా ఘనరూప పదార్థాలు. ఇవి మొక్క వేరు బొడిపెల్లో కానీ వేర్లు ఉండే ప్రాంతంలో ఉండి మొక్కకు కావాల్సిన పోషకాలని, కొన్ని రకాల ఆమ్లాలను, లేకపోతే మొక్కకు రెసిస్టెన్స్ పవర్, వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందించడంలో తోడ్పడతాయి. జీవన ఎరువుల్లో మనకు ముఖ్యంగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు ఉంటాయి, భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు ఉంటాయి, పొటాషియాన్ని అందించే సూక్ష్మజీవులు ఉంటాయి, అలాగే జింకును కరిగించేవి, సల్ఫర్ని కరిగించేవి, సేంద్రియ పదార్థాలని విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. వాటితో పాటు ముఖ్యంగా ఒక రకమైన సూక్ష్మజీవి ఏంటంటే వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు తోడ్పడే వ్యామ్ ఫంగై అంటాం, అంటే ఇది ఒక శిలీంధ్ర జాతికి చెందిన సూక్ష్మజీవి. ఇది వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు తోడ్పడుతుంటుంది. ఇట్లా వివిధ రకాలుగా మొక్క కావాల్సిన పోషకాలను అందించడంలో వివిధ రకాల సూక్ష్మజీవులు కూడా తోడ్పడుతుంటాయి.
2: పంటల్లో జీవన ఎరువుల ఉపయోగాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2. ఈరోజు సెప్టెంబర్ 4వ తేదీ. ఈరోజుకున్న విశేషాలని గమనిస్తే ఈరోజు ప్రపంచమంతటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. అలాగే తొలితరం రాజకీయ నాయకుడు దాదాబాయ్ నవరోజీ జయంతి కూడా, నటుడు దర్శకుడు రిషి కపూర్ జయంతి, మాజీ క్రికెటర్ కిరణ్ మోరే పుట్టినరోజు, గాయని స్మిత పుట్టినరోజు, జాతీయ పోషకాహార వారోత్సవాలు కూడా ఈ వారంలో జరుగుతున్నాయి, జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు కూడా ఈ పక్షంలో జరుగుతున్నాయి. దాదాబాయ్ నవరోజీ, ఈయన జయంతి రోజు పార్సీ మతానికి చెందిన విద్యావేత్త అయిన, మేధావి, పత్తి వ్యాపారి, తొలితరం రాజకీయ సామాజిక నాయకుడు కూడా. ఈయన 1892 నుంచి 1895 వరకు పార్లమెంటు సభ్యుడిగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామర్స్లో కొనసాగారు. ఈయన ఇలాంటి గౌరవం పొందిన మొదటి ఆసియా వ్యక్తి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఈయన పిలుస్తారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించక ముందు నుంచే స్వాతంత్ర్యం కోసం గళమెత్తారు ఈయన. స్వరాజ్య అనే పదం మొట్టమొదట వాడింది ఈయనే. నవరోజీ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకులలో ఒకరు. నవరోజీ ఏవో హ్యూమ్, దీన్షా ఎదుల్జీ వాచ్.

చాతో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు. ఈయన రాసిన పుస్తకం పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ పుస్తకం భారతదేశం నుంచి బ్రిటన్కు తరలిస్తున్న నిధుల గురించి మాట్లాడిన మొదటి పుస్తకం. భారతదేశంలో తొలితరం పారిశ్రామికవేత్త అయిన జేఆర్డి టాటా లాంటి వారికి మార్గదర్శి దాదాబాయ్ నవరోజీ.

0: కొత్తక వింత పాతక రోత అనేది పాత మాట. ఆ మాట ఇప్పుడు పనికిరాదు. ఇప్పుడంతా పాత పద్ధతులు, పాత సంస్కృతులు, పాత వేషధారణ, పాత ఆహారపు అలవాట్లని సొంతం చేసుకుంటున్నారు, పాటిస్తున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. అయితే ఇయలటి తిండితో మనం శీర్షికన విందాం. పూర్వకాలపు ఆహారపు అలవాట్లు, మానవ పోషణలో వాటి ప్రాముఖ్యత, ఈ అంశం గురించి పోషకాహార నిపుణులు డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగంలో విందాం.
1: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి వచ్చిన తర్వాత మనందరం తెలుసుకున్నది ఏంటంటే, ప్రపంచం కూడా తెలుసుకున్నది, భారతదేశ ఆహార అలవాట్లు, మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆహార అలవాట్లు, సంప్రదాయ ఆహార పంటలు, ఆహార వనరు, ఆహార వండడంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, తయారు చేస్తున్న సమయంలో తీసుకున్న జాగ్రత్తలు, ఇలాంటి ఆహారం, మన పాతకాలం బామ్మ చేసిన వంటల్ని మనం ఎక్కువ గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే వాటిలోనే మన ఆరోగ్యం ఉందని మనందరం గమనించినాం. అంటే ఈ విపత్కర సమయంలో మనకు తెలిసి వచ్చింది ఏంటంటే, మన పండించే పంటలు, మన ఇంట్లో వండుకునే ఆహారంలోనే ఆరోగ్యం ఉందని మనం అందరం గమనించడం. జంక్ ఫుడ్ అనేటువంటి ఎక్కువ ఫ్రై చేసుకుని తినడము, మనం ఆ రోజు కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఎక్కువ వాడేవాళ్ళం, గానుగ నూనెను ఎక్కువ వాడేవాళ్ళం. ఇప్పుడు ఎక్కువ రిఫైన్డ్ ఆయిల్ అయిపోయింది. ఈ ఫ్రైయింగ్ చేసే హోటల్లో కానీ, వీధులలో అమ్మే షాప్ వాళ్ళు కానీ, వాళ్ళు మార్చి మార్చి పాత నూనెలు వాడడము, వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ వాడడము, ఇలాంటి ఉండి సమస్యలను మనం చూస్తా ఉన్నాం. రోజు పేపర్లో గమనిస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. సో ఈ జంక్ ఫుడ్ ప్రమాదకరమైంది, వాటి ద్వారా అనారోగ్య సమస్యలు ఉంటాయన్నది తెలుసుకున్నాం. అంతేకాకుండా పర్యావరణ కలుషితం అయింది, ఈ కలుషితంలో ఇంకా ఆహార కల్తీ జరిగింది. వీటి ద్వారా మనకు ఆరోగ్యం కన్నా అనారోగ్యమే ఎక్కువగా వస్తుంది అనే విషయాన్ని ప్రజలందరూ ఈరోజు గమనించారు. కాబట్టి పూర్వకాలపు ఆహార అలవాట్లు ఏవైతే ఉందో, అంటే జంక్ ఫుడ్ తినకుండా మంచి స్వాదు భోజనము ఇంట్లోనే మనం తయారు చేసుకోవడము, ముఖ్యంగా మనము పూర్వకాలం మన జిల్లా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే, మనం వాళ్ళు ఎక్కువ జొన్న గట్క తినేవాళ్ళు, జావ చేసుకుని తినేటోళ్ళు, గట్క తినడము, రొట్టెలు తినడం, మంచి ఆకుకూరలు వండుకొని తినడము, దాని మీదకి కాంబినేషన్ జొన్న గట్క పెరుగు వేసుకొని తినడము. కెమిస్ట్రీ మనకు ఏం చెప్తుంది అంటే, శాస్త్రంలో జొన్నలలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. అంటే మనము అన్నం తినదానికన్నా గట్క తింటే మనం ఎక్కువసేపు ఆకలి కాదు. దానికి కారణం ఏంటంటే, జొన్నలు ఈ చిరుధాన్యాలలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో అవి తొందరగా జీర్ణం కావు. జీర్ణం కాకపోవడం వల్ల మన కడుపు మంచి తిన్నట్టుగానే కనిపించి అవి స్లోగా జీర్ణమయ్యి తక్కువ మోతాదులో చక్కెరలను, అంటే షుగర్ని మన రక్తంలోకి వదులుతుంది అన్నట్టు శక్తిని. తద్వారా మనకు ఈ యొక్క రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జొన్నలు చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి గట్క కానీ రొట్టెలు కానీ తిన్నప్పుడు ఏమవుతుంది అంటే, మనకు ఆకలి తొందరగా వేయదు, అవి జీర్ణంలో మంచి సమయాన్ని తీసుకొని తక్కువ మోతాదులో చక్కెరను రక్తంలోకి ఉత్పత్తి చేయడం వలన ఈ యొక్క ఈ టైప్2 డయాబెటీస్ ఇట్లాంటి సమస్యలు అనేటువంటిది రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదే బియ్యాన్ని ఎక్కువ తిన్నామనుకోండి, అవి ఏమవుతాయంటే అందులో ఈ కార్బోహైడ్రేట్స్ సంక్షిప్తంగా ఉండకపోవడం వల్ల అవి తొందరగా జీర్ణమై తొందరగా గ్లూకోజ్ని మన రక్తంలోనికి రిలీజ్ చేస్తుంది. రక్తంలోకి రిలీజ్ అయ్యి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటి పెరిగిపోయి వయసు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మనం ఇవి తీసుకోవడం వల్ల కొన్ని రోజులకు మనము ఈ టైప్2 డయాబెటీస్, అంటే దీనికి యొక్క కారణమే కాదు ఇతర అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడికి ఇట్లాంటి లోను కావడం వల్ల చక్కెర వ్యాధి బారిన పడుతున్నారు. అంటే ఈ చక్కెర వ్యాధి అన్ని రాకుండా ఉండాలంటే ఈ యొక్క సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉన్నటువంటి చిరుధాన్యాలు కానీ జొన్నలు కానీ మన ఆహారంగా తీసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి మనం బయటపడచ్చు. అంటే మన పూర్వకాలపు ఆహార అలవాటు ఇదే. ఇప్పుడు ఎక్కువ పాలిష్డ్ రైస్, ఎంత తెల్లగా ఉంటే అన్నం అంత అనారోగ్య సమస్యలు ఉన్నట్టు లెక్క. ఎందుకంటే అన్నం ఎక్కువ తెల్లగా ఉంటుందంటే దాన్ని ఎక్కువ పాలిష్ చేసినట్టు లెక్క. ఎక్కువ పాలిష్ చేసారంటే అది ఆరోగ్యానికి మంచి కాదు. అందుకే మళ్ళీ ఇప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఏం చేశారంటే, తక్కువ చక్కెరలను ఉత్పత్తి చేసే వరి వంగడాన్ని సృష్టించడం జరిగింది. అంతేకాకుండా బ్రౌన్ రైస్, ఇప్పుడు మధ్య అందరూ బ్రౌన్

0: రైస్ తినాలంటారు. ఎందుకు బ్రౌన్ రైస్ తినాలంటారు అంటే, పాతకాలంలో బ్రౌన్ రైసే తినేవాళ్ళు. ఎందుకు, ఆ దంపుడు బియ్యం తినడం వల్ల అల్లో ఎక్కువ పాలిష్ జరగదు. అంటే దంపుడు బియ్యం బ్రౌన్ రైస్ ఏ కలర్లో ఉంటుంది మనకు, కొంచెం ఉదారంగులో బ్రౌన్ కలర్లో ఉంటుంది. కాబట్టి దంపుడు బియ్యంలో ఎక్కువ పోషకాలు ఉంటాయి, ఎందుకంటే పీచు పదార్థం ఉంటుంది, ఖనిజ లవణాలు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి. అంటే మన పాతకాలంలో ఈ సొఫిస్టికేటెడ్ పాలిష్ తయారు చేసే రైస్ మిల్లు లేవు. ఆ రోజుల్లో సోటెక్స్ ఉన్న రైస్ మిల్లు లేవు కాబట్టి తక్కువ పాలిష్ జరిగేది. కాబట్టి ఆ పాతకాలపు ఆహారపు అలవాటు ఏదైతే ఉందో, దంపుడు బియ్యము, మళ్ళీ మన అందరు ఇప్పుడు మార్కెట్లో నార్మల్ బియ్యం 40 రూపాయల కిలో దొరికితే దంపుడు బియ్యం 60 నుంచి 70 రూపాయల కిలో దొరుకుతుంది. అంటే మన పాత ఆహారపు అలవాటు అది. యాక్చువల్గా మన తాతలు ముత్తాతలు ఒకప్పుడు దంపుడు బియ్యంనే, అప్పుడు రైస్ మిల్లు లేవు కాబట్టి అందరు దంపుడు బియ్యం ద్వారా ఇంట్లోనే దంపుడు బియ్యం చేసుకుని అన్నంగా వండుకొని తిన్నారు కాబట్టి వాళ్ళు గట్టిగా ఉన్నారు. అది పాత ఆహారపు అలవాటు. జొన్నలు వాటితో మనం గట్కతో పాటు కుడుములు చేసుకునేటోళ్ళు. ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో ఇప్ప పూలు ఎక్కువగా దొరుకుతాయి. మంచిగా ఇప్ప పూల సీజన్ రాగానే ఇప్ప పూలతో మంచిగా కుడుములు చేసుకునేవాళ్ళు. ఇప్ప పూలలో మనకు విటమిన్లు ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి, విటమిన్ సి మంచిగా ఉంటుంది. జొన్నలు ఇప్ప పూలను కలిసి కుడుము చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శరీరానికి తక్కువ చక్కెర ఉత్పత్తి చేసే కార్బోహైడ్రేట్స్ దొరుకుతుంది, అంతేకాకుండా విటమిన్లు దొరుకుతున్నాయి, ఖనిజ లవణాలు దొరుకుతున్నాయి. సో శరీరానికి కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పోషకాలు, ఈ రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలు, అతి ముఖ్యమైన పోషకాలు ఈ జొన్న ఇప్ప కుడుములో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అంటే అది మన పాత ఆహారపు అలవాటు. ఇప్పుడు దంపుడు బియ్యం మన పాత ఆహారపు అలవాటు. నెక్స్ట్ ఆకుకూరలతోని మన వాళ్ళు ఆకుకూరలని మంచి ఎక్కువ కాలం తొక్కులు ఎక్కువ పెట్టుకున్నట్టు ఆకుకూర, మన గోంగూర తొక్కు నూరుకున్నారు, చట్నీ చేసుకుందరు, పుంటికూర తొక్కు, మన గోంగూర అంటాం పుంటికూర తొక్కు ఎక్కువ పెట్టుకున్నారు. పుంటికూర జొన్నలతో కుడుములు చేసుకున్నట్టు, ఇప్ప పువ్వు పుంటికూర జొన్నలతో కుడుములు చేసుకొని తినేవాళ్ళు, పుంటికూరను విరివిరిగా వాడేవాళ్ళు, పుంటికూర పువ్వులతోని కూడా వాటి పండ్లతోని కూడా మనం చేసుకునేవాళ్ళు, ఇప్ప పువ్వుల కాయలతోని కూడా చట్నీలు చేసుకుని తినేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి పోషణ అనేటువంటిది ఎక్కువ లభించింది. అంతేకాకుండా పప్పులు, పప్పు ధాన్యాలు ఇప్పుడు మనం ఇప్పుడు అంతా మిషన్ల ద్వారా పప్పులు చేస్తారు కానీ అప్పట్లో మళ్ళీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పప్పుల్ని ఇంట్లోనే పప్పు చేసుకున్నారు ఇసు రౌతుల ద్వారా. అంటే కొంచెం పొట్టు కొద్ది కొద్దిగా కందులకు అట్లే ఉండిపోయేది. దాని ద్వారా ఏమైందంటే మంచి పీచు పదార్థం దొరికేది, దానిలో మంచి ఖనిజ లవణాలు ఉంటాయి. పప్పు వండుకుంటే కొంచెం మార్కెట్లో తెచ్చింది కాకుండా ఇప్పటి కూడా గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఇంకా పప్పుని వాళ్ళు ఇసు రౌతు ద్వారా ఇసిరి పప్పు చేసుకుంటారు. ఆ పప్పు టేస్ట్ మన మార్కెట్లో దొరికే పప్పు యొక్క టేస్ట్ తో పోల్చినట్లయితే అది చాలా బాగుంటుంది, అది ఎక్కువగా ఇష్టపడతారు. దానికి వండే టైంలోనే మంచి సువాసన అనేటువంటిది వస్తుంది మన ఇంట్లో తయారు చేసుకున్న పప్పు. అంటే మన ఇసరో ద్వారా పట్టించిన పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది, పోషకాలు ఎక్కువగా ఉన్నాయి, మనకు ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా నూనెలు, నూనెలు పాతకాలం నూనెలు, ఆమ్ల నూనె, నువ్వుల నూనె, ఇవన్నీ మనము గానుగలో పట్టించుకొని తినేవాళ్ళం. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ దొరుకుతుంది మార్కెట్లో. రిఫైన్డ్ ఆయిల్ ఏమో 90 రూపాయలకు 100 రూపాయల కిలో దొరికితే మనం కట్టే గానుగ ద్వారా పట్టించిన నూనె మార్కెట్లో 300 నుంచి 400 రూపాయలు ఉంది. నువ్వుల నూనె కానీ, వేరే నూనె కానీ, మన పల్లి నూనె కానీ. అంటే పాతకాలపు నూనె అలవాటు ఏదైతే ఉందో, ఆ పూర్వకాలపు ఆహారపు అలవాటు ఏదైతే ఉందో, అవి మళ్ళీ ప్రజలందరూ దానివైపు వెళుతారు. ఏ ఈ రిఫైన్డ్ ఆయిల్ తింటే మంచిది కాదు, మేము ఈ మధ్య మేము గానుగ నూనె తింటున్నాం అని మన ఇంటి పక్క ఆయనే, మనం ఆఫీసులో కూర్చొని మాట్లాడుకున్న, పొలం కాడ పనిచేసే కాడ మాట్లాడుకున్న, ఇంటి పక్కన ఆడవాళ్ళతో మాట్లాడినా వాళ్ళు అదే చెప్తారు, మేము గానుగ పట్టించుకొచ్చుకున్నాం, మేము మిషన్లో పట్టించుకొచ్చుకున్నాం. ఎందుకు చెప్తారు? ఇది మన పాత అలవాటు. ఈ యొక్క గానుగ తీసిన నూనెలో ఎక్కువ పోషకాలు అనేటువంటివి ఉంటాయి, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పూర్వపు ఆహారపు అలవాట్లకు మరొకసారి ప్రజలందరూ మల్లుతున్నారు. యాక్చువల్గా ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా మొదలైంది, గ్రామీణ ప్రాంతాలలో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చేస్తారు, తెలియని వాళ్ళు మళ్ళీ కరోనా లాంటి సమస్యలు వచ్చి మనల్ని గుర్తు చేస్తున్నాయి. మన ఆరోగ్యం ఎక్కడో లేదు, మన పాతకాలపు ఆహారపు అలవాట్లోనే ఉంది. మంచి పనులు బత్తాయిలు పెట్టారు, పెరటి తోటలు పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు, పెరటి కోళ్ళను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. మన పెరట్లోనే జామ చెట్లు, మామిడి చెట్టు, మునగ చెట్టు ఉంటే మనకు మరింత ఆరోగ్యంగా ఉంటాము. పాతకాలంలో సీతాఫల చెట్లు మన పొలం దగ్గర ఉండాలి, మన పొలం దగ్గర మనకు జామ చెట్టు ఉండాలి, మామిడి చెట్టు ఉండాలి, దానిమ్మ చెట్టు ఉండాలి అనేటువంటి అవసరాన్ని ఈరోజు ప్రజలు గుర్తించారు. కాబట్టి మళ్ళీ మన పూర్వకాలపు ఆహారం, మన జొన్న గట్కాలు, మన తైదలతో చేసిన అంబలి తాగడము, మన ఇప్ప కుడుములు తినడము, జొన్న కుడుములు తినడము, గట్క తినడము, పెరుగు కలుపుకొని గట్క తినడము, వివిధ రకాల కూరగాయలతోని ఎండబెట్టి ఊరగాయలు చేసుకొని వాటిని తినడము అనేటువంటి ఈ పూర్వ ఆహార పద్ధతులు ఏవైతే ఉన్నాయో మళ్లీ ప్రజలందరూ వాటి వైపు వెళ్తురు, వాటి ద్వారానే మన ఆరికి సొంటి వేసుకుందాం. అల్లబ్రబ్బ అప్పట్లో బాగా తినేవాళ్ళు. అల్లబ్రబ్బ మన బస్టాండ్లో అక్కడ ఇక్కడ పోతే అందరు అల్లబ్రబ్బ అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తారు, కరోనా వచ్చిన తర్వాత అరే అల్లం తాగురి, అల్లం షాయ తాగురి, అల్లంతో సొంటిది వేసుకోరి, ఇవన్నీ పాతకాలంలో సొంటి వేసుకొని తిందరు, సొంటి తిందరు, అల్లం తిందరు. అప్పట్లో ఎవరన్నా ఒగరు వచ్చినట్లు, ఒగరు చేసినట్టు అనిపించినా, వామిటింగ్ చేసినట్టు అనిపిస్తే ఒక అల్లం ముక్కిచ్చి నమ్ములురా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు అల్లం తినుర్రి, తులసాకులు తీసుకోర్రి, పుదీనాకులు తినుర్రి, ఇవన్నీ మళ్ళీ మొదలైనాయి. అంటే మన పాత ఆహార అలవాట్లోనే మన ఆరోగ్యం ఉందనే విషయాన్ని మనం అందరం గమనించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ మళ్ళీ ఈ యొక్క పాత ఆహార అలవాట్లను గుర్తు చేసుకుని వాటి వాడకంలో తీసుకొచ్చి తిన్నట్లయితే మరింత ఆరోగ్యంగా ఉంటాం. మళ్ళీ ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆరోగ్యము మన పూర్వకాలపు ఆహార పంటల్లోనే ఉందని మీరందరూ గుర్తిరిగి నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను.
1: ఇంతవరకు పూర్వకాలపు ఆహార అలవాట్లు మానవ పోషణలో వాటి ప్రాముఖ్యత ఈ అంశం గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం విన్నారు. ఇది మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, మీరు మళ్ళీ మళ్ళీ వినవచ్చు. ఎవరికైనా వినిపించాలంటే షేర్ చేయవచ్చు కూడా. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మనయాస మనబాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 మనస్సు నింట. ఈరోజు భారతదేశపు ప్రముఖ క్రికెటర్ కిరణ్ మోరే గారి పుట్టినరోజు. పూర్తి పేరు కిరణ్ శంకర్ మోరే. 1962 సెప్టెంబర్ 4వ తేదీన గుజరాత్లోని బరోడాలో జన్మించారు కిరణ్ మోరే. 1984 నుంచి 1993 వరకు భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్గా పనిచేశారు. 2006 వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలక్షన్ కమిటీ చైర్మన్గా కూడా వ్యవహరించారు. ఈయన తర్వాతనే బీసీసీఐకి ప్రస్తుతం దిలీప్ వెంగ్ సర్కార్ నేతృత్వం వహిస్తున్నారు. కిరణ్ మోరే ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లీగ్ తరఫున పనిచేస్తున్నారు. మోరే 1970 ప్రాంతంలో అండర్-19 తరఫున క్రికెట్ ఆడారు. ముంబైలోని టైమ్స్ షీల్డ్ టాటా స్పోర్ట్స్ తరఫున 1982 నార్త్ లాంకషైర్లో బారో తరఫున ఆడారు. 1982-83 వెస్టిండీస్ పర్యటనకు వెళ్ళినప్పటికీ టెస్ట్ ఆడే అవకాశం రాలేదు. మోరే 1983-84 రంజీ ట్రోఫీలో బరోడా తరపున 2-3 మంచి ఇన్నింగ్స్ను ఆడారు. మహారాష్ట్రపై 153, ఉత్తరప్రదేశ్పై 181 పరుగులు సాధించారు.

0: ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గోకులాష్టమి కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం ఇప్పుడు విందాము.
1: శ్రీకృష్ణుడు జన్మించిన రోజును శ్రీకృష్ణాష్టమి అని, గోకులాష్టమి అని పండుగలుగా జరుపుకుంటున్నాము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పాండవ పక్షపాతిగా నిందించబడిన ధర్మ సంస్థాపనకే మొగ్గు చూపాడు కృష్ణుడు. విశ్వరూప ప్రదర్శనతో అన్నీ నేనే, అంతటా నిండి ఉన్నది తానేనని నిరూపించుకున్నాడు. లీలామానుష విగ్రహుడు, రాజనీతి చతురుడు, యోధానుయోధుడు, వెన్నదొంగ, కన్నయ్య అని పిలువబడే కృష్ణుడు జన్మించిన రోజును కృష్ణాష్టమి పండుగగా జరుపుకోవడం అందరికీ తెలిసిన విషయమే. శ్రీకృష్ణుడు జన్మించిన రోజును దేశమంతటా ఊరూరా వాడవాడలా ఘనంగా వేడుకగా పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా మధుర ద్వారకలలో ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ద్వాపర యుగంలో రోహిణి నక్షత్ర సంయుక్త శ్రావణ బహుళ అష్టమి తిథియందు శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 8వ అవతారం కృష్ణావతారం. పండితులు శ్రీకృష్ణుడిది సంపూర్ణ అవతారంగా చెబుతారు. మేనమామ అయిన కంసుని రాజ్యంలో చెరసాలలో బంధింపబడిన దేవకీదేవి అష్టమ గర్భాన జన్మించాడు. చేరి యశోదకు శిశువితడు అన్నట్లుగా రేపల్లెలోని నందుని నివాసానికి చేరాడు. శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు గోపికలంతా యశోద ఇంటికి వచ్చి, ఏమి నోము ఫలమో ఇంత పొరుద్దుకు వార్త వింటి మెవలలారా వీణులలరా, మన యశోద చిన్న మగవాణి గననట, సూచివత్తుమమ్మ సుదతులారా అంటూ పాటలు పాడారట. ఇంకా జోజో కమల దళేక్షణ, జోజో మృగరాజ మధ్య, జోజో కృష్ణ, జోజో పల్లవకర పద, జోజో పూర్ణేందు వదన, జోజో ఎనుచున్నంటూ జోలపాటలు కూడా పాడారట. కృష్ణుడు అంటేనే ఆనందం. కృష్ణుడు కొంటె కృష్ణుడు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉత్సాహం వెళ్ళి విరుస్తాయి. శ్రీకృష్ణుని బాల్యక్రీడలను విని ఆనందించని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. బాలుడై గోపాలుడై రేపల్ల జనులను ఆనంద పరవశులను చేశాడు. కృష్ణావతారంలో భగవంతుడు మానవుడిగా అవతరించి ఏ పనిని ఎలా చేయాలో చెప్పి ఆచరింపజేసి జగద్గురు అయినాడు. బాల్యంలో ఎన్నోసార్లు ఆపదలను తప్పించుకున్నాడు. శ్రీకృష్ణుడు జన్మించిన రోజున దేవాలయాలను, కృష్ణమందిరాలను సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. దేవాలయాలు, కృష్ణమందిరాలలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉపవాసం, వ్రతం, పూజ, వేడుకలు అన్నింటితో కూడిన పండుగ ఇది. కుటుంబాలలో వారి పూర్వీకులు అనుసరిస్తున్న విధానాలను అనుసరించి పండుగను జరుపుకుంటారు. పండుగ రోజు ఉదయాన్నే వీలైన వారు నదీ స్నానానికి వెళ్ళి స్నానాధికములు ముగించుకుని శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తారు. నదీ స్నానం చేయడానికి వీలు కాని వారు తమ ఇంట్లోనే స్నానాధికములు ముగించుకుని పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. ముందుగా ఇంటి పరిసరాలను, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటారు. కొంతమంది ఇంటి ముందు నుండి ఇంటి లోపలి వరకు కృష్ణ పాదాలను అందంగా తీర్చిదిద్దుతారు. గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరిస్తారు. గడపలకు పసుపు రాసి, బొట్లు పెట్టి, ముగ్గులు వేస్తారు. తులసికోట పరిసర ప్రాంతాలను కూడా శుభ్రపరిచి అందమైన పద్మాలను ముగ్గులుగా వేస్తారు. పూజా మందిరంలో పూజాపీఠమునకు పసుపు రాసి, బొట్లు పెట్టి, బియ్యపు పిండితో ముగ్గులను వేసి దానిపైన రాగి లేదా ఇత్తడి కలశమును ఉంచుతారు. కలశంలో రాగి నాణెములు, మామిడాకులు, పసుపు కుంకుమను వేసి కలశం పైన కొబ్బరికాయను ఉంచుతారు. కలశం పైన రాగి, ఇత్తడి లేదా వెండితో తయారైన కృష్ణ ప్రతిమను కలశం పైన ఉంచి పూజ చేస్తారు. కలశ స్థాపన చేసే అవకాశం లేని వారు కృష్ణ ప్రతిమను పీఠపైన ఉంచి పూజ చేస్తారు. అష్టోత్తర శతనామాలతో పూజించి ధూపదీప నైవేద్యాలను సమర్పించుకుంటారు. భాగవత పద్యాలను, భజన పాటలను, కీర్తనలను ఎవరికి తోచిన విధంగా వారు పాడుకుంటూ శ్రీకృష్ణుని కీర్తిస్తారు. ఈ పండుగ రోజు కొంతమంది పగలంతా ఉపవాసం చేస్తారు. సాయంకాలం పూజ పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు జన్మించిన సందర్భంగా శొంఠి, నెయ్యి, బెల్లము కలిపి ముద్దగా తయారు చేసి నివేదిస్తారు. అటుకులు, బెల్లము, కొబ్బరికాయ, పాయసం, పులిహోర, దద్దోజనం, ఉడికించిన శనగలను నైవేద్యంగా సమర్పించి అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. గ్రామీణ ప్రాంతాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

0: ఆచరిస్తారు. ఆ రోజంతా శ్రీకృష్ణుని కథలను, బలరాముల బాల్య క్రీడలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. చిన్నారి బాలబాలికలకు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణను అలంకరింపచేసి తమ ముచ్చటను తీర్చుకుంటారు. సాయంకాలం పూట దేవాలయాలలో ఉట్ల పండుగను నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉట్ల పండుగ వేడుకలు చాలా ఉత్సాహంగా ఉంటాయి. ఊరిలో ఉన్న యువకులు ఉట్టిని కొట్టడానికి ఉత్సాహంగా ముందుకు వస్తారు. కోలాటాలు, నాట్యాలు, భజనలు, కీర్తనల ద్వారా శ్రీకృష్ణుని జీవితాన్ని, బాల్య క్రీడలను తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని ఆనందిస్తారు. ఏమీ చదువురాని వారు కూడా ఓయమ్మని, కుమారుడు మాయిండ్లను పాలు పెరుగు మననీడమ్మ, పోయేదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణి అంటూ భాగవత పద్యాలను, దండమయ విశ్వంబర దండమయ అంటూ కృష్ణుడి పద్యాలను, నల్లనివాడు పద్మనయనం బులవాడు అను పద్యాలను ఆనందంగా పాడుకుంటూ ఉంటారు. 50 సంవత్సరాల క్రితం హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అని కొంతమంది భక్తులు ఒకచోట చేరి కృష్ణ భజనలు చేస్తూ ఉండేవారు. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం, దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. పర్ల సొమ్మును దొంగిలించే దొంగగా ముద్ర వేయించుకున్నాడు శ్రీకృష్ణుడు, కానీ రాగద్వేషాలకు, భవబంధాలకు అతీతంగా జీవించాలని ప్రపంచానికి చాటి గీత ద్వారా సందేశమిచ్చాడు. కర్మాచరణలో, సత్యాన్వేషణలో శత్రువైనా మిత్రువైనా ఒకటేనని చెప్పాడు కృష్ణుడు. కృష్ణుడు సమసమాజ స్థాపనను కోరుకున్నాడు. సంపదను 10 మందికి పంచాలని చెప్పాడు. శ్రీకృష్ణుడు ప్రకృతి ప్రేమికుడు. మానవుని జీవితం ప్రకృతితో ముడిపడి ఉంటుంది అన్న సందేశాన్ని ఆయన జీవిత గమనం వలన తెలుసుకోవచ్చును. శ్రీకృష్ణుడు అలంకార ప్రియుడు. రకరకాల పూలదండలు మనకు ప్రకృతి నుండే లభిస్తాయి. మనం జీవించాలంటే పశు సంతతి అవసరం. అందుకే ఆవుల మందతోనే సహజీవనం చేశాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు అందించిన మానవత్వం, సమానత్వం, సహజీవనం, పరోపకార తత్వం అలవరుచుకుంటే మన జీవితం కూడా నందనందనుడున్న తావిది అన్నట్లుగా నందనవనంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ధర్మానికి అధర్మానికి మధ్యన సంఘర్షణలు తలెత్తినప్పుడు తాను స్వయంగా రంగప్రవేశం చేసి ధర్మాన్ని గెలిపించిన లీలా మానుష విగ్రహుడు. జగద్గురువై కర్తవ్య బోధన చేశాడు. ఈనాడు ప్రపంచ దేశాలన్నీ భగవద్గీత వైపు చూస్తున్నాయి. భగవద్గీతను వ్యక్తిత్వ వికాస గ్రంథంగా అంగీకరించి అనుసరిస్తున్నాయి. కాబట్టి కృష్ణాష్టమి పండుగను జరుపుకోవడమే కాదు, కృష్ణుడు చెప్పిన ఆదర్శాలను విశ్వసించి ఆచరించగలగాలి. ప్రాణికోటి ఆనందంగా, వైభవంగా జీవించాలన్నదే శ్రీకృష్ణుని కోరిక. కృష్ణం వందే జగద్గురు.
1: ఇంతవరకు గోకులాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ గారి ప్రసంగం విన్నారు. ఈ ప్రసంగం మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. దాన్ని మీరు మళ్ళీ మళ్ళీ వినవచ్చు, ఎవరికైనా షేర్ చేయవచ్చు కూడా. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ఠ పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ఠ పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్దిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీ

0: నీ బాధ్యత. పెద్ద సమస్యలు తెచ్చిపెట్టే ఈ చిన్న దోమలను నివారించాలంటే నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పుట్టకుండా చేద్దాం, కుట్టకుండా చూద్దాం, ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుదాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

0: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాల్ని. అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం కైత శీర్షికన తుమ్మూరి రామ్మోహన్ రావు గారి స్వీయ కవితలు.
1: శీర్షిక కళావలోకనం. కాలం ప్రకృతి ప్రగతిని, సృష్టి రహస్యాలను వేదాలుగా, కన్నీటి కదలికలు కావ్యాలుగా, అవినీతి ఫలితాలు ఇతిహాసాలుగా, వలసల గొలుసుల ప్రతాపాలు చరిత్రలుగా, సుందర దృశ్యాలను, సుమనోహర సన్నివేశాలను, ఆవేశ కావేశాలను, పగలను, ప్రతీకారాలను, ప్రేమడెందాలను, ప్రణయ బంధాలను, ప్రళయ కారణ మారణ దారుణాలను, జీవి తొలి అడుగుజాడల నుండి మహాప్రస్థానాలు మరో ప్రస్థానాల దాకా అక్షరీకరిస్తూ వస్తున్నది. అనుభవాలను, ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను తరం నుండి తరానికి చేరవేస్తూ ఉన్నది. సకల భువనాలు ఆంగికమై, సర్వ వాంగ్మయాలు వాచికమై, సకల తారావళి ఆహార్యమై, సత్యమై, శివమై, సుందరమై, సకల కళలకు ఆకరమై, అజుని సృజనకు అనునాదమై, సంగీత సాహిత్య నృత్య శిల్పకళాది విశేషమై, మానవ మేధస్సులో పుట్టి మనిషి మనసును కరిగించి కదలించి ఓలలాడించి తేలికపరుస్తూ తెలివిని పెంచుతూ సాగిపోతున్న కళాప్రపంచం, నిత్య నవ వసంతం, నవనవోన్మేష భాస్వంతం, మొన్న దివిటీల వెలుగులో యవనికల ముసుగులో రంగస్థలం కళకళలాడింది. ఆవలి మొన్న ఒగ్గు కథయై యక్షగానమై, చిరుతల రామాయణమై, చిందు భాగవతమై, పగటి వేషగాళ్ల పౌరాణిక పాత్రలై పండుగ పబ్బాలను అలరించింది. అలలుగా తేలిన శబ్దం కలల సాక్షాత్కారంగా ఆకాశవాణి అయి వీణులకు విందుకు వచ్చింది. నిన్న తెర మీద కదిలే నీడబొమ్మల కథలు ఒకప్పటి తోలుబొమ్మలాటలాగా కనువిందులు చేశాయి. ఇప్పుడు ఇంటింట బుల్లిపెట్టలో దూరి హృదయాలను దోచుకుంటున్నది. దూరదర్శనమై సుందర దృశ్య శ్రవణ మాలికయ్యై క్షణక్షణం మెదడు పెట్టిన పదను సాంకేతిక విప్లవమై సకల ప్రపంచాన్ని కరచరవాణి అయి కరతలామలకం చేస్తున్నది. మార్పుకు మారు పేరు కాలం. తృష్ణను పెంచేది, తృప్తిని పంచేది కళాకారుల కలం గళం కరచరణ యుగం. అభినయం సృజనాత్మక సన్నివేశం, కాలం కనే కళ, కళతోనే లోకం కళకళ. శీర్షిక నవ్వుతున్న బుద్ధ విగ్రహం. బాల్యం విడదీయలేని గాలం, సప్త సముద్రాలు దాటిన మరవలేని మాయాజాలం. ఎప్పుడు యాది కోనేరులో దూకినా తేలేది బాల్యం గట్టుకే. అప్పుడు కనుల కుంచెలు గీసుకున్న చిత్రాలు, అంతరంగంలో అజంతా బొమ్మలు. కారిపోయే ముక్కు, జారిపోయే నిక్కరు వయసులో ఈ రామప్ప గుడిగుండెలో చిక్కిపెట్టుకున్న శిల్పాలు ఎన్నో, మనసు మడిలో నాటుకున్న ఊసుల మొలకలు ఎన్నో. కస్ప నరసింహులు తాత, అవునుగా తాత, మా ఇంటెదురుగా కుడిదిక్కు ఎత్తరుగుల మీద కూచునే వైనం, ఇప్పటి ఆలోచనాలోచనాలకు 60 ఏళ్ళు దాటిన అయ్యప్ప విగ్రహం. పండు గుమ్మడి పండులా ఉండే తాత మూతిమీది మీసాలు వెండి చురకత్తుల్లా మెరిసేవి. వయసులో ఉన్నప్పటి మిలిటరీ లక్షణం గరుకు గొంతులో తొడికిసలాడేది. ఎడమ చెవి మీద బెత్తెడు తురాయిని నిలిపి మూరెడు తెల్లతుండును తలకు చుట్టిన తాత తలపాగా వానప్రస్థపు విక్రమార్కుణ్ణి తలపించేది. ఏడ్చే పిల్లలను అదుపులోనికి తేవడానికి ఆ వాడకట్టు తలులకు కస్ప నరసింహులు తాత పేరు అపర భూచావతారం. ఏ

0: ఎవర్రా ఏడ్చేది అన్న తాత కంచు గొంతు వినిపిస్తే చాలు వాడంతా హడల్. ఎక్కడి పిల్లల ఏడుపు అక్కడనే గప్చుప్. భయం దీరిన పెద్ద పిల్లలకు తాత గద్దె కథలకు మిద్దే. పొద్దు ఊకితే చాలు తాత చుట్టూ మూగిన పిల్లలతో ప్రత్యక్ష బాలానందం. తాత కథల ఖజానా, ముచ్చట్ల ముల్లే. అన్నాల పిలుపులు వచ్చేదాకా వాడపోరగాండ్లంతా అక్కడే మకాం. వెన్నెల రాత్రుళ్ళు బజారు ఉసుకెలో చన్నీల వెన్నీల ఆటలకు తాత అంపైర్. ఇప్పుడు అనిపిస్తుంది నాకు తాత అచ్చు నవ్వుతున్న బుద్ధ విగ్రహంలా ఉండేవాడని. కవిత శీర్షిక స్వేచ్ఛ. శాసకుడొక్కడే, అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలంతా పాలితులే. వ్యవస్థ ఏదైనా సూచించబడింది న్యాయమార్గ పాలనమే, నాడైనా నేడైనా. అప్పుడు రాజ్యం వీరభుజ్యం, ఇప్పుడు స్వార్థం రాజపూజ్యం. ఆవుల కొట్లాటలో ఎప్పుడూ విరిగేవి లేగల కాళ్ళే. అప్పుడు రామరాజ్యం అంటే తండ్రి మాట జవదాటక, ఆలిని అడవుల్లో తిప్పటమో, ప్రజావాక్కు నొగ్గి సతిని అడవుల పాలు చేయటమో. ఇప్పుడు ప్రజారాజ్యం కదా, ఎక్కించబడ్డ రాజుకు ఎక్కడలేని మర్యాదలు. వారికి అవసరం పడితే తాకుతారు ప్రజల్ని, గొంగళి పురుగుల్ని ప్రేమగా తాకినట్టు. ప్రజలు దాటగూడని గడపలు వారివి, దాన్ని ప్రజాస్వామ్యమని పిలుతురు. వైరంలోనే వీరత్వమున్నది, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడంతా స్వైరంలో వీరంగమే. అప్పటివన్నీ బహిరంగ యుద్ధాలే, అస్త్రశస్త్ర విన్యాసాలే. ఇప్పుడు అలా కాదు, అన్నీ అంతరంగ యుద్ధాలే, కుటిల కుతంత్రాల పన్నాగాలే. ప్రకృతిని పరిశీలించడం, పరిశోధించటం, మనిషి మనీషిగా ఎదగటమే నాటి తాపత్రయం. అడవుల్ని నరకడం, కొండల్ని పిండి చేయడం, పుడమి పుట్టలు తవ్వడం, పరిసరాల్ని పాడు చేయటం అంటే కోపం వస్తుంది, కానీ అదే కదా నేడు చేస్తుంది. ఎక్కడి భాషను నెత్తికెక్కించుకున్నాం, ఇక్కడి భాషను ఇసడించుకుంటున్నాం. మొక్కలకు అక్కడి ఎరువందించి ఇక్కడ పూలు పూయించాలనుకుంటున్నాం. మెదడులో ఉంచాల్సిన జ్ఞానాన్ని అరచేతి ఆటబొమ్మను చేశాం. ఒక సతిని ఎవడో ఎత్తుకుపోతే కోతులు సైతం నడుము కట్టాయి అన్యాయాన్ని ఎదిరించడానికి నాడు. రామాయణం రంకు, భారతం బంకు సరే, మరి శ్రీరెడ్డి నిర్వచించిన సినీ రామాయణం సంగతి ఏమిటి? కళ్ళబొల్లి కబుర్ల నేటి రాజకీయ భారతం మాటేమిటి? ఒకప్పుడు మనిషి అంతర్జాలంగా ఉన్న సంగతి మరిచిపోతాం. వనంలో చెట్ల జాతుల్లా, పశుపక్ష్యాదుల్లో క్రిమికీటకాదుల్లా వర్గీకరణల్లా గుణాన్విత వర్ణసృష్టి చేసిన మనవు సమాధి పెంకలు తవ్వుతారు. కర్కష మతోన్మాద హత్యా రాజకీయాల శతాబ్దాల చరిత్ర జోలి వద్దు. కూల్చిన దేవాలయాల ఊసెత్తద్దు. కుమ్మిన బొక్కసాల లెక్కవద్దు. అమ్ముకోవడానికి వచ్చి అధికారం చెలాయించిన వాడి అరాచకాలు ఆరా తీయొద్దు. చక్రవర్తులైనా సుల్తానులైనా, తెల్లదొరలైనా ఇవాల్టి నల్లదొరలైనా, ఒకే తాను ఉడ్డలేనని తేలినా మనం ఇంకా అలాంటి వాళ్ల వలల్లోనే ఉన్న చేపలం గనుక, మనలో మనమే కులాల ఉచ్చుల్ని బిగించుకుంటున్నాం కనుక, మతాల రొచ్చుల్ని పెంచుకుంటున్నాం కనుక, మన ఓట్లతోనే వాళ్లను గెలిపించి పాలించుకుంటున్నాం గనక, పాలించమంటున్నాం కనుక, స్వాతంత్ర్యం దేశానికి కాదు లభించింది, కారు కూతల నోళ్లకు అది దొరికింది.
1: ఇంతవరకు కవిత శీర్షికన తుమ్మూరి రామ్మోహన్ రావు గారి స్వీయ కవితలు విన్నారు. ఇంతటితో ఎల్లటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8 గంటలు. ఇప్పుడు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
2: ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే ప్రియాంక అరోడా. मुख्य समाचार. भारतीय अंतरिक्ष अनुसंधान संगठन ने आंध्र प्रदेश के श्रीहरिकोटा से पृथ्वी अवलोकन उपग्रह EOS-05 का सफल प्रक्षेपण किया. विदेशी योगदान को अधिक पारदर्शी बनाने के लिए सरकार ने विदेशी अंशदान संशोधन विधेयक 2026 की जांच के लिए 31 सदस्यों की संयुक्त संसदीय समिति का गठन किया. सर्वोच्च न्यायालय आज से नई दिल्ली में ब्रिक्स मुख्य न्यायाधीशों के मंच

స్టూడియోల సమయం 8:31. ఇప్పుడు బాసరుచులు తెలుగు సాహిత్యంలోని చక్కటి వచన రచనల్ని కవిత్వాన్ని వినిపించే కార్యక్రమం విందాం. ఇయలటి కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి భాగ్యరేఖ కథానిక ఇగురం నుంచి ఒక ఖండిక, ఆ తర్వాత ప్రముఖ కవి కాసోజు లక్ష్మీనారాయణాచార్యుల పద్యాలు, వీటిని చదివి వినిపిస్తున్నారు సామల రాజవర్ధన్.

ప్రముఖ తెలంగాణ రచయిత్రి భాగ్యరేఖ కథానిక ఇగురం నుండి ఒక ఖండిక. బాగున్నావే నాయనమ్మ, పలకరించుకుంటూ వచ్చింది సుజాత. అగో ఎప్పుడస్తివే అడిగింది లచ్చమక్క. 4-5 రోజులైందే వచ్చి. అత్త మామ మీ దొర అంతా బాగుండ్రా? ఆ బాగానే ఉన్నారు. తాత బాగున్నాడానే? ఆ ఇప్పటికైతే మంచిగానే ఉన్నాడు బిడ్డ. ఆయన పని ఆయన్నే చేసుకుంటుండు, యాళ్ళకింత తింటుండు. పలకరియ్యిపో బిడ్డ అనుకుంటానే పెద్ద ఆయన కోటీడు దిక్కు నడిచింది లస్మక్క. పన్నావయ్యా, సుజాత వచ్చింది చూడు. పెద్ద ఆయన మంచం దగ్గర చిన్నగా వంగి చెప్పింది లచ్చమక్క. నమస్తనే తాత, బాగున్నవానే? ఆ బాగున్న బిడ్డ. నువ్వు బాగున్నవా? బుడ్డోన్ని తీసుకురాలే. ఆన్ని తీసుకొస్తే నన్ను నీడ నిలవనిస్తాడే. అమ్మ తాన్ని ఇడిచిపెట్టచ్చిన. అట్లా కూసోబిడ్డ కుర్సీ మీద. కుర్సీ చూపించి లోపటికి పోయింది లచ్చమక్క. ఓ నాయనమ్మ, లోపటికేంటికి పోతున్నావు? నేనిప్పుడేమి తినా తాగా. తిని చేయి గడుక్కొని చక్కగా ఇడికే వచ్చిన. వెనక నుంచి చెప్పింది సుజాత. ఆమె చెప్పే లోపట్నే అందుకున్నది లచ్చమక్క. పెడదామన్నా నా తాట ఏమున్నాయి బిడ్డ రెడీగా. చాతగాని పొద్దచ్చింది, ఏం చెయ్యకుంటైనా. ఉట్టి ఛాయ్ పెట్టిన పొయ్యి మీద. 2 నిమిషాలల్లా 2 కోపులల్లా ఛాయ్ పోసుకొని వచ్చింది లచ్చమక్క. ఓటి పెద్ద ఆయనకిచ్చి ఓటి సుజాతకిచ్చింది. నువ్వు తెచ్చుకోలేదేమే అడిగింది సుజాత. లే బిడ్డ, ఈ మధ్యన ఛాయ్ ఎక్కువ తాగితే పడతలేదు. పొద్దుగాల ఒక్కసారే తాగుతున్నా. నాయనమ్మ నిన్నొక్క మాట అడగనీకి వచ్చిందే, మెల్లగా మొదలుపెట్టింది సుజాత. ఏంది బిడ్డ? నేను అలాగైదామనుకుంటున్నా. ఉండుండి అట్లంటున్నవేమే. అవునే, నిజంగానే అలాగ సంసారం పెడదామనుకుంటున్నా. ఎందుకు? ఆ అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? ఏ, నాకాడ మంచిగా అనిపిస్తలేదు. ఏమన్నా కొట్లాటలైనయా? నేను కూడా నోరు తెరిస్తే రోజుకో కొట్లాట అవుతుండే. నేను ఓపిక పట్టి నోరు మూసుకున్నందుకు ఇప్పటి మటుకైతే ఏ కొట్లాటలు కాలేదు మరి అన్నట్లు చూసింది లచ్చమక్క. చూడే నాయనమ్మ, మీరు మమ్మలను ఎట్లా వెంచిండ్రే? పెద్దలకు మర్యాద ఇయ్యాలి. పెద్దోళ్ళై ఏమన్నా తిట్టినా చేసినా మనసులో పెట్టుకోవద్దు, జర చూసి చూడనట్టుండాలి అని చెప్పుకుంటూ వెంచిండ్రు. నేను కూడా అట్లనే మనసులో పెట్టుకొని అత్తగారింటికి ఓతి. లచ్చమక్క మోకాలు చుట్టూ చేతులు కట్టుకుని సుజాత దిక్కు చూసుకుంటా అనుకున్నది మనసుల. అవు, పిల్లనైతే లెక్క పొంటి పెరిగింది. చాలా ఓపిక మనిషి, పనితనం బాగా చేసుకుంటది కూడా. ముసలాయన చెంపకు చెయ్యి పెట్టుకొని కన్ను కొట్టకుండా శ్రద్ధగింటుండు ముచ్చట. మా మామయ్య తోటి ఏమీ బాధలేదే, బిడ్డ లెక్క చూస్తాడు. మా అత్తతోటే వచ్చింది. పెళ్ళైన నాటి సంధి ఆమె సంగతే నాకు అర్థమైతలేదు. ఎంత ప్రేమతోటి మాట్లాడబోయినా కూడా నన్ను ఇంత దూరంలో పెడతది. ఒక్కనాడు నవ్వుకుంటా మాట్లాడది. నేనేది చేసినా నచ్చుకోదు. ప్రతి పనికి వంకలు పెడతది. పొద్దుందాకా ఒక్కటే చదువుడు పెడతది. మాటి మాటికి మీ అమ్మ నీతి నేర్పలే, మీ నాయన భయం పెట్టలే అనుకుంటా అమ్మోళ్ళని ఎత్తిపోస్తుంది. నన్ను గింత కూడా సైసదు. ముందటుంటే అట్లనే అంటదని రూమ్ల పోయి కూసుంటే ఏమైనా పందికొక్కులు లెక్క తింటారు, భోగం పాపల లెక్క వంటరు రూములల్లా అని రోషమచ్చేటట్టు నాకినవడాలనని రూమ్ ముంగలకచ్చి ఒర్లుతుంది. పిల్లగాడు పుట్టించంది ఇంకా నెత్తినొప్పి ఎక్కువైంది. పిల్లగాని వంక పెట్టుకొని నేను పని చేస్తలేనంటది. పోనీ పిల్లగాన్ని తను చూస్తుందా అంటే ఎడమ చేత వట్టది. పోరన్ని చూసుకోవాలి, వాళ్ళకు చాకరీ చెయ్యాలి. ఆమె తిట్లు చదువులు ఎనుకుంటే కుక్క లెక్క వడుండాలి. ఆ ఇంట్లో తిన్నది కూడా పేకి వడతలేదు. ఇక నాతోటి కాదే నాయనమ్మ, ఏడ్చుడు మొదలుపెట్టింది.

0: సుజాత, అయ్యో ఏడవకు బిడ్డ, అన్నిటికీ ధైర్యంగా ఉండాలి. దేవతలసుంటోళ్ళ కష్టాలు తప్పలే. మనమెంత, ప్రతి సమస్యకు ఏదో ఒక సమాధానం తప్పకుంటది. ఊకో, మీ దొరేయమంటుండు మళ్ళా. మీరిద్దరైతే మంచిగానే ఉన్నారు కదా. ఆ మాకిద్దరికి ఏం భేదాలు లేవు. వాళ్ళమ్మ తిట్టేవి చెప్తే నమ్మడు. మేం కూడా కిస్సర బస్సర అనుకుంటాం. వాళ్ళమ్మ గురించేం చెప్పొద్దంటాడు. ఆడోళ్ళు మీరు మీరు చూసుకోవాలి అంటాడు. అయ్యమ్మను విడిచిపెట్టొస్తే ఈడ నాకున్నదే నువ్వు, నా బాధేందో నువ్వు కనీసం చెవులతోటి ఇననన్న ఇనకపోతే ఎట్లా అని నేనన్న. పొద్దుందాకా బయటికి పోయి అలసిపోయి ఇంటికొస్తే మీ ఆడోళ్ళ సోది చెప్పి సుఖం లేకుండా చేస్తావు అని విసుక్కుంటాడు. ప్రముఖ కవి కాసోజు లక్ష్మీనారాయణాచార్యుల పద్యాలు. భావ మొదవ భాష బహుమూల్య సంపదవు వ్యాసమౌనిగొల్చే వాంఛితముగా భాష నొసగు తల్లి భాసర భారతి ఆమె కంజలింతు ప్రేమమీర. ఆమె వైదికమ్ము ఆమె పురాణమ్ము ఆమె నవయుగమ్ము నలరజేసే ఆమె ఆది సృష్టి ఆమెయే నవయుగం ఆమె కంజలింతు ప్రేమమీర. ఆమెయున్న లోకమానంద సాగరం ఆమె లేక భావమవని లేదు. ఆమె ఈ జగానికి ఆరాధ్య దైవంబు ఆమె కంజలింతు ప్రేమమీర. ఆమె నిలిచియున్న అవని నాకంబవును పాల వెలుగుబాట పూలతోట. ఆమె లేని లోకం అంధకారంబురా ఆమె కంజలింతు ప్రేమమీర. శాంతి నిలయమామె క్రాంతి పదంబామె కరుణ నిండియున్న కల్పతరువు. ఆమె కన్న మిన్న అవని ఇంకెవ్వరు ఆమె కంజలింతు ప్రేమమీర. ఆమె మనకు అమ్మ అమ్మల గన్నమ్మ అవని జనులగన్న అమ్మలమ్మ. ముగ్గురమ్మలకును మూలపుటమ్మరా ఆమె కంజలింతు ప్రేమమీర. సత్యమైనదమ్ము పద్యమైనది అమ్మ శివము సుందరంబు శ్రీకరంబు. కమ్రగానమమ్మ కళ్యాణరాగంబు ఆమె కంజలింతు ప్రేమమీర. విశ్వకర్మ ప్రభువు విశ్వాంతరాలుండు నిగమగోచరుండు నిర్గుణుండు. సగుణ ధర్మమూర్తి సాక్షాత్తు తల్లిరా ఆమె కంజలింతు ప్రేమమీర. మనకు మంచి తల్లి మమకారముల చెల్లి ముద్దులొలుకు పట్టి ముదములలరా. అందమైన ఇంటి ఆవిడవు ఆమెయే ఆమె కంజలింతు ప్రేమమీర. అమ్మ మాట తీపి అమ్మ పాటల తీపి కమ్మనైన అమ్మ కరము తీపి. వీపు నిమిరి జన్మ తాపంబు బాపురా ఆమె కంజలింతు ప్రేమమీర. అలిగి తిండి మాని కలుగులో దూరినా అవ్వ నిన్ను వెదికి బువ్వ పెట్టు. నీవు పస్తులున్న నిలువునా తపియించు ఆమె కంజలింతు ప్రేమమీర. జనన మరణ దుఃఖ సాగరం మీదగా ఈత నేర్పునట్టి నేతయామె. మనను గన్న తల్లి ఘనకల్పవల్లిరా ఆమె కంజలింతు ప్రేమమీర. సత్యమైన విద్య పథ్యమౌ భోజ్యంబు నిత్యం అందజేసి నిన్నుగాచు. కన్న తల్లి మిగుల కరుణాంతరంగిణి ఆమె కంజలింతు ప్రేమమీర. ఆకలిగొని బిడ్డలల్లాడు చుండగా అవ్వ పిలిచిపెట్టు బువ్వ జగతి. ఆమె లేని వేళ ఆకలి తీరున ఆమె కంజలింతు ప్రేమమీర. కమ్మనైన అమ్మ రమ్మంటూ పిలువగా పాప పరవశించి ప్రాకుచుండు. భావ సురభిలమ్ము పంచురా చనుబాల ఆమె కంజలింతు ప్రేమమీర. అమ్మ అమ్మయంటూ ఆర్ధతగా నేడువ కరుణచేత మనసు కరిగివచ్చు. దయగుణంబునందు దైవాన్ని మించురా ఆమె కంజలింతు ప్రేమమీర. తనదు గర్భమందు తన ప్రాణముల నించి తనివిధీరమోసే తల్లి నిన్ను. ధరణిపైని దించి ధన్యునింజేసెరా ఆమె కంజలింతు ప్రేమమీర. అఖిల లోక జనని అమ్మయ్యై నిలిచింది సకల ప్రాణికోటి చంకనెత్తి. చన్నువాలు కుడిపి చక్కగా పెంచురా ఆమె కంజలింతు ప్రేమమీర.
1: ఇంతవరకు ప్రముఖ రచయిత్రి భాగ్యరేఖ కథానిక ఇగురం నుంచి ఒక ఖండిక, ప్రముఖ కవి కాసోజు లక్ష్మీనారాయణాచార్యుల పద్యాలు విన్నారు. చదివి వినిపించారు సామల రాజవర్ధన్. ఇంతటితో ఇల్లటి బాసరుచులు కార్యక్రమం సమాప్తం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా VLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు

0: టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:41. సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మొదలయ్యే సింగిడి 10:00 కొనసాగుతుంది. సింగిడిలో మీరు పాటలు వినడమే కాకుండా మీకు నచ్చిన పాటల్ని కూడా కోరుకోవచ్చు, మీకు తెలిసిన విషయాల్ని శ్రోతలందరితో పంచుకోవచ్చు, మీ మిత్రులకు బంధువులకు హలో చెప్పచ్చు కూడా. ఎలా అంటే మా ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి. ఫోన్ నంబర్లు 2950081, 2300081, ఆదిలాబాద్ కోడ్ 0872.

మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాల్ని. మీరు కూడా నాకు ఫోన్ చేయవచ్చు, మీ మాటల్ని శ్రోతలందరితో వినిపించవచ్చు. అయితే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300 8951 2950 81. ఈ రెండు నెంబర్లలో ఏదైనా ఒక నెంబర్కు ఫోన్ చేయవచ్చు. ఆదిలాబాద్ కోడ్ 0873 2 జత చేసి ఫోన్ చేయాలి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు హిందువులు. ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినమే కృష్ణ జన్మాష్టమి. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా శ్రావణమాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి రోజున, అంటే సరిగ్గా ఇదే రోజు జన్మించాడు. తన చెల్లెలు దేవకి కడుపున పుట్టిన బిడ్డ వల్ల తనకు ప్రాణహాని ఉంటుందని తెలిసిన కంసుడు ముందు జాగ్రత్తగా తన చెల్లెలు దేవకిని చెరసాలలో బంధించి పుట్టినరోజు ఒక్కొక్క బిడ్డను పుట్టిన వెంటనే హతమారుస్తూ ఉంటాడు. అలా 7 తర్వాత కృష్ణుడు కూడా కంసుని చెరసాలలోనే జన్మించాడు. చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళాష్టమి తిథి రోజు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. ఇదే తొలి రోహిణి నక్షత్రం. చేత విన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి సందెతావీదుల సరిమువ్వ గజలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ అని కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసముండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణమాసంలో లభించే పండ్లు అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతూ ఉంటారు. ఆకాశవాణి శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

0: నేను నేహ. ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ముఖాన మొటిమలా,
3: హై బాల్,
2: గజ్జా బొబ్బలా,
3: హై బాల్,
2: నడుగుల తామరా,
3: హై బాల్,
2: బురద పుల్లా,
3: హై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ జయంతి. ఈయన 1952 సెప్టెంబర్ 4వ తేదీన జన్మించారు. 2020 ఏప్రిల్ 30వ తేదీన పరమపదించారు. భారతీయ సినీ నటుడిగా, ముఖ్యంగా హిందీ సినిమా నటుడిగా ఈయన ప్రఖ్యాతి పొందారు. 1970లో తన తండ్రి రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన మేరా నామ్ జోకర్ చిత్రంతో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు రిషి కపూర్. ఈ చిత్రంలో ఈయన నటించిన పాత్రకు ఉత్తమ కళాకారుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం కూడా లభించింది. ఈయన ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసం తన సోదరులతో కలిసి ముంబైలోని కాంపియాన్ స్కూల్లో జరిగింది. ఆ తర్వాత అజ్మీర్లోని మేయో కాలేజీలో జరిగింది. ఈయన సోదరులు రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్, మేనమామలు ప్రేమ్నాథ్, రాజేంద్రనాథ్, బాబాయిలు శశి కపూర్, షమ్మి కపూర్ అందరూ సినీ నటులే. ఈయనకి రీతునంద, రీమా జైన్ అనే ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. రిషి కపూర్ నటించిన కొన్ని సినిమాలు 3-4-20, మేరా నామ్ జోకర్, బాబీ, జహరీలా ఇన్సాన్, జిందా దిల్, రాజా, రపూ చక్కర్, ఖేల్ ఖేల్ మే, రంగీలా రతన్, లైలా మజ్ను, గిన్నీ ఔర్ జానీ, బరూద్, కభీ కభీ, ఇలా ఎన్నో ఉన్నాయి.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు ఫోన్ నెంబర్లు మరోసారి చెప్తాను, 2300 2958 0 8 ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేయవచ్చు. ఆదిలాబాద్ కోడ్ 0 8 7 3 2 జత చేసి ఫోన్ చేయాలి.

0: ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం సార్. శుభోదయం.
0: శుభోదయం అండి. మీ పేరు ఊరు తెలుసుకోవచ్చా మేము?
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి ఫరీద్.
0: ఫరీద్ గారు ఉమ్మడిలో ఏం చేస్తుంటారు? ఎంత పెద్ద ఊరు మీది? పెద్ద ఊరా చిన్న ఊరా?
1: మామూలుగా అంటే మంచి ఉంటుంది సార్, పెద్ద ఉంటుంది మా ఊరు.
0: అదే టైలరింగ్ అన్నారు కదా, అంటే మీకు గిట్టుబాటు అవుతుందా? మీ ఊరి వాళ్ళే వస్తారా, బయట నుంచి కూడా వస్తారా ఎవరైనా?
1: మా ఊరి వాళ్ళే వస్తారు సార్. మా గ్రామం కూడా చాలా పెద్దగా ఉంటుంది సార్.
0: అయితే ఉమ్మేడ అని అంటే అర్థం ఏంటి? అర్థం ఏమైనా తెలుసా మీకు మీ ఊరి పేరుకు?
1: అంటే మీది మంచి గ్రామం కాబట్టి మాకు ముందు మేము పుట్టలేం సార్. అప్పుడు ముంచు గ్రామంలో ఉమామహేశ్వర్ అని ఉండేదట. అయితే దాని ద్వారా ఉండడానికి పేరు వచ్చింది సార్. అక్కడ నుంచి ఇప్పుడు మాకు ఇక్కడ గోదావరి తీరాన ఉమామహేశ్వర ఆలయాలు ఉంటాయి సార్. అక్కడ శివరాత్రి శివరాత్రికి అక్కడ తిరుణాలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సార్ అక్కడ.
0: అలా ఉమామహేశ్వరుడి పేరుతో ఉమ్మేడ అని వచ్చింది అన్నమాట. బాగుంది. చెప్పండి, ఈరోజు ఫోన్ చేశారు, ఏం చెప్పాలనుకున్నారు, ఏ పాట వినాలనుకున్నారు?
1: ముందుగా మన కాల్ ట్రై చేసుకున్న వాళ్ళకు, వింటున్న శ్రోతలకు, మీకు, మీ స్టాఫ్ అందరికి, మన అందరి కోసం కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్ నా తరఫు నుంచి.
0: థ్యాంక్ యూ అండి. మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఏదైనా పాట వినాలనుకుంటున్నారా?
1: నాలో ఉన్న ప్రేమ నుంచి గోపాల బాలుడమ్మ.
0: సరే, తప్పకుండా అండి, మీకోసం ఆ పాట వినిపిస్తాము, వినండి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి.

0: జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలా సార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి.
1: పదేళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏఈ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కి అయినా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి, మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి.
0: అలాగే ఆర్బీఐ పట్టించుకుంటుంది.
1: తెలుసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి.
2: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
3: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
2: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
3: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
2: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
3: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
2: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు
2: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా మీరు సింగిడిలో సినిమా పాటలు వింటున్నారు.

0: మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే. మీ పేరు, ఊరు చెప్తారా?
1: నా పేరు వజ్రపతి.
0: ఓకే, ఏం చేస్తుంటారు మీరు అక్కడ? హలో, ఏం చేస్తుంటారు అక్కడ మీరు? ఓకే, అయితే ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఫోన్ చేశారు ఆకాశవాణికి. ఓకే, నేరుగా పాట వినాలనుకుంటున్నారు. సరే, మరి మీరు అడిగిన పాట వస్తుంది, ఓసే రామలమ్మ పాట వినండి.

0: హౌసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితా

మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. ఈరోజు నటి గాయని స్మిత పుట్టినరోజు. పూర్తి పేరు స్మిత వల్లూరుపల్లి. సినీ నటియే కాకుండా పాప్ గాయని కూడా ఈమె. ఈమె తెలుగులో మొట్టమొదటి పాప్ ఆల్బం రూపొందించారు. 2024లో సోనీ లైవ్ ఓటీటీలో నిజం విత్ స్మిత టాక్ షోను కూడా నిర్వహించారు ఈమె. 2026లో సంక్రాంతి స్పెషల్గా భీమవరం బీట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ పాటలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు స్మితతో కలిసి మాస్ స్టెప్లు కూడా వేశారు. స్మిత మొట్టమొదటి తెలుగు పాప్ గాయని అని ఇంతకుముందు చెప్పాను కదా. తెలుగు పాటలను రీమిక్స్ చేసిన గాయనిగా కూడా ప్రసిద్ధి చెందారు స్మిత. ఒక కార్యక్రమంలో పాటలు పాడటం వంటి ఎన్నో అంశాలతో కూడిన మల్టీ టాస్క్ కూడా ఈమె నిర్వహిస్తుంటారు. ఈమె సినీ నటిగా మల్లీశ్వరి, ఆట, శమంతకమణి మొదలైన సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఆట సినిమా కోసం సునీతతో కలిసి స్మిత గారు పాడిన పాట విందాం.

మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 ఎఫ్ఎం, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాల్ని. ఇలా పొద్దుకి ఏడుంబావుకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారం ఉంటుంది. ఇలాంటి అంశం వివిధ పంటల్లో పోషక లోపాలు నివారణ. ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. ఇలా పొద్దుకి 7:30 నుంచి 7:45 నిమిషాల దాకా.

ఇంతటితో ఇలాంటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. మరిన్ని సినిమా పాటల్ని పొద్దుమట ఐదుగుట్టంగా మాట చెప్పున పాట నుండిలా, ఎనిమిది గుట్టంగా హుషారుల, పదిన్నరకు మధురిమల వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కాస్తున్నది. మరికొద్దిసేపట్లో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసు మేరకు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి గద్వాల విజయలక్ష్మిని ఆ పదవిలో నియమించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారదను నియమించారు. అలాగే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా గుండు సుధారాణిని నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను సీఎం తనిఖీ చేస్తారు. దౌల్తాబాద్ మండలం గోక్ ఫసల్వాడలో నిర్మాణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులను పరిశీలిస్తారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష అనంతరం రోడ్డు మార్గాన కొడంగల్ నివాసానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. తమ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరులో అధిష్టానం వద్ద ఉనికిని కాపాడుకునేందుకే బీజేపీ రాష్ట నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నిజంగా రాష్ట ప్రయోజనాలపై ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ది ఉంటే ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయాలని గురువారం ఒక ప్రకటనలో మంత్రి డిమాండ్ చేశారు. రాష్టంలో ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులైనా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 1000 రోజుల పాలన వైఫల్యం

ల్యాను ఎండగడుతూ మెదక్ జిల్లా కౌడిపల్లిలో చేపట్టిన ధర్నాకు హాజరై ఆయన మాట్లాడుతూ 100 రోజుల్లో నెరవేరుస్తామని ఇచ్చిన బాండ్ పేపర్ల హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమాపేశం అనంతరం మాట్లాడుతూ ఆయన ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను గురించి వివరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఈఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం స్టూడియో క్లక్ లో సమయం 10:40 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా వినబోతున్న పాట రౌడీ బాయ్స్ చిత్రం కోసం మంగ్లీ పాడిన పాట సుద్దాల అశోక్ తేజ గారి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస మాధురి మహాలక్ష్మి మాధవి, అలాగే రంగారెడ్డి జిల్లా బండ రావిరాల గ్రామం నుండి వరలక్ష్మి మహాలక్ష్మి జయలక్ష్మి విజయలక్ష్మి బంగారు లక్ష్మి, కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బి సదానంద్ గౌడ్ సత్యమ్మ సదాప్రియ సౌందర్య కొడుతున్నారు. మీ అందరి కోసమే చేస్తుంది ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట సంతోషం చిత్రం కోసం కేకే ఉషా పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతాన్నందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ సుజాత, గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్ రాజాజీ నగర్ నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి అజీజ్ బాయ్, నయీముద్దీన్, మటీన్, షేక్ చంద్, ఫరూక్, సయీద్, ఖలీల్, ముబీన్ బాయ్, మహమ్మద్ యసిన్, ముసా కరీం, షేక్ సలీం కోరుతున్నారు. మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ నాగమణి, రిత్విక్ చారి, శ్రీ వైష్ణవ్ చారి కల్వకుర్తి నుండి, అలాగే శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, ఉపేంద్రాచారి తిప్పర్తి నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 10:16. ఇప్పుడు వినబోయే పాట గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనంజయ పాడిన పాట అనంత శ్రీరామ్ సాహిత్యానికి అనుప్రభిన్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు ఆర్మూరు చేనేత కాలనీ రంగచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మీ, భానుతేజ, మృదుల, ఉదయకిరణ్, ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్స్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే నాగర్ కర్నూలు జిల్లా నుండి కళ్యాణ్చారి వెంకటేష్, నందిపేట నుండి కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషిని పాడిన పాట. సిరివెన్నెల గారి సాహిత్యానికి కోటి సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు.

పృథ్వీనారాయణ, అలాగే రాజేష్ ఖన్నా, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ పెద్దంవర్పేట నుండి గుండు అహ్మదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

పాండురంగుడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే బుదాన్పోచంపల్లి నుండి యలగందుల మార్కండయ్య, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, అలాగే ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నార్కట్టుపల్లి మండలం నెమోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మీరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:32:53. ముకుంద చిత్రం కోసం మిక్కీ జేమేయర్, సాయి శివాని పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి మిక్కీ జేమేయర్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, రానా ప్రతాప్, యామిని, లాస్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ వారి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి విజిలి వెంకటేష్, శ్యామల, అయోన్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు ఎలా అంటారా సింపుల్ మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి రేడియో ఐకాన్ క్లిక్ చేయండి వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6 అభ్యంతరాలకు ఫామ్ 7 సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మరి స్టూడియో క్లబ్ లో సమయం 10:39 మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత అభిహాసిని వైష్ణవి నితిన్ అలాగే మూర్తి శ్రీనివాస్ పద్మ శ్రీకాంత్ ప్రసన్న ఓదెల అనిల్ శ్రీలత శాన్విత్ ప్రకృతి ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంత్ బండి శివాజీ జోగా నర్సయ్య గుజ్జేటి ఆనంద్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు మీ అందరి కోసం వచ్చేస్తుంది ఘర్షణ చిత్రం కోసం జీన్ శ్రీనివాస్ పాడిన పాట కులశేఖర్ సాహిత్యానికి హరీష్ జేరా సంగీతం

ఇంద్రా మూవీ నుండి పాటను కోరుతున్న శ్రోతలు స్వర్ణలత శ్రీనివాస్ పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమా అలాగే మహమ్మద్ ఖలీల్ మహమ్మద్ రఫీ తిరుమలేష్ వెంకటనారాయణ కొమ్మాల గ్రామం నుండి కోరుతున్నారు ఒక మంచి పాట కోసం. అలాగే ఉమ్మేడ నుండి దివాకర్ విమల ఇష్ణ కోరుతున్నారు మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ జానకంపేట నుండి శ్యామ్లాల్ జగన్మోహన్ కోరుతున్నారు. దాసరి రవి రాయగిరి నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుండి మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఇంద్రా చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట భువనచంద్ర సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట నువ్వొస్తానంటే నేనొద్దంటన్న చిత్రం కోసం కార్తీక్ సుమంగళి పాడిన పాట. సిరివెన్నెల గారి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు పీర్జాతిగూడ నుండి శ్రీనివాస్, చింతా శ్రీనివాస్, షాపల్లి నుండి అన్నవరం నుండి రవికృష్ణ, పుట్టపాకు నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో

0: మరియు మెప్మ లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8. గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ది శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరింతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం విన్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఈరోజు తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన సుమారు 18 నిమిషాల తర్వాత అత్యాధునిక భూ పరిశీలన వ్యోమ నౌక EOS-05 విజయవంతంగా సబ్ జియో సింక్రనైజ్ కక్షలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందిస్తూ వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితేనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ ముల్కనూరు సహకార సంఘం దీనికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు పంటకు మంచి ధర రావాలంటే సంఘటితం కావడమే మార్గమని చెప్పారు. సమ్మక్క సారక్క బ్యారేజీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ బ్యారేజీకి సంబంధించి ఎన్ఓసీ తీసుకునేందుకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కలవనున్నట్టు తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షాపత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X @ AN

న్యూస్ అండర్ స్కోర్ HODని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 11:03 దాటి 52 సెకండ్లు. ఇప్పుడు వినండి
1: ఆకాశవాణి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురు ప్రత్యేక కార్యక్రమం. రచన వ్యాఖ్యానం శ్రీమతి టి శ్రవంతి. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోప్శెట్టి. పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. వినండి కృష్ణం వందే జగద్గురు.
0: ముందుగా మా శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఇల్లు కూడా పండుగ శోభతో కళకళలాడుతుంటుంది. ఇంటి ముందు రంగవళ్ళులు, గుమ్మాలకు మామిడి తోరణాలు, అబ్బాయిలు కృష్ణుడిలా అలంకరించుకుని, అమ్మాయిలు రాధలా ముస్తాబై కనువిందు చేస్తుంటారు. ఎక్కడ చూసినా భక్తి పాటలు, భజనలు, కృష్ణనామ స్మరణ వినిపిస్తూనే ఉంటాయి. శ్రీకృష్ణుని ఆలయాలు అందంగా అలంకరించబడి కృష్ణుని విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేసి పిండి వంటలు, ఫలహారాలు, ఇంకా కృష్ణునికి ఇష్టమైన వాటన్నింటినీ నైవేద్యంగా పెట్టి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక ఉట్టి కొట్టేటప్పుడు ఉండే కోలాహలం ఆహా, ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. ఇంత ఉత్సాహంగా కన్నుల పండుగగా జరుపుకునే పండగే కృష్ణాష్టమి.

రోజునే కృష్ణ జయంతి అని, గోకులాష్టమి అని, శ్రీకృష్ణ జన్మాష్టమి అని అంటారు. మరి కృష్ణాష్టమి అంటే ఇంతేనా, ఇంకా ఏమైనా తెలుసుకోవాలా? అవును, తెలిసింది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంతా.

ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని లీలలు, కృష్ణతత్వం, శ్రీకృష్ణుని గురించిన ఎన్నో విషయాలతో పాటు నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ మనందరి నుండి కూడా ఏం కోరుకుంటాడో తెలుసుకుందామా? మనందరం కూడా చిన్నప్పటి నుండి ఎన్నో కృష్ణుని లీలలను కథలు కథలుగా విన్నాం. అవన్నీ కథలు మాత్రమేనా, లేదా అంతర్లీనంగా అవి నేటి ఆధునిక సమాజానికి కావలసిన అవసరమైన అద్భుతమైన జీవిత పాఠాల? చేతిలో వేణువు, మరో చేతిలో సుదర్శనం, పెదవులపై చిరు దరహాసం, మాటల్లో మధురిమ, అడుగుల్లో వ్యూహం, హృదయంలో ధర్మం, ఇంతటి విభిన్నమైన వ్యక్తిత్వం గల వ్యక్తి, ఒక మాటలో చెప్పాలంటే ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ.

బాల్యంలో చిలిపితనం చూపించిన కృష్ణుడే యవ్వనంలో స్నేహానికి అర్థం చెప్పాడు. అర్జునుడికి రథసారథి అయిన కృష్ణయ్యనే మహాభారతానికి వ్యూహకర్త అయ్యాడు. ప్రేమకు ప్రతిరూపంగా కనిపించిన కృష్ణుడే గీతాబోధన చేసే తత్వవేత్తగా కనిపించాడు. కృష్ణుడు కేవలం దేవుడనుకుంటే పొరబాటే. ఒక స్నేహితుడిగా ప్రేమించబడ్డాడు, ఒక సారథిగా నమ్మబడ్డాడు, గురువుగా ఆరాధించబడ్డాడు, ఒక నాయకుడిగా అనుసరించబడ్డాడు. గీతతో దారిచూపే కృష్ణుడు ఒక కాలానికి చెందిన వ్యక్తి కాదు, ప్రతి కాలానికి అవసరమైన గురువు.

0: ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆయా సమయములయందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను.
1: మనందరం చిన్నప్పటి నుంచి ఎన్నో కృష్ణుని లీలల్ని కథలు కథలుగా విన్నాం. శ్రీకృష్ణుని పుట్టుక నుండి అవతార సమాప్తి వరకు ఎన్నో లీలలు. ప్రతి సందర్భం వెనక ఒక సామాజిక సందేశం, మానసిక విశ్లేషణ దాగున్నాయి. మాఖన్ చోర్ కృష్ణ కన్నయ్యా అన్నారు, ఇళ్లలో దూరి ఉట్టిపై ఉన్న వెన్నను దొంగిలించి తన స్నేహితులందరికీ ఆ వెన్నను పంచే అల్లరి లీల, ఆ లీల వెనక కూడా ఒక అంతరార్థం దాగుంది. భగవంతుడెప్పుడు ధన సంపదల్ని ఆశించడు, వెన్న స్వచ్ఛమైన మనసుకి ప్రతీక, కల్మషం లేని హృదయాల్ని కోరుకుంటాడు. అలాగే తాను మాత్రమే తినకుండా స్నేహితులందరికీ పంచడం నేటి షేరింగ్ అండ్ కేరింగ్ విధానానికి ప్రతిరూపం.

ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుండే నేటి సమాజంలో ఈ విధానం ఎంతో అవసరం కదండి. యమునా నదిలో కాళీయుని గర్వాన్ని అణచివేశాడు బాలగోపాలుడు. కాళీయుడంటే మన మనసులోని అహంకారం, ఈర్ష్య, కోపం వంటి దుర్గుణాలను అణచివేసి ప్రశాంతంగా జీవించడమనేది దీని అంతరార్థం. ఎన్ని లీలలండి!

తన పుట్టుకతో పాటే మాయను ఈ లోకానికి రప్పించి ఆమె ద్వారా కంసుడికి జరగబోయేది చెప్పించిన అవతరించిన వెంటనే అందరినీ మైకంలో పడేసి కారాగారం నుండి బయటపడిన ఉధృతంగా ఉరకలేస్తున్న యమునమ్మ ఒద్దికగా ఒదిగిపోయి స్వామి నందగోకులం చేరడానికి దారిచ్చిన తనకు ఆడపిల్ల పుట్టిన విషయంగాని బిడ్డను తీసుకెళ్లి మగపిల్లాడిని తన పక్కన పడుకోబెట్టిన విషయంగాని యశోదమ్మకు తెలియకపోయినా ఇవన్నీ కూడా పరమాత్ముని పరమాత్మ

బాల్యంలోనే పూతలను సంహరించడం, మద్ది చెట్ల రూపంలో ఉన్న నలకూబర మణిగ్రీవులకు శాప విమోచనం చేయడం, కాళీయ మర్థనం, వస్త్రాపహరణం, ఇవన్నీ కూడా కన్నయ్య బాల్యలీలలైతే, రాయబారం, నిండు సభలో విశ్వరూప దర్శనం, రాజకీయ చతురత, నిండు సభలో మానవమానాలు సమదృష్టితో తీసుకున్న సంయమనం, ధర్మరక్షణ, ఇవన్నీ కూడా కృష్ణుని దైవ

కృష్ణుని వేణుగానం వినిపిస్తే వృందావనం మొత్తం కదిలిపోతుంది. గోపికలందరూ తమను తాము మరచిపోయి తమలోని నేనును వదిలి తమను నడిపించే ఆ పరమాత్మ వైపు ప్రయాణించే అనుబంధానికి ఓ అందమైన పరమార్థం. అక్కడ కృష్ణుడు ఒక్కడే, కానీ గోపికలు ఎందరో. కాని ప్రతి గోపికకు కృష్ణుడు నా దగ్గరే ఉన్నాడన్న అనుభూతి. అందుకే రాసలీలల్ని ఆత్మ తన మూలమైన పరమాత్మను చేరుకోవాలనే ఆధ్యాత్మిక ఆకాంక్షగా చూడడం, దాని తాత్విక భావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గంగా చెప్తారు.

గోపాలుడంటే గోవుల్ని పాలించేవాడని అర్థం. ఇక్కడ గోవులంటే జీవులు. జీవుల సంరక్షకుడే గోపాలుడు. కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో వానరులే ద్వాపర యుగంలో గోపికలయ్యారు. కృతయుగంలో ఋషులకు దర్శన భాగ్యం, త్రేతాయుగంలో వానరులకు సంభాషణ భాగ్యం దక్కితే ద్వాపరయుగంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు దక్కిన ధన్యజీవులే గోపికలు.

శ్రీకృష్ణుడు భక్తజన హితుడిగా, స్నేహితుడిగా, ప్రియబాంధవుడిగా, గోపీ కృష్ణుడిగా, రాధా మనోహరుడిగా, రుక్మిణీ వల్లభుడిగా, సత్య విధేయుడిగా, ప్రియ సోదరుడిగా, జనరంజక పాలకుడిగా, గోవర్ధన గిరిధారిగా, ఇలా ఎన్నో విధాలుగా తన లీలలను చూపించిన భక్త జనులను అమితంగా ఆకర్షించేది మాత్రం ఆ స్వామి బాలకృష్ణుని రూపమే. అందుకే కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణ జనన సూచకంగా ఉయ్యాలలు కట్టి బాలకృష్ణుడిని ఆడించడం, బాల్యంలో వ్రేపల్లెలో బాలకృష్ణునికి గుర్తుగా ఉట్టికొట్టడం లాంటి సంబరాలని చేస్తారు. ముఖ్యంగా ఇంటి ముంగలి నుండి లోపలి వరకు చిన్ని చిన్ని పాదాలు వేసి కృష్ణయ్య తమ ఇంటికి రావాలని, వస్తాడని భావించి పూజలు చేస్తారు.

అసలు శ్రీకృష్ణ భగవానుడే ధర్మపక్షాన ధర్మమూర్తులైన పాండవుల పక్షాన ఉన్నప్పుడు అసలు పాండవులకు కష్టాలే లేకుండా చేయలేడా? ధర్మరాజుని జూదమే ఆడకుండా చేసుంటే ఇక ఓటమే లేదు, అరణ్యవాసమూ లేదు, యుద్ధమూ లేదు. మరి భగవంతుడైన శ్రీకృష్ణుడు అలా ఎందుకు చేయలేదు? చిన్నప్పటినుంచి ఎంతో మంది రాక్షసుల్ని అధర్మపరుల్ని యుద్ధం ఘర్షణ జరిగిన తరువాతే సంహరించాడు. మరి భగవంతుడైతే తనకున్న శక్తితో తనకున్న యుక్తితో క్షణంలో సంహరించేయచ్చు కదా? ఇలాంటి సందేహాలు మనందరికీ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో సందేహాలకు శ్రీకృష్ణుడు కృష్ణుని ప్రియమిత్రుడైన ఉద్ధవుడు, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణల ద్వారా సమాధానం దొరుకుతుంది. అదే ఉద్ధవ గీత. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి కర్తవ్యాన్ని బోధిస్తే, ఉద్ధవ గీతలో ఆయన జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనసుని ఎలా నియంత్రించుకోవాలి, వైరాగ్యాన్ని ఎలా పెంచుకోవాలి, భక్తి జ్ఞాన మార్గంలో ఎలా ముందుకు సాగాలన్న విషయాల్ని వివరించారు.

మనందరం ఎప్పుడు మనకు నచ్చినవి మన దగ్గరే ఉండాలని కోరుకుంటాం. మనుషులు మనలాగే ఉండాలని, పరిస్థితులు మనకు అనుకూలంగానే ఉండాలని కోరుకుంటాం. కాని జీవితం మన కోరికల ప్రకారం నడవదు కదా. అందుకే కృష్ణుడి బోధనలు మనకు గుర్తు చేస్తాయి, ప్రపంచాన్ని నీ ఇష్టానికి మార్చడం కంటే ప్రపంచాన్ని స్వీకరించే నీ మనసుని మార్చుకోవడం గొప్ప విజయమని. ఖచ్చితంగా భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు, వ్యక్తిత్వ వికాసానికి ఒక పరిపూర్ణమైన మార్గదర్శి. జీవితంలో మనం గెలవాల్సింది ప్రపంచాన్న కాదు, నిన్ను నువ్వు. ఒకవైపు భీకర యుద్ధం, మరోవైపు అర్జునుడి చేతిలో గాంధీవం ఉన్నా మనసులో మాత్రం భయం, అయోమయం, సందేహం. అర్జునుడు తన సామర్థ్యాన్ని మర్చిపోయినప్పుడు కృష్ణుడు అతని శక్తిని గుర్తు చేస్తాడు.

0: కర్మలను ఆచరించుటయింది నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు.
1: ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో వినిపించే ఎన్నో విషయాలకు మూల భావనలు వేల సంవత్సరాల క్రితమే గీతలో కనిపిస్తాయి. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక కురుక్షేత్రముంది. ఆ యుద్ధంలో గెలిపించే ఆయుధం మనలోని జ్ఞానమే. అందుకే భగవద్గీత వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పించే అద్భుతమైన జీవన గ్రంథమైంది.

భగవానుడు పుట్టింది మొదలు అడుగడుగునా గండాలే. అన్నింటినీ ఎదురొడ్డి నిలిచి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సంయమనం కోల్పోకుండా ఎలా నిలబడాలో చూపించాడు మానవాళికి. దశావతారాలలో పరిపూర్ణ అవతారాలుగా రెండు అవతారాలను చెప్తారు. అవి రామావతారం ఒకటైతే రెండవది కృష్ణావతారం. రామయ్య మానవుడిగా జన్మించి మనిషి ఎలా నడుచుకోవాలో తాను ధర్మ మార్గాన నడిచి చూపిస్తే, కృష్ణయ్య దానిని అందరికీ అర్థమయ్యేలా తన కాలానికే కాకుండా తరువాతి యుగానికి కూడా ఆచరణ యోగ్యంగా గీతోపదేశం చేసి మానవాళికి దిశానిర్దేశం చేశాడు. మనిషిగా పుట్టి తన దైవత్వాన్ని అందరికీ అర్థమయ్యేలా మానవత్వంలో దైవత్వాన్ని చూపించాడు.

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి చేసిన బోధనల ద్వారా జగత్తుకు మార్గదర్శకునిగా జగద్గురువుగా నిలిచాడు శ్రీకృష్ణ పరమాత్మ. యుద్ధము ఒక యజ్ఞమే అన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి మోహాన్ని తొలగించే నేపథ్యంలో బోధించిన భగవద్గీత ఆనాటి అర్జునునికే కాదు ఈనాటి సమస్త మానవాళికి ఆదర్శ గ్రంథంగా నిలిచిపోయింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఆ పలుకులు యుగాలు మారిన ఈనాటికి అసలు సిసలైన వ్యక్తిత్వ వికాస గ్రంథంగా నిలబడింది.

అసలు కృష్ణయ్య ఆవిర్భవించిన సమయమే విషమం. కంసుని చెల్లెలు దేవకికి పుట్టబోయే 8వ బిడ్డ తనని సంహరిస్తాడని కారాగారం చుట్టూ కఠినమైన కాపలా పెట్టించాడు కంసుడు. ఈసారి పుట్టబోయే బిడ్డ సాధారణ బిడ్డ కాదు, ధర్మాన్ని రక్షించడానికి స్వయంగా భగవంతుడే భూమిపైకి రాబోతున్నాడు. సమయం రానే వచ్చింది. మధురా నగరం నిశ్శబ్దంగా ఉంది. నిశిరాత్రి, గాఢాంధకారం, ఉరుములు మెరుపులతో ఆకాశం చిల్లులు పడినట్లు వర్షం. ఇలాంటి సమయంలో శ్రావణ బహుళ అష్టమి నాడు ఒక చిన్న కారాగారంలో ఆవిర్భవించాడు జగాలనేలే జగన్నాథుడు శ్రీకృష్ణ.

అన్నారు భగవంతుడు. తాను ఆచరించిన తర్వాతే బోధలు చేశాడు. శ్రీకృష్ణుడు చేసిన ప్రతి కార్యం వెనక బలీయమైన కారణం కనిపిస్తుంది. తార్కికతతో కూడిన తాత్వికత ఉంటుంది. గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చిన పరిపూర్ణ ప్రేమైకమూర్తి శ్రీకృష్ణుడు.

భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని ఆచరిస్తే గోదానం చేసినంత ఫలితం ఉంటుందని, కలియుగంలో కల్మశాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం కృష్ణాష్టమి అని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి అని కూడా తెలియచేస్తున్నాయి పురాణాలు. ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో తన చేష్టలతో నిరూపించాడు పరమాత్ముడు. జరాసంధుడితో 17 సార్లు తలపడవలసి వచ్చినా వెనకడుగు వేయలేదు. శత్రువుని తుదముట్టించేందుకు ఒకడుగు వెనక్కి వేయడం బలహీనత కాదని, విజయానికి పునాదని యుద్ధనీతిని బోధించాడు. నేటి తరానికి సత్యాన్వేషి, యువతరానికి ఓ మార్గదర్శి.

కృష్ణుడి బోధనలను మన జీవితంలో ఎలా అనుసరించాలి, ఎలా ఆచరించాలి అనే విషయాన్ని గుర్తు చేసే సందర్భం కూడా జన్మాష్టమి. మరి ఈరోజు మనం స్వామికి చేసే పూజలు మనకు సంతృప్తిని కలుగజేస్తున్నాయి. మరి స్వామికి సంతృప్తిని కలిగించే అంశాలు మనలో ఉన్నాయా? మనం ఎలా ఉంటే పరమాత్మునికి ఇష్టం? పరమాత్ముడు ఎప్పుడు సంతోషిస్తాడంటే హంగులు ఆర్భాటాలతో కాదు, మనసుతో పూజించినప్పుడు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు, సాటి మనిషి ముఖంలో చిరునవ్వులు పూయించినప్పుడు, మనిషిగా నిజాయితీగా ధర్మంగా బాధ్యతగా ఉన్నప్పుడు, పెద్దలను గౌరవించినప్పుడు, పిల్లల్ని ప్రేమించినప్పుడు, కులమత భేదాలు లేకుండా అందరినీ సమభావంతో చూసినప్పుడు స్వామి సంతోషిస్తాడు. ఈ కృష్ణాష్టమి మనందరి జీవితాల్లో సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటూ ఆ గోవిందుడిని భక్తి శ్రద్ధలతో కోరుకుందాం.

కృష్ణం వందే జగద్గురు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం శ్రీమతి టి స్రవంతి, సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 12:05 దాటి 13 సెకండ్లు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ది శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
5: అటల్ పెన్షన్ యోజన, సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
6: యోజన ఉన్న నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
5: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే శ్రవంతి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం మా శ్రోతలకు. మన చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ దగ్గర నుండి ఆకాశంలో దూసుకువెళ్లిపోయే ఉపగ్రహం వరకు కూడా మన చుట్టూ కనిపించే ప్రతి ఆధునిక అద్భుతమైన ఇన్నోవేషన్ వెనక ఒక శక్తి ఉంది. ఏంటా శక్తి అనుకుంటున్నారా? అదే ఫిజిక్స్, భౌతిక శాస్త్రం. అమ్మో, ది టఫెస్ట్ సబ్జెక్ట్ బాబో ఈ ఫిజిక్స్ అని అనుకుంటాం కదా. ఆ ఫార్ములాస్ కానీ ఆ ప్రయోగాలు కానీ అస్సలు గుర్తుండవు అని అనుకుంటాం, కానీ అర్థం చేసుకుంటే ఇది కూడా ఒక అద్భుతం. మోడర్న్ సొసైటీ 3 విషయాల చుట్టూ తిరుగుతుందండి. ఎనర్జీ, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్, ఈ 3 కూడా ఫిజిక్స్తో సంబంధం ఉన్నవే. ఫిజిక్స్ వల్ల ఎన్నో ఇన్నోవేషన్స్ జరిగాయి, స్టిల్ జరుగుతూనే ఉన్నాయి. గతం, వర్తమానం, భవిష్యత్తును నిర్మించే శక్తి ఈ భౌతిక శాస్త్రానిదే. ఇది సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఆధునిక సమాజాన్ని అర్థం చేసుకునే లాంగ్వేజ్. ఈరోజు ఫిజిక్స్ గురించి ఏంటబ్బా ఈ క్లాస్ పీకేస్తోంది అనుకుంటున్నారా? ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక భౌతిక శాస్త్రవేత్త గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎవరు ఆ సైంటిస్ట్, ఇంతకీ ఏం చేశారాయన అనే విషయాల్ని వివరంగా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: పృథ్వీ హరీష్ పాడిన పాట విన్నారు. గీతరచన భరద్వాజ్ గాలి, సంగీతం వివేక్ సాగర్, చిత్రం 35 చిన్న కథ కాదు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. వారే దీపక్ ధర్. చిన్న చిన్న ప్రశ్నలతో మొదలైన ఆసక్తి, చిన్న పట్టణం నుండి ప్రారంభమైన ప్రయాణం, ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే స్థాయికి ఎదిగిన ప్రతిభ. ప్రొఫెసర్ దీపక్ ధర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బోల్ట్జ్మాన్ మెడల్ అనేది స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో అత్యున్నత పురస్కారాలలో ఒకటి. 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త లుడ్విగ్ బోల్ట్జ్మాన్ గౌరవార్థం ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో విశేషమైన కృషి చేసిన వారికి, ఇంకా ప్రతిభావంతమైనటువంటి ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలకు లేదా గణిత శాస్త్రజ్ఞులకు ఈ మెడల్ని ప్రదానం చేస్తారు. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ప్రదానం చేసే ఈ ప్రెస్టీజియస్ మెడల్ మన భారతవాసికి రావడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఆయనే దీపక్ ధర్. వీరి గురించిన మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

బ్రహ్మోత్సవం చిత్రం కోసం పద్మశ్రీదేవి పాడిన పాట అది. మిక్కీ జేమీర్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సాంఖ్యాక భౌతిక శాస్త్రం స్టాటిస్టికల్ మెకానిక్స్ లో తన మార్గదర్శక కృషికి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న దీపక్ ధర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ప్రదానం చేసేటటువంటి ప్రతిష్టాత్మక బోల్ట్జ్మాన్ మెడల్ అనేది భౌతిక శాస్త్రంలోని ఒక ముఖ్యమైన విషయం. ఇది సూక్ష్మ స్థాయిలో ఉండే అణువులు, పరమాణువుల ప్రవర్తనను, స్థూల స్థాయిలో కనిపించే ఉష్ణోగ్రత, పీడనం, శక్తి వంటి వాటిని తెలియజేస్తుంది. అయితే మన భారతీయ శాస్త్రవేత్త దీపక్ ధర్ గారికి ఈ మెడల్ రావడం అనేది మన అందరం కూడా గర్వించదగ్గ విషయం. అంతేకాదు 2026వ సంవత్సరానికి గాను డిరాక్ మెడల్ని కూడా దీపక్ ధర్ గారికి వచ్చింది. అయితే వీరు అక్టోబర్ 30, 1951న ప్రతాప్గఢ్ ఉత్తరప్రదేశ్లో జన్మించారు. అలహాబాద్ యూనివర్సిటీలో ఐఐటి కాన్పూర్లో పట్టభద్రులై కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాల్టెక్ నుండి పీహెచ్డీ పట్టా పొందారు. వీరికి 1991లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డుతో పాటు 2022లో బోల్ట్జ్మాన్ పతకం అందుకుని అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు దీపక్ ధర్ గారు. అయితే ట్వాస్ ప్రైజ్ ద వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ద్వారా ఫిజిక్స్ విభాగంలో ఈ అంతర్జాతీయ పురస్కారం అందుకున్నటువంటి వీరికి పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది. వీరి గురించిన మరిన్ని విషయాలు, వీరు యువతకు ఇచ్చే సందేశమేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: గోదావరి చిత్రం కోసం గాయత్రి పాడిన పాట అది. వేటూరి సాహిత్యానికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:26 దాటి 40 సెకండ్లు. ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో భారతదేశపు ప్రముఖ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, థియరిటికల్ ఫిజిసిస్ట్ ప్రొఫెసర్ దీపక్ ధర్ గురించి తెలుసుకుంటున్నాం. వీరు స్టాటిస్టికల్ ఫిజిక్స్, క్రిటికల్ ఫినామినా అండ్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ క్రైటాలిటీ వంటి అంశాలపై విశేషమైనటువంటి కృషి చేశారు, అనుభవాన్ని సాధించారు. దీనికిగాను వీరికి 2022 ప్రతిష్టాత్మకమైనటువంటి బోల్ట్స్మెన్ మెడల్ కూడా వచ్చింది. అయితే ఈ బోల్ట్స్మెన్ మెడల్ రావడానికి వీరు చేసినటువంటి కృషి ఏంటి అంటే, భూకంపాలు, వర్షపాతం వంటి సహజ ప్రకృతి విపత్తులను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి శాండ్ పైల్ మోడల్ ఎలా ఉపయోగపడుతుందో వీరు వివరించారు. కాబట్టి వీరికి ఆ ప్రైజ్ రావడం జరిగింది. భౌతిక శాస్త్ర సూత్రాలను, స్టాక్ మార్కెట్ విశ్లేషణను, జీవశాస్త్రం, ఇంకా విశ్వం యొక్క గమనాన్ని అర్థం చేసుకోవడానికి నిజంగా ఫిజిక్స్ ఎలా అన్వయించవచ్చో దాని ప్రాముఖ్యతను వీరు చెప్తారు. వీరు విద్యార్థులకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, కేవలం వారికి ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేస్తేనే సబ్జెక్ట్ వస్తుంది, ఇలా చదివితేనే ఉద్యోగం గౌరవం వస్తాయని మనం చెప్తూ ఉంటాం పిల్లలకి. కానీ పిల్లలకు వాటితో పాటుగా పుస్తకాలకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రాక్టికల్ థింగ్స్ ని పరిచయం చేయాలి. ఒక విషయాన్ని, సబ్జెక్ట్ ని వారికి అర్థమయ్యేలా వివరించగలిగితే, అది కూడా ప్రాక్టికల్ బేసిస్ గా చూస్తే, వారు అది నేర్చుకున్నప్పుడు మరింత ఎక్కువగా విద్యార్థులు గుర్తుంచుకుంటారు అంటారు దీపక్ గారు. వీరి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. 2026 కూడా వీరికి అవార్డు రావడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఇదండి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమాపేశాలు దోహదపడతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్దికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ నుండి భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, నిశికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియోసింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. EOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియోసింక్రనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది. ఇది విపత్తుల సమయంలో సకాలంలో సమాచారం

0: సమాచారాన్ని అందిస్తుంది. అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి, స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలు అందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వ కారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవలు చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ కు చెందిన కిడాంబి శ్రీకాంత్, హాంకాంగ్ కు చెందిన లీ చుక్ తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్ లో తన్వీ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్ కు చెందిన టొమోకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అస్సోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్ లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్.

0: దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటారు.

0: గుడ్ లక్ సఖీ చిత్రం నుండి మంగ్లి దేవి శ్రీప్రసాద్ పాడిన పాట విన్నారు. శ్రీమణి సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇలాంటి బంగారం చిత్రం కోసం చిన్మయీ శ్రీపాద పాడిన పాట అది. రెహమాన్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో

0: మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గురుజీ, ఈ అస్త్రాల ప్రపంచంతో నా జీవితం ఎందుకు ముడిపడుతుంది?

బ్రహ్మాస్త్ర చిత్రం కోసం శ్రీరామచంద్ర, జోనితా గాంధీ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి ప్రీతం చక్రవర్తి సంగీతం అందించారు.

0: తెలుసు కదా చిత్రం కోసం సిత్రీరామ్ పాడిన పాట అది. కృష్ణకాంత్ రచనకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10 అవుతోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల ముందిచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పర్యటనలో ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అంతర్గత కుమ్మలాటల్లో కుట్టుమిట్టాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు భక్తిశ్రద్దలతో ఉత్సవాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ముఖ్యమంత్రి తనిఖీ చేస్తారు. అనంతరం దౌలతాబాద్ మండలం గోకఫసల్వాడలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, దౌతాబాద్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం పనులను పరిశీలిస్తారు. హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన అనంతరం నియోజకవర్గం అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించి రోడ్డు మార్గాన కొడంగల్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. న్యూఢిల్లీలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో మంత్రి సమావేశమైన సందర్బంగా ఈ అభ్యర్థన చేశారు. ఛత్తీస్గఢ్లో ముంపున గురయ్యే భూములు, ఇళ్లకు స్పూర్తి పరిహారం చెల్లిస్తామని, అవసరమైతే నిధులను ముందుగానే జమ చేసేందుకు సిద్దమని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 440,000 ఆయకట్టు స్థిరీకరణతో పాటు రామప్ప పాకాల కాలువ ద్వారా మరో 30,000 సాగునీరు అందుతుంది. పరస్పర సహకారంతో పెండింగ్ అంశాలు పరిష్కరించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితేనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ ములకనూరు సహకార సంఘం దీనికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు పంటకు మంచి ధర రావాలంటే సంఘటితం కావడమే మార్గమని చెప్పారు. రసాయనిక వ్యవసాయానికి బదులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, ఎరువులను తగిన మోతాదులోనే వాడాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సు మేరకు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి గద్వాల విజయలక్ష్మిని ఆ పదవిలో నియమించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరళ్ల శారదను నియమించారు. అలాగే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా గుండు సుధారాణిని నియమించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈ ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఎన్నికల ముందిచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని హరీష్ రావు ఆరోపించారు.
2: రాష్ట్రంలో ప్రతి అమ్మకు దాతకు కాంగ్రెస్ పార్టీ 66,000 బాకీ పడ్డది. ఎలక్షన్ల ముందు నీ మేనిఫెస్టోలో చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాను, 100 రోజుల్లో అమ్మా తాతలకు 4,000 పెన్షన్ ఇస్తాను. ఇలా 1,000 రోజులైనా ఇంతవరకు అమ్మా తాతలకు 4,000 పెన్షన్ రాలేదు. ఏమైంది నీ 100 రోజుల మాట?
1: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అంతర్గత కుమ్మలాటలో పుట్టమిట్టాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం కాంగ్రెస్ అంతర్గత విషయమైనా ఆమె కుమార్తె ద్వారానే ప్రభుత్వంలోని అవినీతి బయటపడిందని గుర్తు చేశారు. ఇది 30% కమిషన్ల ప్రభుత్వమని కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకుంటున్నారని విమర్శించారు. సురేఖ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు కేవలం ఊహాగానాలేనని రామచంద్రరావు కొట్టిపారేశారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో 22A నిషేధిత భూముల నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఎల్లుండి మహాదీక్ష చేపడతారు. ఈ దీక్షా శిబిరం ఏర్పాట్లను బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఎల్లటి మహేశ్వరరెడ్డి, పార్లమెంటు సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ పరిశీలించారు. ప్రజలకు వివాదాలు లేని భూ రికార్డులను అందించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిన్న రాత్రి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రెవెన్యూ హౌసింగ్

0: సర్వే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
1: ఈ రాష్ట్ర ప్రభుత్వం బాసరటు భద్రాచలం గోదావరి పుష్కరాల టైం నాటికి ఈ కారిడార్ ప్రాంతంలో ఉండే అన్ని దేవాలయాల్ని అభివృద్ది చేయాలని, దాంట్లో భాగంగా రాములోరి దేవాలయాన్ని కనీవిని ఎరగిన రీతిలో భక్తులు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఆ రాముల వారి ఆశీర్వాదంతో దీవెనలతో దీన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పనులు వడివడిగా సంతృప్తిగా జరుగుతున్నాయి.
0: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూలీల కొరతను అధిగమించి పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కొత్త యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో యంత్రాల పనితీరును పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర, మార్కెటింగ్ డైరెక్టర్ రాహుల్ రాజ్, హాకా ఎండీ చంద్రశేఖర్ పరిశీలించారు. ధాన్యం శుభ్రం చేసే ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్, సంచుల్లో నింపే మిషన్, బస్తాలెత్తే స్టాకర్ యంత్రాల పనితీరును వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. దేశంలోనే తొలిసారిగా కొర్రమీను విశిష్ట పరిశోధన కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని కరీంనగర్ జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ భారతి ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
2: తెలంగాణలో కొర్రమీన చేపల ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మరల్ అనేటువంటి దాన్ని కరీంనగర్ జిల్లాకు కేటాయించడం జరిగిందండి. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల అని కలిపి ఒక మరల్ క్లస్టర్ గా అది నిర్దేశించడం అయితే జరిగింది. ఈ క్లస్టర్ లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈ మరల్ చేపల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి దాన్ని క్లస్టర్ గా నిర్దేశించడం జరిగింది.
0: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు భక్తి శ్రద్దలతో ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడి బోధనలు నేటికి ఆచరణీయమని గవర్నర్ పేర్కొన్నారు. భగవద్గీత బోధనలు మానవ జీవితానికి మార్గదర్శకమని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు రాష్ట ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యాదవ సంఘం భవనం ఆవరణలో యాదవ సంఘం రాష్ట అధ్యకుడు, బీజేపీ రాష్ట కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించగా, వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలతో పాటు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నారులు, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని 100 మంది ఉపాధ్యాయులను సత్కరించనున్నారు. రేపు కలెక్టరేట్ ఆడిటోరియంలో సన్మాన సభ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రోహిణి తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు రేపు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారి శ్రీరామ్ ముండయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈవేళ రేపు ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. వాతావరణ కేంద్రం ఈ విషయం తెలియజేసింది. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాల ప్రకారం కనీస ఛార్జీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు ఈ ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రిని కలిసి తమ సమస్యను వివరించిన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. ఉలా, ఊబర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్లపై నియంత్రణకు మార్గదర్శకాలు అమలు చేయాలని, హైయర్ వెహికల్ ఛార్జీలు పెంచాలని యూనియన్ ప్రతినిధులు కోరారు. జపాన్లో అర్హులైన యువతకు ఉపాధి కల్పించేందుకు డ్రైవర్ ఉద్యోగావకాశాలున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం కల 25 ఏళ్లలోపు యువత ఈ శిక్షణకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు మండేపల్లిలోని అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ సంస్థలో ఉత్తిచ్చిత శిక్షణతో పాటు జపాన్ భాషలో కూడా తర్ఫీదిస్తారు. నల్గొండ జిల్లాలో వీబీజీ రామ్జీ కింద పనిదినాలు పెంచాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సెర్ప్ కు సంబంధించి పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్ ను త్వరగా పూర్తి చేసి అందించాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బస్టాండ్లో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజు పాలనపై ఉదయం నుంచి నిరసన చేపట్టారు. వంట వార్పు కార్యక్రమం చేపట్టి సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రోడ్డుపై బైఠాయించి భోజనం చేశారు. గణేష్ నిమజ్జనోత్సవాలకు సర్వం సన్నద్దమవుతోందని, కాపుల చెరువు మినహా నగరంలోని మిగతా అన్ని చెరువుల్లో నిమజ్జనాలకు అభ్యంతరం లేదని హైడ్రా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రం సమధించి

అంశాలపై చర్చించారు. విశేషాలు మరొకసారి. ఈవేళ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రవంతి. స్టూడియోస్ లో సమయం ఇప్పుడు 1:20 దాటి 35 సెకండ్లు. అంటే షో టైం మొదలు పెట్టండి మేడం అన్నట్టే కదా. వెల్కమ్ టు షో టైం. నేను అడిగే ప్రశ్నకు మీకు సరైన సమాధానం తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆన్సర్ అండ్ మీ పేరు, మీ ఊరు. ఎక్కువ పేర్లు రాస్తే చదవడం ఇబ్బంది కాబట్టి సరిగ్గా సమాధానం తెలిసిన వారి పేరు మాత్రమే రాయండి. ఒక మంచి కృష్ణుడి పాట విందాం, ఆ తర్వాత షో టైం మొదలు పెట్టేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జగద్గురు ఆదిశంకర చిత్రం కోసం ఉన్నికృష్ణన్ పాడిన పాట విన్నాం. శ్రోతలకు మరోసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. షో టైంలో ముందుగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటి అంటే, కృష్ణుడు ఎన్ని రోజుల్లో అర్జునుడికి భగవద్గీతను బోధించాడు? పద్దెనిమిది అధ్యాయాలు, 700 శ్లోకాలతో కూడిన సుదీర్ఘమైన పరమార్థాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతను ఎన్ని రోజులలో బోధించాడు? ఆన్సర్ పంపించండి 0402324085 నెంబర్కి.

ఎస్, ఈజీగా ప్రశ్న అడిగితే జవాబులు మాత్రం అలా వచ్చేస్తూనే ఉంటాయి. నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం పంపించినటువంటి శ్రోతల పేర్లు ఉమ్మడ దివాకర్ విమల, నాగ్నాథ్ గుప్తా, నిజామాబాద్ కొండ రాజేశం రాజేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా అప్పలరాజు పెడాన, సీతాదేవిక, ఎస్ రావు నగర్, గంగారెడ్డి, ఆదిలాబాద్, గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్ గారు, శిరీష, కిస్మత్పూర్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, ఇంకా కేవీ రావు ఖైరతాబాద్, దినేష్ ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, పుట్టపాక మిరియాల తిరుపతయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు, హంపాపురం చిరంజీవి, ముసాపేట్ మహబూబ్ నగర్ నరేష్, ధృతి, నయని, విహాన్ వీరు మర్రిపల్లి దుగ్గుండి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, యలగందుల మార్కండేయ, పంతాడి శ్రీనివాసరావు, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, భవానీ వెంకట్ పుట్టపాక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనకుర్తి నుంచి, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్లు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, సత్యనారాయణ ఏనుగల్లు నుండి, ఇంకా కాకతీయ పాషా వరంగల్ నుంచి, వేముల నర్సింగరావు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి రైట్ ఆన్సర్ పంపించిన వారి పేరు నేదునూరి కళ్యాణ్చారి, బ్రూస్లీ సురారం కాలనీ నుండి రైట్ ఆన్సర్ పంపించారు, మీ పేరు రాయడం మర్చిపోయారు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, అందరి పేర్లు మేబీ చదవకపోవచ్చు ఎందుకంటే మెసేజెస్ అన్ని ఒకదాని మీద వచ్చేస్తూనే ఉన్నాయి. ధృతి, నయని, విహాన్ చదివిస్తాను మీ పేరు, మళ్లీ పంపించొద్దు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు శివకుమార్ పోతుగంటి నుంచి, ఇంకా రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి, మెదక్ జిల్లా ఎల్లుర్తి నుంచి షేకులు రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఒక గంటలో లేదా ఒక రోజులో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో కూడినటువంటి సుదీర్ఘమైన పరమార్థాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి కృష్ణ పరమాత్మ కాల ప్రవాహాన్నే స్తంభింపజేశాడట. ఈ విషయం మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. యుద్దం 18 రోజుల పాటు సాగింది, కాని అర్జునుడికి మాత్రం కాల ప్రవాహాన్ని అలా స్తంభింపజేసి భగవద్గీతను ఉపదేశించాడని చెప్తున్నాయి. మరి సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా? ఒక్కోసారి ఒక సినిమా మనకి ఎంతలా నచ్చేస్తుంది అంటే ఆ సినిమాని మళ్లీ మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, అంత ఇష్టం. ఎందుకండి? మేఘా సినిమా. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుని సినిమాలు బోల్డ్ అన్ని ఉన్నాయి మన తెలుగు సినిమాలో. ఎవర్ గ్రీన్ సినిమాగా మీకు అనిపించే కృష్ణుడి సినిమా ఏది? కృష్ణుడి చిత్రాల్లో మీకు బాగా నచ్చినటువంటి చిత్రం ఏది? మెసేజ్ చేయండి. ఒక మంచి పాట తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

నాలో ఉన్న ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతం అందించారు. ఎస్ మరి కృష్ణుని సినిమాలంటే ఎందుకో అలా బాగా నచ్చేస్తాయి. ఆయన చెప్పేది అలా వింటూ ఉంటాం. ఆయన చూస్తే ఎంత మనోహరమైన రూపం, ఆ కళ్ళు, ఆ మందహాసం చూస్తూ ఉండిపోతాం కదండి. అలాంటి సినిమాలు మీకు నచ్చిన సినిమా ఏదని అడిగాను. దానికి మియాపూర్ భానుగారికైతే మాయాబజార్ బాగా ఇష్టమట. నాగనాథ్ గుప్తా గారికి శ్రీకృష్ణ పాండవీయం ఇష్టమైతే సిహెచ్ విజయ్ కుమార్ గారికి శ్రీకృష్ణ తులాభారం ఇష్టమట. శ్రీకృష్ణ సత్య మొహమ్మద్ జైనత్ గారికి ఇష్టమైతే కన్నయ్య కిట్టయ్య దస్తగిరి సంధ్య గారికి ఇష్టమట. శ్రీకృష్ణ విజయం మాధవి ఆంజనేయులు గారికి ఇష్టమైతే పెడాన నుండి అప్పలరాజు గారు ఏమంటున్నారో తెలుసా, శ్రీకృష్ణ తులాభారం చాలా బాగుంటుంది అంటున్నారు. కార్తికేయ సినిమా గొర్లకాందొడ్డి శ్రోత ఎల్లప్ప గారికి ఇష్టమైతే చింతా శ్రీనివాస్ గారికి కృష్ణార్జున యుద్ధం ఆ చిత్రం అంటే బాగా ఇష్టమట. ఇదా సినిమా అనే సినిమా ఉందట, అది పెండ్యాల భాగ్యలక్ష్మి గారికి చాలా ఇష్టమట. పీర్జాది కూడా శ్రీనివాస్ గారికి శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ అవతారం చోడవరపు సాయి మాన్వితకు, యశోదా కృష్ణ ప్రేమ్నాథ్ కళావతి గారికి, శ్రీపతి బాబు గారికైతే శ్రీకృష్ణ అవతారమే నాకు ఇష్టమైన సినిమా అంటున్నారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అంటున్నారు మాయాబజార్ చిత్రం అంటే మాకు బాగా ఇష్టం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి

గోపాల సినిమా అంటే మాకు చాలా ఇష్టం అంటూ రంజిత్ సంధ్య అంటున్నారు. ఇంకా చాలా మంది ఇష్టమైన సినిమాలు పంపించారు. దానవీర సూరకర్ణ సినిమాలో కృష్ణన్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది అంటున్నారు మిర్యాల తిరుమలయ్య ఆండల్ గారు పుట్టపాక శ్రోతలు. ఇంకా భవానీ వెంకట్ మాస్టర్ మిథున్లకైతే కృష్ణార్జునులు అనే సినిమా ఇష్టం అంట. ఓకే, మీ అందరికీ ఇష్టమైన సినిమాలు చాలా మంది పంపించేశారు. మీ అందరికీ కృష్ణుడంటే బాగా ఇష్టం అని అర్థమవుతుంది. మరొక ప్రశ్న అడగనా షో టైంలో? ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచినటువంటి ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరు ఏమిటి? ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరేమిటి? భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచినటువంటి ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరు ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 0402324082 నెంబర్కి పంపించేసేయండి. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. పాట తర్వాత సరైన సమాధానాలు పంపించిన వారి పేర్లు చదువుతాను.

గోకులంలో సీత చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతం అందించారు. ప్రశ్నకు సరైన సమాధానం, ప్రశ్న ఏంటో తెలుసు కదా? భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచినటువంటి ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పేరేంటి అని అడిగాను. దానికి సరైన సమాధానం పంపించిన వాళ్ళ పేర్లు సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరా సునీత, ఆడిపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి, బాలకృష్ణ నర్సంపేట నుంచి మేడిగా శిరీష, ఇంకా అప్పలరాజు పెడన నుంచి మాధవి ఆంజనేయులు గారు, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి గజ్వేల్ షేర్ల వెంకటేష్, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్, బుదాన్ పోచంపల్లి ఎలగందుల మార్కంటేయ, మొహమ్మద్ జైనుద్దీన్, సులోచన కరీంనగర్ నుంచి బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనికా బాలు, ఇంకా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి, మోరిపలం పంతాడి శ్రీనివాస్, పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ నుంచి ఎల్లప్ప గోర్లకాందొడ్డి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, ఇంకా రంజిత్ సంధ్య, చింతా శ్రీనివాస్ షాపల్లి నుంచి పి నాగభూషణ్ రావు గారు, నాగపూర్ నుంచి వెంకటేష్ నందిపేట నుంచి పులిపాటి వెంకటేష్, మహబూబ్ నగర్ నుంచి మిరియాల తిరుమలయ్య, భవానీ వెంకట్, ఇంకా కానోజు నగర్ ఇంద్రానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, ఎస్కే జాని బంజారా హిల్స్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎవరి పేరైనా మిస్ అయితే జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్లు మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీతేజ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే కవచ్. కవచ్ అనే రైలు రక్షణ వ్యవస్థ, ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ ఇటీవల భారతీయ రైల్వేలకు సంబంధించి విస్తృతంగా వార్తల్లో నిలిచింది. ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మరొక ప్రశ్న సిద్ధంగా ఉంది. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

ప్రేమించు పెళ్లాడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి మాస్టర్ ఇళయరాజా సంగీతం అందించారు. ఎస్, మరి కొంతమంది పేర్లు మిస్ అయ్యాను, వాళ్ళు చాలా బాధపడుతున్నారు, పండుగ పూట ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలి అనేసి వాళ్ళ పేర్లు చదువుతున్నాను. పొన్నల గణేష్, ధృతి, నయని, విహాన్, వీళ్ళు ఈరోజు హాలిడే కాబట్టి ప్రోగ్రాం వింటూ మేము ఆన్సర్ పంపించాం, మమ్మల్ని మిస్ చేసేశారండి అంటున్నారు. ఎస్, హ్యాపీ కదా. మరిపల్లి గ్రామం శ్రోతలు వీళ్ళందరూ, వరంగల్ జిల్లా. ప్రొద్దుటూరు నుంచి కడప జిల్లా శ్రోతలు దస్తగిరి సంధ్య, ఇంకా నెమ్మాని గ్రామం శ్రోతలు పున్న వెంకటేశం, హేమలత గారు రైట్ ఆన్సర్ పంపించారు. దుగ్గొండి నుండి సురేష్, ఇంకా నేరెడ్మెట్ ఆర్మూర్ శ్రోత మేడిగా శిరీష రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, హ్యాపీ. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. పాండురంగ మహత్యం చిత్రంలో కృష్ణునిగా కనిపించినటువంటి ప్రముఖ కథానాయిక ఎవరు? ప్రశ్న మరొకసారి. 1957 విడుదలైనటువంటి పాండురంగ మహత్యం చిత్రంలో కృష్ణునిగా కనిపించినటువంటి ప్రముఖ కథానాయిక ఎవరు? ఆన్సర్ 04023240852 నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి. ఇప్పుడు ఒక పాట విందాం. పాట తర్వాత సరైన సమాధానాలు పంపించిన వాళ్ళ పేరు చదువుతాను.

ఎస్ మరి రైట్ ఆన్సర్ చాలా మందికి తెలుసు కాబట్టి చాలా మెసేజెస్ వస్తున్నాయి. బట్ టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీలైనన్ని పేర్లు మాత్రం చదువుతాను, కోపగించుకోకండి. పండుగ పూట వరంగల్ నుంచి ఉమా, ఇంకా బంజారా హిల్స్ నుంచి ఎస్కే జానీ, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు నిజామాబాద్ నుంచి రాజేశ్వర్ పిలి, సిహెచ్ వెంకటస్వామి మెహదీపట్నం నుంచి శ్రీనివాస్ కాటేదాన్, పాలెంపోలయ్య, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి కానజీగూడ ఇంద్రానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, సత్యనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు, శ్రీపతి బాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా మౌనికా బాలు బిఎన్ రెడ్డి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, బుజ్జిహుడా కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తే, ఇంకా నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాలు రైట్ ఆన్సర్, అండ్ సుధాకర్ ఉమా గిర్రమాజీపేట వరంగల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు.

0: చింతా శ్రీనివాస్ షాపల్లి నుంచి, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు శశికాంత్, హరిణి, వీళ్ళు అమీర్పేట్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జ్యోతి, కమల్, మీ ఊరి పేరు రాయలేదమ్మా, నా పేరు చదవలేదు అంటున్నారు కానీ ఊరి పేరు పంపించండి. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తి గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందామా. పాండురంగ మహత్యం చిత్రంలో శ్రీకృష్ణునిగా కనిపించినటువంటి ప్రముఖ కథానాయిక విజయ నిర్మల గారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మీరందరూ కూడా షో టైంలో పాల్గొనడం, చక్కగా సమాధానాలు పంపించడం, చక్కగా లంచ్ టైం కూడా అయింది కాబట్టి ఆయనకు నివేదించినటువంటి ప్రసాదాలన్నీ తినేసి ఈరోజు కృష్ణాష్టమి పండుగను మరింత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోండి. కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు మా శ్రోతలందరికీ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 2 గంటలు. ఇప్పుడు వార్తలు వింటారు.
1: This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Country gets first sub-geosynchronized earth observation satellite. Prime Minister Narendra Modi says successful launch reflects growing

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 2:15 దాటి 40 సెకండ్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్. వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

రాధా గోపాలం చిత్రం కోసం ఎస్టీ బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట అది. వేటూరి సాహిత్యం, మణిశర్మ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను మీ ఆర్జే శ్రవంతి. శక్తిశీలి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనము ఎందరో మహిళా మూర్తుల గురించి తెలుసుకుంటుంటాం. వారు చేసినటువంటి పనుల్ని, వాటిని అప్రిషియేట్ చేస్తూ వారు సాధించిన విజయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మన జీవితంలో ఎక్కడ మొదలు పెట్టాం, ఏ ఏ కష్టాలు సహించాం, వెళ్లే దారి పూల దారా లేక ముళ్ల దారా, ఇవన్నీ ఎవ్వరూ చూడరు. వాళ్ళకందరికీ ఫైనల్ రిజల్ట్స్ మాత్రమే కావాలి. అందుకే అంటారు కదా, ఎక్కడ ఎలా మొదలు పెట్టామని కాదు, ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ముఖ్యమని. ఈ మాటలన్నిటికీ స్ఫూర్తిగా నిలుస్తున్న ఒక మహిళా మూర్తి గురించి తెలుసుకుందాం ఇవాల్టి శక్తిశీలిలో. జీవితంలో సవాళ్లు రావడం సహజం, కానీ ఆ సవాళ్లను చూసి వెనక్కి తగ్గకుండా ఎస్ నేను చేయగలను అనే నమ్మకంతో ముందుకు సాగే ఆ ధైర్యం గల గుండె సాధించిన విజయం స్ఫూర్తినిచ్చే ఆమె ప్రయాణం గురించి తెలుసుకుందాం శక్తిశీలిలో. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

సంక్రాంతి చిత్రం కోసం హరిహరన్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు. గీత రచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. మీరు వింటున్నారు శక్తిశీలి, నేను మీ ఆచే స్రవంతి. విజయం అనేది కనిపిస్తుంది ఓన్లీ స్టేజ్ల మీద, కానీ ఆ విజయానికి పునాది పడేది మాత్రం కనిపించని కష్టాల్లోనే. మనలో చాలామంది అనుకుంటాం విజయాన్ని చూసి వాళ్ళకు అదృష్టం కలిసొచ్చింది అంటారు, కానీ ఆ విజయానికి ముందు ఆ వ్యక్తి పడిన కష్టం ఎంత విలువైందో, ఎన్ని తిరస్కారాలని ఎదుర్కొనుంటారు, ఎన్ని నిద్రలేని రాత్రుల్ని గడుపుంటారు, ఎన్నిసార్లు ఓడిపోయింటారు, మళ్లీ తిరిగి లేచుంటారు, అది మనకు కనిపించదు. కానీ అలాంటి కష్టాల్ని ఎదుర్కొని జీవితాన్ని మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ప్రభావితం చేసేలా ఎదిగినటువంటి ఒక మహిళ కథ ఇది. అయితే ఈ సమాజానికి మాత్రం ఈరోజు అవసరమైంది కేవలం విజయవంతమైనటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, స్ఫూర్తినిచ్చే విజయవంతమైనటువంటి వ్యక్తులు. తాము ఎదుర్కొన్న కష్టాలని మెట్లుగా మార్చుకుని తరువాతి తరానికి ఆ మెట్లను అందించే వ్యక్తులు. వారి అనుభవాల్ని తెలుసుకుంటూ మనం కూడా వారిని ఇన్స్పైరింగ్గా తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఇవాళ శక్తిశీలు కూడా అలాంటి మహిళ ప్రయాణమే తెలుసుకుంటున్నాం. సమాజంలో నేరాలు, ఘోరాలు, దొంగతనాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తూ ఉంటారు. మరి జైలు పాలైనటువంటి నేరస్తులు ఇక వారి జీవితం అంతేనా? కారణం ఏదైనా అయ్యుండొచ్చు. ఎందుకు దొంగతనం చేశారు, ఎందుకు నేరం చేస్తున్నారు, ఇదంతా ఏమైనా అయ్యుండొచ్చు. కానీ ప్రతి ఖైదీకి మాత్రం ఒక కథ తప్పకుండా ఉంటుంది. ఆ కథ రాస్తే ఒక పుస్తకం అవుతుంది. ఆ పుస్తకం నుండి నేర్చుకునేవి కొన్ని, తిరిగి ఆ తప్పుల్ని చేయకూడదని తెలుసుకునేవి కొన్ని. మరి ఆ కథల్ని తెలుసుకునేది ఎవరు? వారి కథ మనకెందుకు అని అనుకుంటాం. మరి అంత ఓపిగ్గా ఒక ఖైదీ కథను తెలుసుకుని వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం అనేది నిజంగా సవాలుతో కూడుకున్న పని. చాలా ఓపిక ఉండాల్సిందే. మరి ఆ పనిని ఎంతో ఓర్పుగా, ఎంతో ఇష్టంగా గత కొంతకాలంగా చేస్తూ ప్రభుత్వాల నుండి ప్రశంసలు కూడా పొందుతున్నటువంటి మహిళే బీనా చింతలపూడి గారు. వీరి జీవిత ప్రయాణం, సాధించిన విజయాలను తెలుసుకుందాం ఇవాల్టి శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ద్వారకా చిత్రం కోసం చిత్రపడిన పాట అది. శ్రీ సాయి కిరణ్ రచనకు సాయి కార్తీక్ సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి వింటున్నారు. 2:39 దాటి 10 సెకండ్లు అవుతోంది స్టూడియోస్లో. శక్తిశీలిలో ఇవాళ బీనా చింతలపూడి గారి గురించి తెలుసుకుంటున్నాం. ఈవిడ ఒక ప్రొఫెసర్, ఒక ప్రముఖ సైకాలజిస్ట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క రిటైర్డ్ ప్రొఫెసర్. ఈవిడ బీనా గారు జైలు ఖైదీల మనస్తత్వంలో మార్పు తీసుకురావడానికి, ఇంకా వారి పునరావాసం కోసం చేసినటువంటి కృషికి దేశవ్యాప్తంగా వీరికి గుర్తింపు లభించింది. ముందు వీరు ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లో సేవలందించి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత వీరు ఇస్రోలో పనిచేసే బృందాల పనితీరు గురించి, వారి బిహేవియర్ ప్యాటర్న్స్ గురించి విశ్లేషించే బాధ్యతాయుతమైన ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలంగాణ జైళ్ల శాఖ మాజీ డైరెక్టర్ గారి విజ్ఞప్తి మేరకు బీనా చింతలపూడి గారు ఖైదీల ఆలోచన విధానాన్ని మార్చడానికి ఉన్నతి అనే ఒక బిహేవియరల్ సైకాలజీ ప్రోగ్రాం ని రూపొందించడం జరిగింది. ఉన్నతి ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. ఈ కార్యక్రమం సక్సెస్ సాధించిన తర్వాత వీరు చెర్లపల్లి సెంట్రల్ జైల్లో సహా దాదాపు 11 జైళ్లలో వేలాది మంది నేరస్తుల మనస్తత్వంలో మార్పును తీసుకొచ్చారు. ఒక వ్యక్తి మనస్తత్వంలో మార్పు తీసుకురావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి పోయేదాకా పోదు అంటారు కదా. కానీ బీనా చింతలపూడి గారు ఎంత ఓపిక గల మనిషి అంటే, వారి కథ తెలుసుకుని ఏ సందర్భంలో వాళ్లు ఆ పని చేయాల్సి వచ్చింది, ఆ నేరానికి పాల్పడవలసి వచ్చింది అని తెలుసుకుని దాన్ని సోదాహరణంగా, దాని గురించి మరింత వివరంగా తెలుసుకుని దానికి తగ్గ నిర్ణయాల్ని వారికి డైరెక్ట్ గా కాకుండా కొన్ని పద్ధతుల ద్వారా వాళ్ల బిహేవియర్ లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే ఉన్నతి అనే ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. ఆ తర్వాత వీరికి ఒక 11 జైళ్లలో ఉన్నటువంటి వేలాది మంది నేరస్తుల్ని వీరి సైకాలజీ ప్రోగ్రామ్స్ లో అటెండ్ చేయడం, వారి మనస్తత్వాన్ని వీరు అర్థం చేసుకుని మరిన్ని మంచి మంచి విషయాల్ని వాళ్లతో పంచుకోవడం అలా చేస్తూ వచ్చారు. సాధారణంగా ఒక నేరస్తుడు నేరం చేసి జైలుకెళ్లిన తర్వాత తిరిగి రిలీజ్ అయిన తర్వాత మళ్లీ అవే నేరాలకు పాల్పడుతూ ఉంటాడు. ఇలా జరిగే ఛాన్సెస్ 80% ఉంటుంది. కానీ బీనా చింతలపూడి గారు తన ఉన్నతి కార్యక్రమం ద్వారా ఈ నేరాల సంఖ్యను కంప్లీట్ గా, దాదాపుగా 1% తగ్గించారట. ఆమె చేసినటువంటి అసాధారణ సామాజిక సేవకు, నేరస్తుల సంస్కరణలకు గుర్తింపుగా 2017లో ప్రెస్టీజియస్ అశోక్ ఫెలోషిప్ ని వారికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బీనా చింతలపూడి గారి గురించి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

అజ్ఞాతవాసి చిత్రం కోసం నిరంజన రామణన్ పాడిన పాట అది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 2:51 దాటి 20 సెకండ్లు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ ఆర్జీ శ్రవంతి. రిటైర్డ్ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బీనా చింతలపూడి గారి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఖైదీల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి వారెంతగానో కృషి చేశారు. ఉన్నతి ప్రోగ్రాం ఖైదీలలో ఆలోచన దృక్పథాన్ని మార్చడానికి, ఇంకా వారు మళ్లీ ఆ నేరాల వైపు వెళ్లకుండా నిరోధించడానికి ఉన్నతి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు బీనా గారు. ఈ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయింది. అయితే ఏంటి బీనా గారి కాన్సెప్ట్? ఇంత టఫ్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఖైదీలంటే వాళ్లు, వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు. అయినప్పటికీ వారి దగ్గరికి చేరుకోవడమే కష్టం. మరి దగ్గరికెళ్లి వారితో మాట్లాడి వారికి తన మీద నమ్మకాన్ని కుదుర్చుకుని వారి కథను తెలుసుకోవడం అంటే అమ్మో చాలా ఓపిక ఉండాలి. కాని వీరెలా చేస్తున్నారు అంటే వీరంటారు 5R కాన్సెప్ట్ ద్వారా. 5R కాన్సెప్ట్ అంటే రీజనింగ్, రిఫార్మ్, రీసెట్టింగ్ గోల్స్, రెస్పాన్సిబిలిటీ అండ్ రిటర్న్. రీజనింగ్, రీఫార్మ్, రీసెట్టింగ్ గోల్స్, రెస్పాన్సిబిలిటీ అండ్ రిటర్న్ అంటారు వారి చిట్కా. ఖైదీల మనసులు మార్చడానికి వారు నేర్చుకున్నటువంటి ఒక పద్ధతి. మరి ఈ 5R ప్రభావం ఎలా ఉందో తెలుసా? తన ప్రయాణంలో సుమారు 15,000 మంది ఖైదీల జీవితాలను ప్రభావితం చేసింది ఈ 5R. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అనేక మంది ఖైదీలు ఇప్పుడు ఇతరులకు సహాయం చేసే అంబాసిడర్లుగా కూడా మారిపోయారంట. నిజంగా సమాజం ఒక ఖైదీని ఎలా చూస్తుంది? ఒక నేరం చేసిన వాణ్ణి ఎప్పటికీ నేరస్తుగానే చూస్తుంది. వాడెప్పటికీ నేరస్తుడే అన్నట్టుగా వీళ్లు బిహేవ్ చేస్తారు. కాని ఇలా వ్యక్తుల్ని విమర్శించడం కంటే కూడా వారిలోని మంచిని గుర్తించి అప్రిషియేట్ చేయడం వల్ల ఎంతటి వారైనా మారతారని ఆమె ఒక్క నుంచి మరీ చెప్తున్నారు. మనుషుల్ని ఇలా లేబుల్ చేయకుండా వారికి సరైన అవకాశం, సరైన గౌరవాన్ని ఇస్తే సమాజంలో గొప్ప మార్పు తీసుకురావచ్చని బీనా చింతలపూడి గారు మనకు తాను చేసిన ఈ గొప్ప పని వల్ల చెప్తున్నారు. ఇదండి ఇవాల్టి శక్తిశీలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనుంజయ్ పాడిన పాట అది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి అనుప్రూబెన్ సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆకాశవాణి వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 FM மனசு நின்ற శ్రోతలందరికి నమస్తే. నేను ఈ పూట మీ రేడియో దోస్త్ అశోక్ ని. ఇప్పటిదాకా అంటే పొద్దుగల్ల 10:00 నుంచి పగటికి 3:00 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, ఇక పగటికి 3:00 నుంచి పొద్దుమంట 5:00 దాకా అంటే ఇప్పటిదాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ఉన్నారు కదా. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని 100.2 MHz FM పై, న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై వినొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం మొదలవుతుంది. 5:30 కథిందాం. పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి పంట దోపిడి కథింటారు. తర్వాత పెద్దల మాట కథల సంపుటి నుండి ఎంతో అంతే ఈ కథ ప్రసారమవుతుంది. ఇక పొద్దుమట్టు 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని బ్రహ్మన్ సమాజ్ గాయత్రి మహిళా మండలి సభ్యులు పాడిన మరాఠీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. గిసుంటి ఎన్నో తీవ్ర కార్యక్రమాలు రాత్రి 11:00 ట్యూన్ చేసే ఉంచుండ్రి 100.2 FM. ఇంకా ఇయాల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుమట్టు 6:05 నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 5:01 దాటి 54 సెకండ్లు. మాట చెప్పుండ్రి పాటినుండ్రి, మీ మాటలు మీకోసం పాటలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్ 08732 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081 ఇంకొక నంబరు 2950081 ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. మరి ఈరోజు దేశమంతటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి. మరి ఈ సందర్భంగా అజ్ఞాతవాసి చిత్రం నుంచి ఈ గీతాన్ని విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరుంటున్నారు. మాట చెప్పుండ్రి పాటయినుండ్రి, మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామం నుంచి గంగనగర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే గంగనగర్.
4: హలో సార్.
3: నమస్తే, ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా?
4: మంచిగా ఉన్నా సార్.
3: ఏం నడుస్తుంది మరి, మీ వడ్ల పని బాగా జరుగుతుందా? హలో, మీ పని దొరుకుతుందా బాగా?

అంటే వ్యవసాయానికి సంబంధించిన పనులు చేస్తారు, మీరు ఇంట్లో ఫర్నిచర్ వర్క్ కూడా చేస్తారా? మీ వాయిస్ కట్ అవుతుంది గంగన్న గారు. ఏ పాట విందాం మరి? మంచిది, మీకోసం పాండురంగుడు చిత్రం కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు. మాట చెప్పుండ్రి, పాట అయినుండ్రి. మాట చెప్పుండ్రి, పాట అయినుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి తాంసి మండలం పలోడి గ్రామం నుంచి ప్రతిభా గారు లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో, నమస్తే ప్రతిభా గారు. ఎట్లున్నారమ్మా, మంచి ఉన్నారా?
4: బాగున్నాం సార్.
3: మీ వ్యవసాయం ఎట్లా ఉంది? ఎట్లా ఇప్పుడు ఏ స్థితిలో ఉంది మీ, అంటే ఎంత దశలో ఉంది పంటలు? సోయా వేశారు, ఇంకా తొగళ్ళు. ఎట్లా, మంచిగా ఉన్నాయా?
4: ఇప్పటికైతే బాగా.
3: పత్తి, పత్తి వేయలేదా? ఇంకా మరి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, ఈ సందర్భంగా ఏం చేశారు? ఇంట్లో ఉన్న చిత్రపటానికి పూజలు చేసి. మరి మీ గ్రామ సమీపంలోనే రాముల గుట్ట అనే ఒక ఆలయం కూడా ఉంటుంది. ఎట్లా, ఇప్పుడు ఎక్కడ ఎప్పుడెప్పుడు జరుగుతాయి అక్కడ ఉత్సవాలు?
4: అప్పుడు మాఘ మాఘ
3: ఎప్పుడు భక్తులు వస్తూనే ఉంటారా?
4: ఉంటారు సార్.
3: మంచిదండి. మరి ఏ పాట విందాం?
4: బాహుబలి
3: మంచిదండి ప్రతిభ గారు, మీకోసం మీరు కోరిన ఈ పాట.
4: ధన్యవాదాలు సార్.

ఇది ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండు. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటినుండ్రి. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా కోరిన గీతాన్ని విందాం. ఈ ఉత్తరాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి, న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా గారు పంపించారు. వీరు కోడెనాగు చిత్రం కోసం ఇదే చంద్రగిరి అంటూ సాగే గీతాన్ని వినిపించమంటున్నారు. ఆ నాగనాథ్ గుప్తాతో పాటు ఈ పాటను కోరుతున్న శ్రోతలు గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, వీళ్ళందరి కోరిక మేరకు ఈ పాటనైతే వినిపిద్దాం. శ్రోతలు, మీరు కూడా ఇట్లా ఉత్తరం ద్వారా పాటను వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపవలసిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్. పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడైతే కోడెనాగు చిత్రం నుంచి ఈ గీతం.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు మాట చెప్పుండ్రి పాట ఎన్నరి. ఈ కార్యక్రమంలో ఆఖరిగా మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ శాంతినగర్ నుంచి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఆదినాథ్ సార్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే సార్.
1: నమస్తే,
0: ఎట్లా ఉన్నారు సార్? మంచిగా ఉన్నారా సార్? అవును, మేము బాగున్నాం. మరి ఎట్లా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, ఈ సందర్భంగా ఏం చేసింది సార్?
1: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని పూజ చేసి పులిహోర,
0: ఏదన్నా ఆలయానికి వెళ్ళిండ్రా?
1: ఇక్కడే వెళ్ళి ఇంటి పక్కన.
0: మంచిదండి. మరి ఈ సందర్భంగా ఏ పాట విందాం సార్? మంచిదండి, మీకోసం ఈ పాటను తప్పకుండా వినిపిస్తాం. మరి ఏదైనా మంచి మాట శ్రోతల కోసం వినిపిస్తారా? ఏదైనా సూచన సలహా?
1: ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా ఉండాలి, ధైర్య సహాయ.
0: చాలా మంచి విషయం చెప్పింది.
1: ధైర్య మహం లేదు.

0: శౌర్యము సంపద అన్నిటికంటే ధైర్యలక్ష్మి అన్నిటికంటే గొప్ప అష్టలక్ష్మిలో ధైర్యలక్ష్మి అంటే అన్ని లక్ష్మిలు అన్నట్టు.
1: చాలా మంచి విషయం చెప్పింది సార్.
0: అంతే
1: ఇప్పుడైతే మీరు కోరిన ఈ గీతం

0: ఇది ఇయాలటి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం. ఈ కార్యక్రమం నిత్య పొద్దుమట్టు 5 నుంచి 5:30 దాకా ఉంటది. ఇక ఇప్పుడు ఫోన్ గలనొళ్ళు ఫోన్ చేయనొళ్ళు రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయుండ్రి, ముచ్చట్లు చెప్పుండ్రి, మీకు నచ్చిన పాటలుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 5:30 దాటి 43 సెకండ్లు. ఇప్పుడు కథింతా, పిల్లల కోసం గమ్మత్ గమ్మత్ కథలు, నీతి కథలు, హాస్య కథలు, పిల్లల్లో ఊహాశక్తిని పెంచే కథలు, పిల్లల్ని ఏడికో తీసుకుపోయేటి కథలు నేర్పించే కార్యక్రమం ఈ కథింతాం కార్యక్రమం. ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 ఉంటుంది. ఇలాంటి కార్యక్రమంలో ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి పంట దోపిడి కథ, తర్వాత పెద్దల మాట కథల సంపుటి నుండి ఎంతో అంతే ఈ కథలు ప్రసారమవుతాయి. ముందుగా విందాం ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి పంట దోపిడి కథ. రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తున్నారు ఈ వరలక్ష్మి.
1: ఒక ఊళ్ళో రామరాజు, గోపాలరాజు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేటోళ్ళు. తండ్రి ఇద్దరికి వంచిన చెరో 5 ఎకరాలు సాగు చేసుకుంటా బతికేటోళ్ళు. జీవితాలిద్దరికీ కూడా మంచిగానే ఉన్నా కూడా వాళ్ళిద్దరికీ ఒక్కళ్ళంటే ఒకళ్ళకి అస్సలు పడది. అన్నకు ఓ పంట మంచిగా వండిందంటే జాలిగా, తమ్మునికి అస్సలు చూడబుద్ధి కాకపో. తమ్మునికి పంటకు మంచిగా గిట్టుబాటు ధరచ్చినా కూడా అన్నకు కూడా చూడబుద్ధి కాకపో. ఒక్క తల్లి కడుపున పుట్టినా కూడా వాళ్ళిద్దరికీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకు కోపం, ద్వేషం. అన్నదమ్ములకే సఖ్యత లేకుంటే ఇక కుటుంబాల మధ్య బంధం ఎట్లుంటది? ఒకసారి ఇద్దరూ వరికుప్పలు వేసుకుంటారు. ఇద్దరు ప్రేమగా ఉంటే అన్నో తమ్ముడో వెళ్ళి ఇద్దరు కుప్పలకి కాపలా పడుకొస్తుండే. కాని అట్ల లేదు కదా, ఇద్దరూ ఓళ్ళ కుప్ప దగ్గర వాళ్ళు వాడుకున్నారు. కానీ అట్లా లేదు కదా, వీళ్ళిద్దరికీ ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళకి అస్సలు పడదాయే. గందుకని ఓళ్ళ కుప్పల దగ్గర వాళ్ళు పడుకొని ఉంటారు. ఒక్కోళ్ళనొక్కళ్ళు చూసుకుంటా ఎదురు పడితే చాలు తుప్ప తుప్ప అమ్మేసుకునేటోళ్ళు, నోట్ల నోట్లనే తిట్టుకునేటోళ్ళు.

0: ఒకరోజు రాత్రి గాఢ నిద్రలుండంగా ఏదో అలికిడై తమ్ముడికి మెలకు వస్తది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇద్దరెవలో దొంగలు అన్నని పడుకున్నోన్ని వడుకున్నట్టుగానే మంచంకు గట్టేస్తున్నారు. ఒకడేమో నోట్లా గుడ్డను గుక్కుతున్నాడు. ఇదంతా చూస్తున్నా కూడా తమ్ముడు ఏమనడు. సప్పుడేక మంచిగైంది మా అన్నకు, మంచి శాస్తి జరగాల అని అనుకుంటా ఉంటాడు. ఇక నిశ్శబ్దంగా ఏం తెలియనట్టు సప్పుడెక్క కళ్ళు మూసుకొని వండుకుంటాడు. అన్న వరికుప్పలోంచి సగం కన్ను ఎక్క వాళ్ళు బండిలో మోసుకొని పోతారు. నోట్ల గుడ్డలుండుకు ఆ రామరాజు మూలుగుతున్నా తమ్ముడు జాలిపడనే జాలిపడాడు. ఇంకా బాగా నిద్రలున్నట్టు నటిస్తాడు. ఒక గంట తర్వాత తన ఒంటి మీద ఏదో పాకుతున్నట్టు అనిపించి మెలకు వస్తుంది గోపాలరాజుకు. ముఖాలకు ముసుగులు ధరించిన ముగ్గురు మనుషులు కనిపిస్తారు. ఒకడు నోట్లో గుడ్డలు గుక్కుతుంటే ఇద్దరూ అతన్ని మంచానికి తాళ్లతోనూ కట్టేస్తున్నారు. అప్పటికి గాని తమ్ముడు గోపాలరాజుకు అతను చేసిన తప్పేమో తెలిసిరాదు. అన్న మీద దాడి జరిగినప్పుడే నేను గొంచెం మరుసుంటే మంచిగుంటుండే. ఇప్పుడు నా పరిస్థితి గిట్ల కాకపోవు. మా అన్నచ్చి నన్ను కాపాడుతుండే. ఇగేమున్నదిగా నా కుప్పలోంచి కూడా సగం తీసుకొని పోతున్నారు. అయ్యో దేవుడా, ఎంత తప్పు చేసినా అని అనుకుంటాడు. తెల్లారేసరికి ఈ విషయం ఊరంతా తెలిసిపోతుంది. దొంగలెవలో గాని అన్నదమ్ముల ఇద్దరికీ భలే శాస్తి చేసిండ్లురా అనుకుంటా ఊళ్ళోని జనం సాటుమాటుగా అనుకుంటా నవ్వుకుంటూ ఉంటారు. ఇద్దరు అన్నదమ్ముళ్ళ ఇళ్లల్లా ఏదో తెలని బాధ. ఏమున్నది, పైసలన్నీ పోయినట్టే, ఎంత నష్టం వచ్చింది అన్న బాధల్నే ఉంటారు. అనుకోకుండా పక్కన అన్నింట్లోకి వెళ్ళి గోపాలరాజు బావురమని ఏడుస్తాడు. అన్నయ్య, రాత్రి నిన్ను దొంగలు కట్టేస్తున్నప్పుడు మెలుగు వచ్చినా లేచొచ్చి నీకు సాయం చేయలేదే. ఎందుకు చెయ్యాలే అనుకున్నా దౌర్భాగ్యుణ్ణి. అలా చేసుంటే నీ పంట నీకు దక్కుతుండే, నా పంట నాకు దక్కుతుండెనే అని అనుకుంటే ఏడుస్తాడు. రామరాజు కూడా తమ్ముడి మీద ప్రేమ పొంగిపోయినట్టు, అంతకుముందు నేను కూడా అట్టనే చేసినా కదరా, పోనీలే, మనమిద్దరం చేసిన తప్పుకు మన పంట మొత్తం లాస్ అయిపోయినాంరా, ఇప్పటి సందన్న గట్లుండద్దిగా, మంచిగుందాం అని అంటాడు. రామరాజు కూడా తమ్ముని మీద ప్రేమ పొంగిపొర్లింది. అంతకుముందు తమ్ముని పట్ల అతనున్న తీరుకు అస్సలు మంచిగనిపించక క్షమించమన్నట్టుగా బాగా బాధపడతాడు. ఆ రోజు రాత్రి నీ పంట కూడా తీసుకుపోతా ఉంటే మంచిగైంది మంచిగైందని నేను కూడా చూసుకుంటా లోపలనే ఆనందపడ్డా. ఇప్పుడు అర్థమైంది ఆ ఆనందం ఎంత బాధనిచ్చిందో అని అనుకుంటా వాళ్ళిద్దరూ పశ్చాత్తాపంతోని ఏడుస్తారు. ఇక ఒకరినొకరు కౌగిలించుకుంటారు. ఇద్దరము ముందు నుంచి గిట్ల కలిసి ఉంటే గిట్ల కాకపోవేమోనే అన్నా అని అంటాడు. పోన్లే, అయిందేదో అయింది, గిప్పటి సంద అయితే మంచిగుందా అని అంటాడు అన్న. ఇక రెండు కుటుంబాలు మంచిగా కలుస్తాయి. అంతట్లనే వాళ్ళ ఇళ్ల ముందు ఎడ్ల బండ్లు రెండొచ్చి ఆగుతాయి. అవిటి నిండా వరి పంట పనలు ఉంటాయి. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. బండ్ల వెనుక నుంచి చేతికర్ర తాటిస్తూ గ్రామ పెద్ద గోవర్ధనం వస్తాడు. మీ ఇద్దరిలో మార్పు దేవాలనే, రాత్రి నేను ఈ దోపిడీ చేసిన, ఇదంతా నాటకమే. మీ తండ్రి మస్తు మంచోడు, పైగా అందరికీ ఆత్మీయుడు. ఆయన బిడ్డలన్న మీరు మాత్రం ఒకరంటొకరికి అస్సలు వాడది, బద్ధ శత్రువులాగుంటారు. కలిసిమెలిసి ఉంటే ఎంత బలమో ఇప్పటికన్నా అర్థమైందా మీ ఇద్దరికి. ఇప్పటి సందన్న ప్రేమగుండుంది. అన్నదమ్ముళ్ళు వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులు కూడా గ్రామ పెద్ద గోవర్ధనంకు నమస్కరించి క్షమించమని కోరుతారు. కలిసుంటే కలదు సుఖం.
1: ఇప్పటిదాకా ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి పంట దోపిడీ కథినరు రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపించారు ఈ వరలక్ష్మి. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ కథనే కాదు, పిల్లల కోసం ఎన్నో కథలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మా అక్కడికి వెళ్ళి మీ పిల్లలకి వినిపించచ్చు, మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కండి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు కథిందాం, పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం పెద్దల మాట, కథల సంపుటి నుండి ఎంతో అంతే కథింద కథ, రచన కన్యకంటి అనసూయ. ఈ కథను వినిపిస్తున్నారు జి జ్యోతి.
3: రంగాపురంలో ఉండే రంగయ్య వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించుకునేటోడు. అతనికి మస్తు రోజులకొక కొడుకు పుట్టిండు. ఆడికి రాము అని పేరు పెట్టిండు. లేక లేక పుట్టిన రామంటే మస్తిష్టం రంగయ్యకి. దాంతోటి వాడిని వదిలి ఉండలేక చిన్నప్పటి సందే తనెక్కడికి పోతే అక్కడికి కొడుకుని కూడా తనతో పాటు తీసుకుని పోయేటోడు. గిట్లా సెలవు రోజుల్లో పొలానికి వెళ్ళుడు అలవాటైపోయింది రాముకి. అట్లా చిన్నప్పటి సందే పంట పొలాల మధ్య పెరగడం వల్ల రాముకి మొక్కల పట్ల మస్తిష్టం పెరిగింది. ఒకనాడు రంగయ్య తన షేన్లా దోశ విత్తనాలు నాటుతున్నాడు. గది చూసి రాము కూడా తన చిన్ని చేతులతో కొన్ని విత్తనాలు తీసుకెళ్లి ఒకచోట లొందదవ్వి వాటిని నాటిండు. అది చూసి నవ్వుకున్నాడు రంగయ్య. అట్లా నవ్వుకుంటూనే కొడుకుని చూస్తూ, నీ మొక్క నీది, నా మొక్కలు నావి. నువ్వు నాటిన దోశ విత్తనాలకి నువ్వే నీళ్లు పోసుకో రోజు. ఎన్ని దోసకాయలు వండిస్తావో చూస్తాను అని అన్నాడు సరదాగా. సరే నాన్నా అన్నాడు రాము సంతోషంగా. ఇట్లా తండ్రి కొడుకుల మధ్య మొదలైన పోటీతో ప్రతిరోజు దోశ విత్తనాలు నాటిన దగ్గర సంధి నీళ్లు పోసేటోడు రాము. కొద్ది రోజులకు దోశ గింజలు మొలకెత్తినాయి. వాటిని చూసిన రాము సప్పట్లు కొట్టుకుంటా ఆనందంతో గంతులేసిండు. అంతేగాదు, నాన్న మొక్కల కంటే ముందు తన మొక్కలకి కాయలు కాసేయాలనని రోజు మరిన్ని నీళ్లు ఆ దోసపాదులకు పోసుడు మొదలుపెట్టిండు. అది చూసి, అన్ని నీళ్లు పోయకు, మొక్కలు చచ్చిపోతాయి అని చెప్పిండు రంగయ్య కొడుక్కి. అయినా ఇనకుండా ఆ దోసపాదుకి ఎట్లయినా ఎక్కువ కాయలు కాయించాలనని నీళ్లు పోస్తనే ఉన్నాడు రాము. దాంతోటి నీళ్లెక్కై రామపాదులు ఆడిపోవుడు మొదలుపెట్టినాయి. ఆ విషయాన్ని గమనించినా తెలియనట్టే ఉండిపోయిండు రంగయ్య. కొన్నొద్దులకి రామపాదులన్నీ చచ్చిపోయినాయి. బోరుమన్నాడు రాము ఆటినే చూస్తూ. ఎక్కువ నీళ్లు పోయొద్దని చెప్పినా కదా, నువ్వు నా మాటైనలేదు. నీళ్ళెక్కైనా మొక్కలు చచ్చిపోతాయి అన్నాడు రంగయ్య కొడుకునే చూస్తూ. నీళ్ళెక్కువైతే మొక్కలు ఎందుకు చచ్చిపోతాయి నాన్నా, ఇంకా బాగా పెరిగి పెద్దగవ్వాలి కదా అన్నాడు అమాయకంగా రాము. అమ్మ నీకు రోజు పాలిస్తుంది కదా, కడుపు నిండిపోయినాక ఇక తాగడం మానేస్తావా లేక అట్లనే తాగుతనే ఉంటావా అని అడిగిండు రంగయ్య. కడుపు నిండిపోయినాక ఇంకా ఎట్లా తాగుతానన్నా, తాగలేను కదా, పొట్టల వట్టయి. మరి మొక్క కూడా అంతే కదా, దానికి ఎన్ని నీళ్ళు అవసరమో అంతే పోయాలా. బాగా పెరిగిపోతుందని ఎక్కువ పోసినా తక్కువ పోసినా రోజంతా పోస్తూనే ఉన్నా నీళ్ళెక్కైపోయి మొక్కలు చచ్చిపోతాయి. మొక్కలకైనా జంతువులకైనా దోస్తులకైనా ఓళ్ళకైనా ఎంత అవసరమో అంతే ఇయ్యాల, అంతే తీసుకోవాలా. మనకుంది కదా అని ఎక్కువ ఇచ్చినా, మనకు లేదు కదా అని ఎదుటోళ్ల నుంచి ఎక్కువ తీసుకున్నా రెండూ ప్రమాదమే. అవునాన్నా నిజమే బాధగా అన్నాడు చనిపోయిన దోసపాదులనే చూస్తూ రాము. ఆ తరువాత వ్యవసాయంలోనే కాదు జీవితంలో కూడా తండ్రి చెప్పిన చిట్కాలు పాటిస్తూ మంచి రైతుగా పేరు తెచ్చుకున్నాడు రాము.
1: ఇప్పటిదాకా పెద్దల మాట కథల సంపుటి నుండి ఎంతో అంతే.

వింటున్నారు. రచన కన్నెగంటి అనసూయ. ఈ కథను వినిపించారు జీ జ్యోతి. ఈ కథ సుక ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి. ఇది ఇయాలటి కతీందాం, పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. ఈ కతీందాం కార్యక్రమం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 ఉంటుంది. ఇక రేపటి కతీందాంలో రేపు పొద్దుమట్టు 5:30 ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందెగత్తెకు పాము గుణపాఠం కథింటరు రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. తర్వాత పెద్దల మాట కథల సంపుటి నుండి స్నేహ మాధుర్యం కథింటరు రచన కన్యఘంటి అనసూయ. ఈ కథను వినిపిస్తారు జి జ్యోతి. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 5:45. ఇప్పుడు శక్తి స్త్రీల కార్యక్రమం. స్త్రీలకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లను ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలను వినిపించే కార్యక్రమం. ఈ శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ప్రసారమవుతుంది. ఇయాల్టి కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణ సమాజ్ గాయత్రి మహిళా మండలి సభ్యులు పాడిన మరాఠీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా ఈ గీతం.
1: ప్రేయసీ ప్రియుల విహార వేళలు అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేవి రాధాకృష్ణుల రాసక్రీడలు. యమునానది తీరాన మురళీగానం చేస్తున్న శ్రీకృష్ణుని అందాన్ని వర్ణిస్తూ, శ్రీకృష్ణుని సాన్నిహిత్యం కంటే మించినది ఏముంది మనకు, అతని నామామృతం కంటే కావలసింది మనకు ఏమిటి అని ప్రశ్నించుకుంటూ, గోవింద గోవింద మణ అనే గోపికా స్త్రీలు తన్మయంగా ఆడే రాసక్రీడల గీతాన్ని ఆలాపిస్తున్నారు శ్రీమతి రాణి దేశ్ముఖ్ బృందం.

సదా బ్రహ్మచారి, సామగానలోలుడు, నిరంతర హరినామకీర్తన చేసే బ్రహ్మ మానసపుత్రుడు నారద మహముని భక్తి మార్గంలో భగవంతుని సాధించడం ఎలా అనే దానిని 84 సూత్రాలలో వివరించాడు. ఈ సూత్రాలలో నారదుడు భగవంతుని యందు అపరిమితమైన ప్రేమను కలిగి ఉండడమే భక్తి అని నిర్వచించాడు. భగవంతుని తలుచుకొని పులకించిపోవడం, తన్మయత్వం చెందడం, ఆయన విరహాన్ని తాళలేకపోవడం పరమభక్తికి లక్షణాలుగా పేర్కొన్నాడు. పరమభక్తిని సాధించగలిగినప్పుడే యోగులకుండే కర్మ ఫల త్యాగము, కర్మ సన్యాసం, స్థితప్రజ్ఞత లక్షణాలు వాటంతటవే అలవడతాయి. స్థితప్రజ్ఞ లక్షణాలతో త్రికరణ శుద్ధి అనగా మనస, వాచ, కర్మేణ తాము ఆచరించే కర్మయందు భగవంతుని దర్శిస్తూ, భగవంతుని లీలలు స్మరయిస్తూ భక్తాగ్రేసర్లుగా పేరొందిన భక్తుల సేవకు కుల, మత, లింగ భేదము లేకుండా వారికి చేయూతనిచ్చిన హరిలీలలు స్మరిస్తూ దైవకృపకు పాత్రులైన భక్తులు పుండరీకుడు, జనాబాయి, చౌకామహర్, గౌరాబా భక్తి తన్మయత్వాన్ని అత్యంత మధురంగా విఠల విఠల అనే భక్తి గీతాన్ని ఆలాపిస్తున్నారు గోమేకర్ వైశాలి బృందం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు అంటున్నారు శక్తి స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణ సమాజ్ గాయత్రి మహిళా మండలి సభ్యులు పాడిన మరాఠీ భక్తి గీతాలు వింటున్నారు. ఇప్పుడు మరో గీతం.
3: శ్రీకృష్ణ బాల్యమంతా గోకులంలో గోపికలతో సరసాలు వెన్న దొంగ చిలిపిచేష్టలు ఎన్నిసార్లు విన్నా కన్నా ఆ గాథలు నిత్య నూతనంగానే ఉంటాయి. భారతీయ ప్రతి తల్లి తన కుమారుణ్ణి చిన్నికృష్ణుడిగా భావిస్తూ కన్నయ్య అంటూ తనివితీరా పిలుస్తూ ఆనందిస్తుంది. రేపల్లెలో ఆనాడు ప్రతి గోపిక తన ఇంటి పాలు పెరుగు వెన్న చిన్నికృష్ణునికి ఇవ్వాలి అనే తపనతో ముందు యశోదమ్మ దగ్గరికి వచ్చి పెరుగు పాలు అమ్మేవాళ్లం వచ్చాము, నాది తాజాగా ఉంది అంటే నాది ఉంది అని ఇప్పటి పడుతూ కృష్ణయ్య నేను తెచ్చిన పెరుగు రుచి చూడు ముందు అని పోటీతో ఆ కన్నయ్యకిచ్చేవారట. ఆ అత్యంత మృదు మధురమైన సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చే భక్తి ప్రేమమయ రసగీతము. ఆలీ దహి వాళీ దహీగా తాజా అంటూ ఆలపిస్తున్నారు శ్రీమతి వాసంతి పనకంటి బృందం.

అశాశ్వతమైన ప్రాపంచిక సుఖాల కొరకు పరితపిస్తూ ఈర్ష్యా ద్వేషాలు కుట్రలు కుతంత్రాలతో ఒకరిపై ఒకరు అనుమానాలు చాడీలతో అనవసర కాలయాపనచే మానవ సంబంధాలను త్రుంచివేసే కంటే శాశ్వతమైన మోక్ష సాధనకై వస్తూ పోతూ హరినామస్మరణ చేయండి. సుఖ దుఃఖాలు

0: दिया। उपराष्ट्रपति सीपी राधाकृष्णन कल चेन्नई जाएंगे। इस दौरान उपराष्ट्रपति वॉल्व संबंधी संरचनात्मक हृदय रोगों के उपचार को बढ़ावा देने के लिए समर्पित राष्ट्रीय शैक्षणिक सम्मेलन इंडिया वॉल्व 2026 को संबोधित करेंगे। श्री राधाकृष्णन चेन्नई के गिंडी में इंडिया वॉल्व पंजिका का विमोचन भी करेंगे। नेपाल बाढ़ में मृतकों की संख्या 1282 हो गई है। 5053 लोग लापता हैं। शवों की पहचान के लिए डीएनए जांच शुरू कर दी गई है। इस बीच भारत ने दो और विमानों से नेपाल के लिए राहत सामग्री की नई खेप भेजी है। विदेश मंत्रालय ने बताया कि नेपाल के लिए 21.5 टन राहत सामग्री लेकर 2 C-130J विमान काठमांडू पहुंच गए। चाइना मास्टर्स बैडमिंटन टूर्नामेंट के क्वार्टर फाइनल में सात्विक साईराज रंकीरेड्डी और चिराग शेट्टी की पुरुष डबल जोड़ी का मुकाबला डेनमार्क के किम एस्ट्रप और एंडर्स स्कारूप रमसुसेन से होगा। ताजा समाचार मिलने तक दोनों जोड़ियों ने एक एक गेम जीत लिया है। इससे पहले पुरुष सिंगल्स में किदांबी श्रीकांत को हांगकांग के ली चेक यू से हार का सामना करना पड़ा। लंदन स्क्वाश क्लासिक टूर्नामेंट के क्वार्टर फाइनल में आज अनाहत सिंह का मुकाबला मलेशिया के शिव संगरी सुब्रमण्यम से होगा। जूनियर विश्व चैंपियन अनाहत ने कल बेल्जियम के नेले गिलिस को 2-1 से हराकर क्वार्टर फाइनल में जगह बनाई। मौसम विभाग ने मध्य प्रदेश में कल तक मूसलाधार वर्षा का ऑरेंज अलर्ट जारी किया है। राष्ट्रीय राजधानी दिल्ली में आज कुछ स्थानों पर तेज वर्षा हुई। इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ పొద్దుమట్టు 6:20 గిరిపథం ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సాబ్లే కుంభకర్ణ బృందం పాడిన గోకులాష్టమి పాటలు ప్రసారమవుతాయి. ఇప్పుడు 6:40 ఆదిలాబాద్లోని ఇస్కాన్ ఆలయంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలపై రేడియో నివేదికంటారు సమర్పణ ఈ వరలక్ష్మి. రాత్రి 7:15 ఇల్లు యోసం యవసందారుల కార్యక్రమంలో ఫోనింటుంది. ఇందులో వివిధ పంటల్లో పోషక లోపాలు నివారణ ఈ అంశం గురించి యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ జవాబులు చెప్తారు. వ్యవసాయదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ 08732 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని దయచేసి 2300081 ఇంకొక నంబరు 2950081. రాత్రి 9:30 పుస్తకంతో ఈ కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 25వ భాగంలో బాలాంతరపు రజనీకాంతారావు గురించి విశేషాలింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమాన్ని రేపొద్దుగా 8:30 మళ్ళా వినొచ్చు. గీతం కి బహార్ కార్యక్రమంలో రాత్రి 9:45 పాత హిందీ చిత్రాల్లో పెళ్లి కూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 4వ భాగమింటారు సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఈరోజు రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 4వ భాగం ఇంటారు. ఇది చివరి భాగం. ఇక ఈ రాత్రి ప్రసారమయ్యే సినిమా పాటలయాలను రాత్రి 8:00-8:45 వరకు ఉషారు, రాత్రి 10:30-11:00 మధురిమ కార్యక్రమం ఇంటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 6:10 శ్రీకృష్ణ సుప్రభాతం అష్టకం పెట్టారు. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు ఈ కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బొడగం మధుబాబు సంభాషణలు 17వ భాగంలో స్పీకింగ్ స్కిల్ గురించి మొదటి సంభాషణ ఇంటారు. తర్వాత అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చిన సర్వేపల్లి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోరజ్ మండలం పిప్పరవాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పైడి నవనీత ప్రసంగం ఉంటుంది. తర్వాత ముచ్చటలో ఆదిలాబాద్కు చెందిన విశ్రాంత సంగీత ఉపాధ్యాయుడు సతీష్ దేశ్పాండేతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కేలేనేను.

రేపు వచ్చామంట 5:30 కథిందాం. పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందెగత్తెకు పాము గుణపాఠం. కథింటారు రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. తర్వాత పెద్దల మాట కథల సంపుటి నుండి స్నేహ మాధుర్యం. కథింటారు రచన కన్యకంటి అనసూయ. ఈ కథను వినిపిస్తారు జీ జ్యోతి. రేపు జామట్ 5:45 యువవాణి యోజనల కార్యక్రమంలో సృజనాత్మకత. ఏఐ పరిజ్ఞానంతో వీడియోలు రూపొందిస్తున్న బీటెక్ విద్యార్థి తొడసం సృజన్తో ముచ్చటపెట్టింది కేరణి. మన పురాణాలు కార్యక్రమంలో రేపు జామట్ 6:20 ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ 5వ భాగం ఉంటుంది. ఇక రేపు జమట్టు 6:40 జానపద గీతాలు కార్యక్రమంలో మావలా మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన పర్యావరణం పాటలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండు సమయం 6:10 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కొడంగల్ నియోజకవర్గంలోని నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ది పనులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడటానికే మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం అనివార్యమైందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణ పరిధిలో కొత్త రైలు సర్వీసులు, అదనపు స్టాపేజీలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాంపౌండ్ వాల్స్ నిర్మించాలని ఆదేశించారు. ప్రజల సంక్షేమం కోసం దశాబ్ద కాలం క్రితం ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన స్థలంలోనే గురుకుల పాఠశాలను నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా ఆ భూమికి సహకరించిన రైతు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో రాష్ట్రమంతటా భక్తి పారవస్యం వెల్లివిరుస్తోంది. సికింద్రాబాద్ అబిట్స్లోని ఇస్కాన్ దేవాలయాలు, హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, కాచిగూడలోని శ్రీ శ్యాంబాబా ఆలయం తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి ప్రధాన జిల్లాల్లో భక్తి ఉత్సాహం ఉప్పొంగింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ ఫోనిక్స్ అక్విలాలో కాన్స్టర్ సొల్యూషన్స్ నూతన కార్యాలయాన్ని పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంటెంట్ రంగాలకు మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. అమెరికాలో తన కార్పొరేట్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ టైర్ 2, టైర్ 3 నగరాల యువతలో అపారమైన ప్రతిభ, పట్టుదల ఉన్నాయని తెలిపారు. వారికి స్థానికంగా అవకాశాలు కల్పించాలని సంస్థలకు పిలుపునిచ్చారు. బిచ్కుంద సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ ఆంజనేయులు మృతి చెందగా 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. మరోవైపు ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హామీ ఇచ్చారు. ములుగులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కె తారక రామారావు బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు చౌకబారు రాజకీయాలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరుని తప్పుపట్టారు. కేసీఆర్ మూలాలు టీడీపీలోనే ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందన్నారు. రాజకీయ ఉపన్యాసాలు కాకుండా పాలనా ప్రతిభ, సాధించిన విజయాలపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఇది బాధాకరమైనప్పటికీ పార్టీ క్రమశిక్షణను కాపాడటానికి అనివార్యమని పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన ఘాటు వ్యాఖ్యలను ఖండించడంలో విఫలమై బహిరంగ వేదికల్ని ఎంచుకున్నందుకు కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖపై ఈ కఠిన చర్య తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు లొంగరని, సురేఖ పార్టీలోనే ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణ పరిధిలో కొత్త రైలు సర్వీసులు, మార్గాల విస్తరణ, అదనపు స్టాపేజీలు కల్పించాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్స్ను ప్రస్తావిస్తూ రాజధానికి కనెక్టివిటీని మెరుగుపరచడానికి సిర్పూర్, కాగజ్నగర్, హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను తిరిగి ప్రారంభించాలని కోరారు. రామగుండం, మంచిర్యాలలో వందే భారత్ స్టాపుల వల్ల సాధించిన విజయాలను గుర్తుచేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల వ్యాపార, విద్య, ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుందని ఎంపీ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ బాడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం డైరెక్టర్ కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో జరిగింది. 30కి పైగా దేశాల ప్రతినిధులతో పాటు వర్చువల్ గా ఐఓసీ సభ్యులు పాల్గొన్నారు. కబడ్డీ రంగాన్ని అంతర్జాతీయంగా విస్తరించేందుకు 63 దేశాలకు క్రీడా పరికరాలు పంపిణీ చేయడం, 20 దేశాలకు 45 రోజుల శిక్షణా కార్యక్రమాల కోసం ప్రొఫెషనల్ కోచ్లను పంపించడం, 5గురు సభ్యుల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడం వంటి కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు.
2: అన్ని కంట్రీలలో కూడా 20 మంది కోచ్లను వేసుకున్నాం. 45 రోజులు అక్కడనే ఉంటారు, అక్కడ ఆట నేర్పుతారు. ఆ తర్వాత అక్కడ టీం తీసుకొచ్చి మనం ఎంజాయిస్తాం. కబడ్డీ స్ట్రాంగ్ కావాలంటే పని చేయాలి, అంతేంత మనం సహకారం చేయాలంటే ప్రధానం. ఒకసారి వాళ్ళు స్టార్ట్ అయిపోతే మనం కంట్రీ టు కంట్రీ గేమ్స్ పెడతాం.
1: తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతి పత్రాన్ని సమర్పించారు. డాక్టర్ మేకల శిల్పారెడ్డి నేతృత్వంలో తొక్కుగూడ నర్స్ హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష, బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. నల్గొండ బీజేపీ అధ్యక్షుడి తల్లిపైన దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. స్టాఫ్ నర్స్ ఓకే శిరీష హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. చౌటిగూడెంలో ఉన్న శిరీష కుటుంబాన్ని ఆయన పరామర్శించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. రాష్ట వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు బాలికల హాస్టల్స్ ను తనిఖీ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన ప్రజా సంక్షేమ విజయంగా సాగిందని, ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన కేవలం భూ సమస్యల చుట్టూనే తిరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కౌటాలలో హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం 14.5 లక్షల ఎకరాలను 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రైతులకు బ్యాంకు రుణాలు, ఇతర వ్యవసాయ ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నిబంధనలు అధికారులు వెంటనే తొలగించకపోతే ఆందోళన చేపడతామని కేటీఆర్ హరీష్ రావు హెచ్చరించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 4 రోజుల ప్రత్యేక ఓటర్ నమోదు ప్రచారాన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు. కొత్త ఓటర్ నమోదు ఫారం 6, అభ్యంతరాల ఫారం 7, వివరాల సవరణల ఫారం 8 దరఖాస్తులను స్వీకరించడానికి కేటాయించిన తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. హైదరాబాద్లోని జలసౌధలో కేఆర్ఎంబీ 3 సభ్యుల కమిటీ సమావేశం నిర్వహించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వ మట్టాలు, అలాగే 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై ప్రధానంగా చర్చించారు. సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఈఎన్పీలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో

అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. హైదరాబాద్ తొలి మేయర్, విద్యావేత్త, విలేకరి అయిన కొరువి కృష్ణస్వామి ముదిరా జయంతి సందర్భంగా సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ బీసీ సమాజం తమ హక్కుల కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలోని నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ది పనులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడటానికే మంత్రి కొండ సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం అనివార్యమైందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ సమయం 6:20 దాటి 13 సెకండ్లు. గిరిపదం ఆదివాసీలైన అడవి బిడ్డలైన గోండ్, కొలాం, ప్రధాన్, తోటి, అంద్, నాయక్పోట్, బంజారా వంటి వారు వివిధ సందర్భాల్లో పాడుకునే పాటలు వినిపించే కార్యక్రమం. ఈ గిరిపదం కార్యక్రమం ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. ఇవాళ్టి కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సాబ్లే కుంభకర్ణ బృందం పాడిన గోకులాష్టమి పాటలు, తర్వాత సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్సింగ్ బృందం పాడిన కృష్ణుని పాటలు ప్రసారమవుతాయి. ఈ పాటల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలా సార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుందనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి.
5: 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏఈ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కి అయినా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి, మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి.
4: అలాగే ఆర్బీఐ పట్టించుకుంటుంది.
5: తెలుసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ వినిటినరు గిరిపదం, ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగలిందాం ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సాబ్లే కుంభకర్ణ బృందం పాడిన గోకులాష్టమి పాటలు. మరి ఈ పాటలు లభానా భాషలో కొనసాగుతాయి.
7: ప్రధాన

గాయకుడు సాబ్లే కుంకరణ్, వాళ్లతో పాటు వచ్చిన వాళ్ళు నానంగ్ సింగ్, లాలు సింగ్, గుర్వే సింగ్. కృష్ణునికి తెచ్చి ఎలా పూజిస్తారో, దాన్ని ఏమో ఎట్లా మట్టి తెచ్చి చేస్తారో, దాని గురించి చిన్నప్పుడు కృష్ణుడు ఎలా ఆటలు ఆడారో, ఎలా ఆవులు మేపడానికి వెళ్ళినో, దాని గురించి ఈ పాట పాడుతున్నారు.

0: ఇప్పటిదాకా ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సాబ్లే కుంభకర్ణ బృందం లభానాబాస్లో పాడిన గోకులష్టమి పాటలు విన్నారు. ఈ పాటలు పునఃప్రసారం విన్నారు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పాటలే కాదు, ఆదివాసులకు సంబంధించిన ఎన్నో పాటలు, కథాగానాలు, భజనలు, ముచ్చట్లు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుండ్రి, పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందండి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది, గ్యారంటీ.

0: అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
3: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
2: నిలిచి ఉన్న నీటిని తొలగించండి. దోమల వ్యాప్తిని అరికట్టండి.
3: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
2: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
3: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు. కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
2: ఈ జాగ్రత్తలు పాటించండి. వ్యాధులు రాకుండా చూసుకోండి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు
2: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
5: కేఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
4: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
6: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు గిరిపదం, ఆదివాసీల పాటలు నిర్మించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడిందా సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్సింగ్ బృందం గోర్మాటి భాషలో లేక బంజారా భాషలో పాడిన కృష్ణుడి పాటలింటారు. ముందుగా ఈ పాట
7: శ్రీకృష్ణ భజనము. పాడేటోళ్ళు జాదవ్ రామ్సింగ్ మహారాజ్, గ్రామం సైద్పూర్, మండల్ బేలా, జిల్లా ఆదిలాబాద్. రాఠోడ్ తిరుపతి, చవాన్ రామ్లాల్, రాఠోడ్ శివలాల్, చవాన్ ఉల్లాస్, జాదవ్ లక్ష్మణ్, చవాన్ కృష్ణ, జాదవ్ పాండురంగ్. శ్రీకృష్ణ గోకుల అష్టమి రోజున అర్ధరాత్రి కృష్ణుడు జన్మిస్తాడు కాబట్టి మేము అందరూ కలిసి ఈ భజనాలు చేస్తాము. కృష్ణుడు దొంగతనం చేసి అడగకుండా వెన్నే తింటాడు.

వాసుదేవ్. దేవుక కొనిక కంసు రాజా కొనిక జనా బామణిన్ కో కళాకో దేవ్ కిర్పేట్ జలమాయ జనా కళాకో తోన్ కాటేవాళో మళ్ళ జాయ కాటేవాళో.

ఇప్పటిదాకా సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్సింగ్ బృందం బంజారా భాషలో పాడిన శ్రీకృష్ణుడి పాటలు విన్నారు. ఈ పాటలు పునఃప్రసారం విన్నారు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గొట్టంగా, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో 1748 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు, అంటే సెప్టెంబర్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా, బిఎస్సి, బిఈ, బీటెక్ తో పాటు కొన్ని పోస్టులకు ఉద్యోగ అనుభవం ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము 100 రూపాయలు, వయసు 18 నుంచి 32 ఏళ్లు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా https://ssc.gov.in/. ఇప్పుడు ఇంకొక సమాచారం. డిఈడి, డిపిఎస్ఈ సెకండ్ ఇయర్ పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె లింగయ్య షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. డిఈడ్ సెకండ్ ఇయర్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయి. డిపిఎస్ఈ సెకండ్ ఇయర్ పరీక్షలు 21 నుంచి 25వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ స్టూడెంట్లతో పాటు గత బ్యాచ్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్షలు ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని వారు సూచించారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. రాష్ట్రంలోని టీజీటెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ 2026 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 8-9 తేదీల్లో జరగనున్న ఈ ఆన్లైన్ పరీక్షలకు ఎస్సీఆర్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి అధికారిక వెబ్సైట్ https://school.telangana.gov.in ద్వారా ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని టెట్ కన్వీనర్ రమేష్ సూచించారు. ఈ పరీక్షలు 2 రోజుల పాటు మొత్తం 3 సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 24,985 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని 7 కేంద్రాల్లో 8,150 మంది, మెడ్చల్లోని 8 కేంద్రాల్లో 5,514 మంది, కరీంనగర్లోని 5 కేంద్రాల్లో 2,687 మంది, ఖమ్మంలోని 6 కేంద్రాల్లో 2,671 మంది, హనుమకొండ జిల్లాలోని 4 కేంద్రాల్లో 2,491 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. 2027-2028 విద్యా సంవత్సరం కొరకు 9 మరియు 11 తరగతి ప్రవేశాల కోసం లెటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్

0: 2020 ద్వారా ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నట్లు నవోదయ విద్యాలయ సమితి ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభించబడింది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ని సంప్రదించాలి. 9 తరగతి కొరకు https://cbseitms.nic.in/2026/ ఇది ఇయాలటి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. GSLV-F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. GSLV-F-17 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రోను ప్రశంసించారు. జియోసింక్రనస్ కక్ష నుంచి మన దేశంలో మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన EOS-05ను మోసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రతిభను ఆవిష్కరణలను పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని ఇస్రో సాధించిన అద్భుతమైన విజయంగా దేశానికి గర్వకారణమైన క్షణంగా కూడా మోదీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F-17 రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున EOS-05 భూపరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ భారత్ భూపరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూపరిశీలన సేవలు అందించే విధానాన్ని మెరుగుపరుస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు.
2: GSLV-F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo imaging satellite, in the intended and required orbit. And today we have injected the heaviest satellite, 2367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite.
1: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు ఇంజనీర్లకు అభినందనలు తెలియజేస్తూ భారత అంతరిక్ష ప్రస్థానంలో ఇదొక అద్భుతమైన మైలురాయని కొనియాడారు. బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రముఖులు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ఈరోజు వరుస ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయడం, వివిధ దేశాల ఉత్తమ చట్టపరమైన పద్ధతులపై ఈ సమావేశాల్లో చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాతా సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించిన ఈ కళాశాల శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజునే జరుగుతున్నాయి. ఇటలీ చరిత్రలో అత్యధిక

దీర్ఘకాలం పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని తనకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మెలోని ఒక సందేశం ఇస్తూ, భారత్, ఇటలీ దేశాలు రెండు ఆసియా యూరప్ ఖండాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం పదవిలో కొనసాగుతున్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు బెల్జియం దేశ ప్రధాన మంత్రి బార్ట్ డీవేవర్తో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ, అత్యంత విలువైన ఫార్మాసిటికల్ రంగానికి అవసరమైన ఎయిర్ కార్గో, అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగాల్లో సహకారంపై ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. ఆపరేషన్ చక్ర 6 కింద చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా 3 ప్రధాన కేసుల్లో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సిబిఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న సిబిఐ 20 రాష్ట్రాల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సిబిఐ తెలియజేసింది. 3 వేర్వేరు కేసుల్లో మోసాలకు పాల్పడిన 3 అరెస్ట్ చేశామని, రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడు 7.67 కోట్ల రూపాయలు, గుజరాత్కు చెందిన వ్యక్తి 19.24 కోట్ల రూపాయలు, రాజస్థాన్లోనే మరొక నిందితుడు 15.45 కోట్ల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసినట్లు సిబిఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా పౌరులకు తీవ్ర ముప్పుగా పరిణమించిన డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థీకృత నేరానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిబిఐ పునరుద్ఘాటించింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట, సిక్కిం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ సర్వీస్ నిబంధనలను సవరించి పదవీ విరమణ వయస్సును అధికారికంగా 62 సంవత్సరాలకు పెంచాలని ఆదేశించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1282 చేరుకుంది. నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359 మంది మరణించగా, నవల్ పరాసీ ఈస్ట్ జిల్లాలో 218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండులోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు అండగా నిలిచేందుకు మన దేశం మరో 2 విమానాల్లో సహాయ సామగ్రిని నేపాల్కు పంపింది. పర్యావరణ హితమైన సాడు మట్టితో 5,348 మంది ఏకకాలంలో గణేష్ విగ్రహాలను తయారు చేసి మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో ప్రపంచ రికార్డు సృష్టించారు. జాల్నాలోని జేఈఎస్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. 2020 ఆగస్టులో బెంగళూరులో 3,308 మందితో నమోదైన మునుపటి రికార్డును ఈ బృహత్ ప్రయత్నం అధిగమించింది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, వేడుకలతో భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, వెన్న, ఇతర ప్రత్యేక వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తి గీతాలతో నామస్మరణతో పూజలు కొనసాగుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గెలుపొంది సెమీఫైనల్స్కి చేరుకున్నారు. డెన్మార్క్కు చెందిన ప్రత్యర్థులపై 21-13, 16-21, 21-18 స్కోర్ తేడాతో ఓడించి వరుసగా 4వ సారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్లోకి

0: పూసుకుని వెళ్లారు. శిష్యాలు మరొకసారి జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్షంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 7:15 దాటి 22 సెకండ్లు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా

0: ఇల్లు యోసం, యోసందారుల కార్యక్రమం. యోసందారులకు అక్కరకచ్చే అన్ని తీల్ర ముచ్చట్లు నేర్పించే కార్యక్రమం. యోసం ఒకటే కాదు, యోసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం. ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఇయ్యల కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇయ్యల వివిధ పంటల్లో పోషక లోపాలు నివారణ, ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ జవాబులు చెప్తారు. వ్యవసాయదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జస్ట్ చేసి 2300081 ఇంకొక నంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే తేలికపాటి వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 81% ఉన్నది. జిల్లాలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరు వింటున్నారు ఇల్లు యోసం. పంటలకు మంచి పోషకాలు అందించినప్పుడే అవి మంచిగా ఎదిగి మంచి ఫలాలను ఇస్తాయి. మరి మన ఆదిలాబాద్ పట్టలో సాగవుతున్నటువంటి వివిధ పంటల్లో ఏ పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి, మరి మీరు ఏదైనా పోషక లోపాలు ఎదుర్కొంటున్నారా, అలాంటి లోపాలు వాటి నివారణకు అప్పటికప్పుడు సమాధానం ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం.
0: మరి వ్యవసాయదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ పంటల్లో ఏమైనా పోషక లోపాలు కనిపిస్తున్నాయా, వాటిని ఎట్లా నివారించుకోవాలనో మీకు అప్పటికప్పుడే సమాధానం దొరుకుతుంది. మరి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. అయితే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, ముందుగా చెప్పండి, మన జిల్లాలో సాగవుతున్నటువంటి వివిధ పంటల్లో ప్రధానంగా ఏ పోషక లోపాలు కనిపించాయి?

0: అవకాశం ఉన్నది.
1: సాధారణంగా మన రాష్ట్ర వ్యాప్తంగా చూసినా లేదా జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినా కూడా చాలా పోషక లోపాలు మనకు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రాంతాన్ని బట్టి, నేల ఏర్పడిన స్వభావాన్ని బట్టి కావచ్చు, తర్వాత సాగు చేసే విధానాలను బట్టి కావచ్చు, ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి తేమ లేకపోవడం, తేమ ఎక్కువగా ఉండడం, ఇటువంటి రకరకాల కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో మనం చూసినప్పుడు, సాయిల్లో మనం చూసినప్పుడు, నేలలో పోషక లోపాలు, నత్రజని లోపం కనబడుతుంటుంది. కొన్ని ప్రాంతాల్లో భాస్వరం లోపం కనబడడానికి అవకాశం ఉంది, పొటాషియం లోపం కనబడుతూ ఉంటుంది.
0: అదేవిధంగా సార్, ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం.
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు, ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రి. పేరు
1: చెప్పండి.
0: జగదీశ్వర్ గారు, అడగండి.
2: సార్, పత్తికి బుడ్డకు ఇట్లా ఎరుగుతున్నది తినుకుంటా పురుగు. అయితే బుడ్డకే ఎరుగుతున్నది పురుగు,
1: విసర్జిస్తుంది. ఇది మామూలుగా లద్దె పురుగు ఉంటుంది. లద్దె పురుగు ఉందా లేకపోతే, ఇప్పుడు ఒకసారి చూడాలి బుడ్డకు అంటే. జనరల్గా ఈ టైంలో లద్దె పురుగు ఎక్కువగా కనబడడానికి అవకాశం ఉంది. లేదు అంటే గులాబీ పురుగు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి నేను తర్వాత నా నెంబర్ చెప్తాను, మీరు రాసుకొని
0: చివరిలో చెప్తాం.
1: ఏదైనా కూడా ఒకసారి ఈ రెండింటికైనా ఏదైనా ఒకసారి మందు కొట్టండి. ఒకవేళ ఆ పురుగు ఉన్నట్టయితే మిస్సైల్ మందు కానీ ఇటువంటి ఒకసారి ఇమ్మీడియట్గా కొట్టండి. కొద్దిగా కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాతావరణం మబ్బులు ఉన్నప్పుడు కొద్దిగా లద్దె పురుగు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంకా కాయదశ దశలో కొద్దిగా ఒక్కోసారి గులాబీ పురుగు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు సాధారణంగా ఎక్కువగా లద్దె పురుగు కనబడే అవకాశం అయితే ఉన్నది. ఏదన్నా కూడా ఇదైతే ఒకసారి మీరు మిస్సైల్ మందును కొట్టండి, సరి కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది.
0: మంచిదండి, జగదీశ్వర్ గారు ధన్యవాదాలు. ఈ విధంగా ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి, ముఖ్యంగా వివిధ పంటల్లో మీకు కనిపిస్తున్నటువంటి పోషక లోపాలు, మరి దానికి కారణం ఏ విధంగా నివారణ చేసుకోవాలో అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సార్, మన జిల్లాలో వివిధ పంటల్లో ప్రధానంగా కనిపించే పోషక లోపాల గురించి వివరిస్తున్నారు.
1: అదే చెప్పినట్టు, సాధారణంగా నత్రజని అనేది ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మనకు మధ్యస్థంగా పొటాషియం ఉన్నది. కొన్ని చాలా ప్రాంతాల్లో, ఎందుకంటే రైతు సోదరులు పొటాషియం చాలా తక్కువగా వాడుతుంటారు, అటువంటి ప్రాంతాల్లో కూడా మనకు భూమిలో కొద్ది మధ్యస్థంగా ఉన్నప్పటికీ కూడా వాడకపోవడం వల్ల కూడా మనకు మొక్కలలో పొటాషియం లోపం కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా భాస్వరం వేయడం వల్ల మనకు వివిధ రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు, ముఖ్యంగా ఈ జింకు ధాతు లోపం కనబడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేల యొక్క స్వభావం బట్టి చూసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ చౌడు భూములు ఏదైతే ఉంటాయో, చౌడు భూములు ఉన్న ప్రాంతాల్లో అంటే ఉదయని సూచిక 8.5 కంటే ఎక్కువ ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా మనకు సర్వసాధారణంగా చూసినట్టయితే ఈ ఇనుము ధాతు లోపం, జింకు ధాతు లోపము కనబడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా ఈ తేలికపాటి నేలలు అటువంటి మన ప్రాంతాల్లో చూసినట్టయితే మనకు ఈ బోరాన్ లోపం కూడా కొన్ని ప్రాంతాల్లో కనబడుతుంటుంది. సర్వసాధారణంగా ఇవన్నీ కూడా అంటే ఒక ప్రాంతంలో అన్ని ఒకటే ప్రాంతాలు ఉన్నాయని కాదు, కానీ ఆల్మోస్ట్ మనం శాంపుల్ మనం తీసి అనాలిసిస్ చేసినప్పుడు ఇటువంటి లోపలక్షణాలన్నిటిని కూడా కనబడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
0: ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పత్తి పంటలో ప్రస్తుతం ఎలాంటి పోషక లోపాలు కనిపించే అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో?
1: అంటే సర్వసాధారణంగా చూసినట్టయితే పత్తి అంటే పోషక లోపాలని గుర్తించడం అనేది ఒక సమస్య సర్వసాధారణంగా రైతు సోదరులకు కూడా. ఎందుకంటే పోషక లోప ఇప్పుడు ఒక చీడపీడ ఏదైనా ఆశించినప్పుడు, ముఖ్యంగా పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, లేకపోతే ఇప్పుడు చెప్పినట్టు లద్దె పురుగు కావచ్చు, ఇంకేదైనా ఇటువంటి ఏదైనా మనకు ఉన్నప్పుడు ఎక్కువగా ఈజీగా రైతు సోదరులకు అది అవగాహన ఉన్నది, వెంటనే దాని తగ్గట్టు ఒక మందును
0: మరొక రైతుతో మాట్లాడిన తర్వాత ఉంటుంది. మన ముచ్చటను కొనసాగిద్దాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రి.
3: నవీన్
0: గారు
1: చెప్పండి.
3: కాల్వా నుంచి, నిర్మల్ దగ్గర,
0: నిర్మల్ జిల్లా కాల్వా గ్రామం నుంచి
1: చెప్పండి.
3: చౌడు భూమిలో ఎట్లాంటి పోషకాలు ఇస్తాము?
1: ఇప్పుడు చౌడు భూముల్లో సర్వసాధారణంగా మనం చూసినట్టయితే ఈ జింకు లోపం వస్తుంది, తర్వాత ఇనుము ధాతు లోపం వస్తుంది. మీరు ముఖ్యంగా ఆ ప్రాంతంలో వరి సాగు చేస్తారు, ఏ పంట వేస్తారు?

0: పత్తి అయినా కూడా చౌడు భూమి ఉన్నట్టయితే తెల్ల చౌడైనా నల్ల చౌడు రెండు రకాలుగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనము సరసంగా నల్ల చౌడు అంటే ఎట్లా అంటే కాళ్ళు వర్షాలు వర్షం బాగా పదన ఎక్కున్నప్పుడు కాళ్ళు దిగబడుతూ ఉంటుంది. తెల్ల చౌడు అయితే ఎట్లయితే అంటే ఎండాకాలంలో మీకు పైన అంతా కూడా తెల్లగా ఈ పేరుకుపోయి ఉంటుంది ఈ సాల్ట్ అంతా కూడా. సో రెండు రకాల ఏది ఉన్నా కూడా ఈ చౌడు భూములలో మనకు సర్వసాధారణంగా ఏంటంటే జింకు లోపం ఉంటుంది, తర్వాత ఇనుము ధాతు లోపం ఉంటుంది. ఈ రెండు జింకు లోపంలో మీకు ఉన్నప్పుడు ఏంటంటే మొక్క పెరుగుదల చిన్నగా ఉంటుంది, ఆకులు చిన్నగా ఉంటాయి, గుబురుగా పెరుగుతుంది. అంటే మంచి ఏ విధంగా అయితే ఒక హెల్దీగా పెరగాలనో మొక్క పెరగదన్నట్టు. ఆకులు సైజు చిన్నగా అయిపోయి ఆ కనుపల మధ్య దూరం కూడా చిన్నగా అయిపోయి ఒక ఒత్తినట్టుగా కనబడుతుంటుంది మొక్క. అది మనం సర్వసాధారణ జింకు లోపంగా చెప్తాము. సర్వసాధారణంగా ఇనుము ధాతు లోపం కూడా మనకు కనబడితే ఈ రెండు కూడా జింకు అయినా ఇనుము ధాతు లోపం అయినా కూడా మనకు ముదురాకులు అంటే కొత్తగా ఏర్పడే ఆకులలోనే ఇవి కనబడుతుంటాయి అన్నట్టు. సో సర్వసాధారణంగా జింకు కావచ్చు, తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఇనుము ధాతు లోపం కావచ్చు, బోరాన్ లోపం అంటే సూక్ష్మ పోషకాల లోపాలు అనేటివి ఎక్కువగా మనకు ఈ రావడానికి అవకాశం ఉన్నది అన్నట్టు. అందువల్ల కంపల్సరీ ఇటువంటి భూములలో జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. లేదు అంటే పైపాటుగా మీరు తప్పనిసరిగా పంట దశలో ఒక రెండు సార్లు ఈ ఫార్ములా 6 ఫార్ములా 7 అని మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అందులో ఈ సూక్ష్మ పోషకాల యొక్క మిక్చర్ ఉంటుంది. అందులో జింక్ ఉంటుంది, ఇనుము ఉంటుంది, బోరాన్ ఉంటుంది, తర్వాత మ్యాంగనీస్ ఉంటుంది. ఇవన్నీ కాంబినేషన్లో మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క సింగిల్గా కాకుండా మీరు అటువంటి ఇది మార్కెట్ దొరికే ప్యాకెట్ అవి తీసుకొని వచ్చుకొని ఒక 5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మీరు ఒక 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు అట్లా పంట దశలో ముఖ్యంగా పూత ఈ దశలో మీరు పిచికారి చేసుకున్నట్టయితే ఈ సమస్యను కొద్దిగా అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఫార్ములా 6 ఫార్ములా 7
0: అని పేర్లతో దొరుకుతాయి, మీరు తీసుకోండి. ఏదైనా పర్వాలేదు, అన్ని అందులో అన్ని సూక్ష్మ పోషకాలు అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే మనకు ఈ చౌడు భూములలో ఉన్న సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని సూక్ష్మ పోషకాలు అందులో ఉంటాయి. కాబట్టి మీరు ఒక 2 సార్లు అయినా మీరు పిచికారి చేయండి పైకి వెళ్ళి.
2: మంచిదండి, నవీన్ గారు ఫోన్ చేసి మంచి సమాచారం పొందారు, ధన్యవాదాలు. ఈ విధంగా రైతులు ఎవరైనా సరే వివిధ పంటల్లో ఇప్పుడున్నటువంటి మీ పంటల్లో ఎలాంటి పోషక లోపాలు కనిపిస్తున్నాయి, దానికి గల కారణాలు ఏమిటి, మరి దాన్ని ఎట్లా సవరించుకోవాలనో మీకు అప్పటికప్పుడే సమాధానం దొరుకుతుంది. మరి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 0873 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని దయచేసి 2300081 ఇంకొక నంబరు 2950081 ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. అయితే సార్, మీరు పోషక లోపాలని గుర్తించడం ఎట్లా అనేది చెప్తున్నారు, చెప్పండి.
0: అదే ఇప్పుడు పోషక లోపాలు సర్వసాధారణంగా ఎలా గుర్తించాలి? ఇప్పుడు చీడపీడలు సర్వసాధారణంగా రైతులకు అవగాహన ఉంది. అంటే ఆకులు మనం పైన విజువల్ సింప్టమ్స్ పైన మొక్కను చూసి మాత్రమే గుర్తుపట్టాలి. ఆకు ముఖ్యంగా పైన మనకు పూత కావచ్చు, కాయ కావచ్చు, ఆకులు ఈ భాగాలను చూసే మనం పోషక లోపాలను గుర్తించవలసి ఉంటుంది. అయితే సర్వసాధారణంగా ఇప్పుడు ఆకులు పసుపచ్చ సర్వసాధారణ రైతులు ఆకులు పచ్చగా అయిపోయినాయి, ఎర్రగా అయిపోయినాయి అని చెప్తుంటారు. అది వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే విధంగా చీడపీడలు ఆశించడం వల్ల కావచ్చు. ఈ కన్ఫ్యూజన్లో ఏంటంటే రైతులు ఎక్కువగా మనకు ఈ ఇన్సెక్టిసైడ్ ఈ పెస్టిసైడ్సే కొడుతూ ఉంటారు. అంటే ఈ పోషకాల మీద అవగాహన లేకపోవడం వల్ల ఎలా గుర్తుపట్టాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పురుగు వచ్చిందని పురుగు ఎక్కడైనా అటాక్ చేసి దాని ఆకులు కలర్ మారిపోవడం కానీ ఇంకో లక్షణాలు ఉన్నట్టయితే ఒక కొద్ది భావంలో కనబడుతుంటాయి. స్టార్టింగ్లో కొద్ది భావనలో ఉంటే తర్వాత చేను అంతా కూడా మెల్లమెల్లగా రైతు పొలం అంతా కూడా విస్తరిస్తూ ఉంటుంది. కానీ పోషక లోపాలు ఏంటంటే ఒకేసారి ఆయన ఒక చేను ఒక 2 ఎకరాలు ఉందంటే అన్ని ప్రాంతాల్లో కనబడిపోతుంది. ఒకటేసారి ఆకులంతా పసుపచ్చ రంగులో కనబడిపోతాయి, లేకపోతే ఆకులు ఒక ఎరుపు రంగులో కనబడుతాయి. అంటే ఒకేసారి మనకు చేను అంతా కూడా ఒక రకంగా కలరు పసుపచ్చ అది తెల్ల ముదురాకుల్లో లేకపోతే కొత్త ఏర్పడే ఆకుల్లో ఆకులు తెల్లగా అయిపోతున్నాయి, ఆకులు పసుపచ్చ రంగులకు అయిపోతున్నాయి. అంటే సాధారణంగా ఉన్నటువంటి ఆకుపచ్చ రంగును ఓలిపోయి సర్వసాధారణంగా ఈ పసుపచ్చ రంగులు కానీ తెలుపు రంగులోకి ఒకేసారి చాలా ఎక్కువ ప్రాంతంలో చేనులో కనబడ్డట్టయితే మనం తప్పనిసరిగా ఇది పోషక లోపంగా అనుకుంటే ఇది చీడపీడల వల్ల అయిందని అనుకోకూడదు. వెంటనే దానికి తగ్గట్టు దాంట్లో ఈ గుర్తించడం అనేది కూడా పెద్ద సమస్య. అంటే పోషక లోపాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చౌడు భూమిలో ఒక రకమైన పోషక లోపాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఒక రకమైన పోషక లోపాలు రావచ్చు. నీళ్లు ఎక్కువ రోజులు ఆగి ఉన్నటువంటి భూములలో ఒక రకమైన సమస్య రావచ్చు. మనం నేలలో ఒక రకమైన ఎరువులు ఎక్కువ వేయడం వల్ల ఇంకొక పోషక లోపం రావచ్చు. అంటే ఒక దీనికి ఒక ప్రాంతాన్ని బట్టి రైతు చేను బట్టి కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అంటే గంపగుత్తగా ఒక పురుగు వచ్చిందంటే గులాబీ రంగు పురుగు అంతటా వస్తూ ఉంటుంది సర్వసాధారణంగా రైతులు ఆ విధంగా ఉంటారు. కానీ చేనులో ఈ పోషక లోపాలు అనేది మనం ఖచ్చితంగా అందరి

0: రావాలని లేదు, అది ఒక యాజమాన్య పద్ధతులపైన ఆధారపడి ఉంటుంది. ఆ
1: అవును
0: నేలలో ఎంత సారవంతంగా మీరు ఎరువులు ఏ విధంగా ఎరువులు వేస్తున్నారు, ఎంత బ్యాలెన్స్డ్ ఎరువులు వేస్తున్నారు, వివిధ రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు లేకపోతే పశువుల ఎరువు ఇటువంటి ఎంత మోతాదులో వేస్తున్నారు అనేదాన్ని బట్టి, నేల యొక్క స్వభావాన్ని బట్టి పోషకాల లోపం అనేది ఆధారపడి ఉంటుంది. సో అందువల్ల
1: రకరకాల కారణాలు ఉంటాయి,
0: రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి అది ఒక రైతు రైతు పొలాన్ని బట్టి మారడానికి అవకాశం ఉంటుంది. అంటే గంప గుత్తగా వాళ్ళు పక్క వాళ్ళు కొడుతున్నారు కాబట్టి మనం కొట్టాల్సిన అవసరం లేకుండా మన చేన్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అది పత్తి ఏ మనం ఖరీఫ్ సీజన్లో అయినా, రబీ సీజన్లో అయినా, సమ్మర్ సీజన్లో అయినా, వాతావరణ పరిస్థితులు బట్టి ఇంతకుముందు చెప్పినట్టు తేమ ఉన్నా తేమ లేకున్నా ఎక్కువ ఉన్నా వివిధ రకాలైనటువంటి సమస్యల వల్ల మనకు వస్తూ ఉంటాయి. సో వీటిని మనం గమనిస్తూ ఉండాలంటే నత్రజని లోపము ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నత్రజని లోపం ఉందనుకోండి, నత్రజని లోపం ఉంటే ఏంటిది, ముదురాకులు ఆకులు అన్నీ కూడా కింద ఆకుపచ్చ రంగు నుండి అంత పేలిపోయినట్టు కనబడతాయి. అంత కూడా అంటే కొద్దిగా పసుపచ్చ రంగులోకి పూర్తి స్థాయి ఆ స్టైల్కు మళ్ళీ మెల్లమెల్లగా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు పసుపు రంగులోకి మారిపోతాయి. మొదట కేవలం ముదురాకులనే కనబడతాయి ఆ లక్షణాలు, తర్వాత మెల్లగా
1: అన్ని
0: లేత ఆకులకు వచ్చి మొత్తం మొక్క అంతా కూడా అట్లా. సో అందువల్ల మనము అదేవిధంగా ఇప్పుడు పొటాషియం ఉన్నది, సర్వసాధారణంగా మన రైస్ పొటాషియం కొద్దిగా తక్కువ వేస్తుంటారు, లేదు కాయ దశలో కాయ ఊరడానికి అనే ఒక అపోహతోటి ఆ సమయంలో వేస్తారు. పొటాషియం అనేది స్టార్టింగ్ నుండి వేయాలి. ఒకవేళ మనం పొటాషియం లేని భూములు లేకపోతే ఆల్రెడీ మెగ్నీషియం అటువంటి ఎక్కువ ఉన్నటువంటి భూముల్లో ఈ పొటాషియం లోపం కొద్దిగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పొటాషియం లోపం మనం చూసినప్పుడు ఏంటంటే ఆకులు అంచులన్నీ కూడా మాడిపోవడం, ఆకులు అంచుల పొంటి అది కూడా ముదురాకులన్నీ కనబడితే ఆకులు అంచులు కూడా మాడిపోతూ ఉంటాయి. సో అట్లా ప్రతిదీ ఒక్కొక్క పోషకానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, ఆ లక్షణాన్ని మనం తెలుసుకోవాలి. ఇది ఒక అవేర్నెస్ అనేది అవసరం. అంటే ప్రతిసారి మనం గుర్తించున్నట్టు ఇప్పుడు ఏదైతే పచ్చగా ఉన్నో తెల్లదో అవగాహన రావాలి,
1: ఏ లోపంతో ఇట్లా లక్షణాలు ఏర్పడ్డాయో తెలుసుకోగలిగితే
0: ఈజీగా అది కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం. ఇప్పుడు చీడపీడలు ఏదైనా అయితే రైతులు కొద్దిగా అవగాహన వచ్చి గుర్తుపడుతున్నారో ఆ విధంగా ఇది మనకు ఈ పోషక లోపంలో నత్రజని లోపం వల్ల అయింది, పొటాషియం లోపం వల్ల అయింది, లేకపోతే జింకు అంటే వీటి మీద కూడా ఇంకా పూర్తి స్థాయిలో లేదు. అంటే ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్యాకెట్లలో అసలు ఏముంటుంది, సూక్ష్మ పోషకాలు ఏముంటున్నాయి, ఎంత మోతాదులో కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినట్టు సూక్ష్మ జింక్ కావచ్చు, ఇనుము కావచ్చు, తర్వాత ముఖ్యంగా బోరాన్ కావచ్చు, ఇవి చాలా ప్రాంతాల్లో మనకు ఏ పంట సాగు చేసినా కూడా మనకు ఈ లోప లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే భూమిలో లేవు కాబట్టి సదసంగా రైతులు చాలా తక్కువగా ఇప్పుడు ఎరువులు పశువుల ఎరువులు అవన్నీ వాడుతున్నారు కాబట్టి కేవలం మనం నత్రజని భాస్వరం పొటాష్ యూరియా డిఏపి పొటాష్ లేకపోతే BSB0 ఇటువంటి ఎరువులు మాత్రమే రైతులు ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి సో వాటిలో మనకి ఈ పోషకాల లభ్యత అనేది ఉండదు. సో కంటిన్యూస్గా ఒకే పంటను సాగు చేయడం వల్ల సమపాలలో ఈ ఎరువులు వేసుకోకపోవడం వల్ల ఈ పోషక లోపాలు అనేవి తప్పకుండా అన్ని పంటల్లో రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం ఒక్కొక్క పోషక లోపాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నత్రజని బాగా లోపించి మనం యూరియా అసలే వేయలేదు అనుకో, 60%, 70% కూడా దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంది. అదే సూక్ష్మ పోషకాలు ఇప్పుడు జింకు ఇనుము ఇటువంటి బోరాన్ ఉన్నాయనుకోండి, ఒక దాదాపు ఒక 10-15% వరకు దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం అనుకుంటే దీంట్లో పెద్దగా ఇది వేయకపోతే ఏమవుతుందిలే, మన దృష్టి ఎక్కువగా ఏముంటుందంటే పురుగును కంట్రోల్ చేస్తే సరిపోతుంది, ఇవన్నిటి మీద ఎక్కువగా చూస్తుంటాం. సో బ్యాలెన్స్డ్గా పైకి వెళ్ళి పూత రాలకుండా చూడడము, మొక్క ఎంత పెరగాలో అంత పెరిగేటట్టు ఆకులు పూర్తి స్థాయిలో ఆకుపచ్చగా ఉంది, అంటే ఇవన్నీ కూడా పూత కాత రావడానికి ఈ పోషకాలే మేజర్గా. ఇవి లేకుండా మనము కేవలం చీడపీడల్ని చంపడానికోసం మందులు ఎక్కువ వాడినట్టయితే మనకు దిగుబడులపై ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుంది.
1: మరిన్ని ముచ్చట్లను ఒక చిన్న విరామం తీసుకున్న తర్వాత మాట్లాడదాం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిన్న. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై.

0: ताकि आप जब 60 साल के होंगे आपको कभी किसी के सहारे की जरूरत न पड़े, आप अपना बुढ़ापा भी गौरव के साथ बिता सको।
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్లకు పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా వింటున్నారు ఇల్లు వ్యవసాయం యోసందారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్. ఇందులో వివిధ పంటల్లో పోషక లోపాలు నివారణ, మరి ప్రస్తుతం మన ఆదిలాబాద్ జిల్లాలో సాగుతున్న ప్రధాన పంటల్లో ఏ పోషక లోపాలు కనిపిస్తున్నాయి, మరి మీకు లోపాలు కనిపిస్తున్నాయా, ఆ లక్షణాలు ఎట్లా ఉన్నాయో ఆ వివరాలు కూడా చెప్పండి, మరి వాటిని ఎట్లా నివారించుకోవాలనో అప్పటికప్పుడు సమాధానం ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 23008 ఇంకొక నెంబరు 29508. ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. అయితే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, మరి మన ఆదిలాబాద్ పట్టలో కానీ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా పత్తి పంటను పెద్ద మొత్తంలో ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు, మరి పత్తి పంటలో ప్రధానంగా ఏ పోషక లోపాలు కనిపిస్తాయి, అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయి, మరి ఆ లోపాలని మనం ఎట్లా గుర్తించాలి, దాని నివారణ ఎట్లా చేసుకోవాలంటారు?
3: ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా నల్లరేగడి భూములు కూడా ఈ ఎక్కువగా సున్నంతో కూడినటువంటి క్యాల్కేరియస్ ఆయిల్స్ అంటాము. ఈ క్యాల్కేరియస్ ఆయిల్స్ ఉన్నటువంటి అన్ని భూములలో మనకు సాధారణంగా జింకు లోపం కావచ్చు, తర్వాత ఇనుము ధాతు లోపం కావచ్చు, బోరాన్ లోపం సర్వసాధారణంగా కనబడుతుంటుంది. వీటితో పాటు ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, క్రాప్ ఎస్పెషలీ చలికాలం వచ్చిన సమయంలో మనకు ముఖ్యంగా మెగ్నీషియం లోపం కూడా సర్వసాధారణంగా కనబడుతుంటాయి. సో ముఖ్యంగా మెగ్నీషియం లోపం చాలా ప్రాంతాల్లో కనబడుతూ ఉంటుంది. ఈ మెగ్నీషియం లోపంలో ఏంటంటే ఆకులు, ముదురాకులు ముఖ్యంగా ఫస్ట్ ఆకుపచ్చ రంగు కోల్పోయి తర్వాత ఆకులంతా కూడా పసుపచ్చ రంగులకు రావడం, ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చిన తర్వాత పూర్తిగా ఎరుపు రంగులకు వచ్చి రాలిపోవడం అనేది సర్వసాధారణం కనబడుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకు ఒకేసారి పంట ఎక్కువగా నష్టం, అంటే ఇది ఎక్కువగా చలి ఎక్కువ పెరిగినప్పుడు మనకు సర్వసాధారణంగా కనబడుతూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితిలో మనకు మెగ్నీషియం సల్ఫేట్ కూడా పంట దశలో స్టార్టింగ్లో కూడా మనకు 45 రోజులప్పుడు, తర్వాత దాని తర్వాత మళ్ళీ ఒక 20 రోజులప్పుడు ఒక 10 గ్రాముల లీటర్ నీటికి కలుపుకోండి, అంటే 2 కిలోలు ఒక ఎకరానికి మనకు సరిపోతుంది. ఒక 2 కిలోలు మెగ్నీషియం సల్ఫేట్ మనం తప్పనిసరిగా ఈ పత్తి సాగు చేసే అన్ని ప్రాంతాల్లో కూడా మెగ్నీషియం రైతులు అసలు ఈ మెగ్నీషియంను చాలా తక్కువగా వాడుతుంటారు. ఈ మెగ్నీషియం అనేది కంపల్సరిగా మన ఆదిలాబాద్ జిల్లాలో మాత్రము ఇది స్ప్రే పిచికారి చేసుకోవడం వల్ల మంచి లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, అదొకటి. తర్వాత ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో మన జిల్లాలో చూసినప్పుడు చౌడు భూమి కాబట్టి, అంటే ముఖ్యంగా క్యాల్కేరియస్ మన నల్లరేగడి భూములు అన్నీ కూడా ముఖ్యంగా క్యాల్కేరియస్ సున్నంతో కూడినటువంటి భూములు కాబట్టి ఈ సున్నం ఉన్నటువంటి భూములలో జింకు లోపము సర్వసాధారణంగా మనం చూసినట్టయితే స్టార్టింగ్ నుండే ఆకులు చిన్నగా అయిపోవడము, కనుపల మధ్య దూరం తగ్గిపోవడము, ఆకులు తర్వాత పూత కాత కూడా అంత అనుకున్నంతగా రాకపోవడము, మొక్క ఎత్తు ఏపుగా పెరగకపోవడము, ఇవన్నీ కూడా మనకు సర్వసాధారణంగా. తర్వాత ఈనలు ఆకులను కూడా మీరు గమనించినట్టయితే ఆకుల ఈనలు ఆకుపచ్చ రంగులోని ఈనల మధ్య భాగం అంతా కూడా ఇట్లా పసుపచ్చ రంగులోకి మార్పడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనకు ఈ జింకు ధాతు లోపంగా గమనించుకోవాలి. సో జింకు ధాతు లోపం ఉన్నప్పుడు ఎక్కువగా నష్టం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా చౌడు భూములలో మనకు తెలిసిపోతూ ఉంటుంది, మొక్క పెరగడం స్టార్టింగ్ నుండే దెబ్బ అంత ఎఫెక్ట్గా ఉండదు. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో జింక్ సల్ఫేట్ 1-2 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని ఒక 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకున్నటువంటి, ముఖ్యంగా పూత దశలో ఆ సమయంలో మనకు ఈ కాయ సైజు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇనుము ధాతు లోపం కూడా మనకు సర్వసాధారణంగా కనబడుతూ ఉంటుంది. ఇనుము ధాతు లోపము తర్వాత బోరాన్ లోపము, ఇనుము ధాతు లోపంలో కూడా ముఖ్యంగా ముదురాకులు కాకుండా లేతాకులు అంటే కొత్తగా ఏర్పడే ఆకులలోనే ఈ లక్షణాలు మనకు కనబడడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా అడ్వాన్స్ స్టేజ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆకులు పూర్తిగా పత్రహరితాయి, అంటే ఆకుపచ్చ రంగును కోల్పోయి కొద్దిగా తెలుపు రంగులోకి మారిపోతాయి. సో ఇటువంటి లక్షణాలు కనబడ్డట్టయితే కూడా మనం ఇనుము ధాతులపై గమనించాలి. ఇంతకుముందు ఒక రైతు

0: అడిగినట్టు మనం ఒకవేళ ఇటువంటి తర్వాత బోరాన్ లోపం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. బోరాన్ లోపంలో మనం చూసినట్టయితే ఆకులు థిక్గా మందంగా ఉంటాయి, బ్రిటిల్గా ఉంటాయి అన్నట్టు, బాగా అంటే ఇరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత పైన మనకు మెయిన్ ప్రాంతం చూసినట్టయితే కాండం కూడా మందంగా ఉండడము, ఇవన్నీ కూడా మనకు ఆ తర్వాత కాయ పగలడము, కాయ పూత కాత రాలిపోవడం, ఇవన్నీ లక్షణాలు సర్వసాధారణంగా మనకు బోరాన్ లోపంలో, అంటే ముఖ్యంగా నేల సారవంతక లేకపోవడం, తేలికపాటి భూములలో ఇటువంటి లక్షణాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ జింక్ అయినా ఇనుము ధాతు లోపమైన బోరాన్ లోపమైన, ఒకవేళ బోరాన్ స్పెసిఫిక్గా బాగా ప్రాబ్లం ఉంది, పూత రాలిపోతుంది, కాయ కూడా రాలిపోతుంది అని అనిపినట్టయితే మనకు బోరాక్స్ అనేది ఒక మందు, మనకు మనకు ఫెర్టిలైజరు మనకు అందుబాటులో ఉంటుంది. ఇది ఒక 1.5 గ్రామ్ లీటర్ ఇంటికి బోరాక్స్, అది మనము పిచికారి చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఎక్కువ కూడా చేయకూడదు, అంటే ఈ సూక్ష్మ పోషకాలు కానీ ఏదైనా కూడా మనం ఏదైతే సిఫారసు చేస్తున్నామో దానికి మించి కూడా వేయకూడదు. అలా వేయడం వల్ల కూడా మళ్ళీ రివర్స్ ఎఫెక్ట్గా ఉండడానికి, రాలిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందువల్ల సిఫారసు చేసిన మందును ఒక 2 దశల్లో మనం 1 వారం 10 రోజుల వ్యవధిలో మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ సమస్యలని అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సూక్ష్మ పోషకాలు అన్ని కంట్రోల్గా స్పెసిఫిక్గా కాకుండా అన్ని కనబడ్డట్టయితే, ఇంతకుముందు చెప్పినట్టు ఫార్ములా 6 కానీ ఫార్ములా 7 అనేటివి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని ఒక 5 గ్రాములు లీటర్ నీళ్ళు కలుపుకొని చేసుకున్నట్టయితే సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: చివరిగా సార్, మన ఆదిలాబాద్ పట్టెలో పత్తి తర్వాత సోయాబీన్ ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు, మరి సోయాబీన్ లో ప్రధానంగా చేపట్టాల్సినటువంటి పోషక యాజమాన్యం గురించి చెప్పండి.
0: సోయాబీన్ లో కూడా ముఖ్యంగా యాక్చువల్గా ఇది ఒక నూనె గింజ పంట కాబట్టి మనం ప్రాంతాల్లో చూసినట్టయితే దీంట్లో కూడా ముఖ్యంగా మనము గమనించేది ఏంటంటే ఇనుము ధాతు లోపం కనబడుతుంది, జింకు ధాతు లోపం కనబడుతుంది, తర్వాత ముఖ్యంగా గంధక లోపం కనబడుతూ ఉంటుంది. సో గంధక లోపము అంటే ఇప్పుడు ఆయిల్ సీల్లో గంధకం అనేది చాలా ఇంపార్టెంట్, ఈ సల్ఫరు. ఇది చాలా మంది రైస్ సోదరులు ఈ సల్ఫరు వేయరు, కాకపోతే 20-20-0-30 కొద్దిగా మనకు సల్ఫర్ ఉంటుంది కాబట్టి అటువంటి ఎరువులు వేసినట్టయితే సర్వసాధారణంగా ప్రాబ్లం ఉండదు. లేదు ఓన్లీ కేవలం డిఏపి ఇటువంటి ఎరువులు వేసే దాంట్లో మనకు గంధకం ఉండదు కాబట్టి ఈ గంధక లోపలక్షణాలు అనేటివి కూడా మనకు కనబడడానికి ఎక్కువగా సోయాబీన్లో అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా గుర్తుపట్టాలంటే ముఖ్యంగా ఆకులను గమనించినప్పుడు ముదురు ఆకులు కాకుండా లేత ఆకులంతా కూడా పూర్తిగా పసుపచ్చ రంగులోకి మారిపోతాయి. ఈనెలతో సహా ఈనెల మధ్య భాగం అంతా కూడా పై ఆకులు, కొత్తగా ఏర్పడిన ఆకులంతా కూడా పసుపచ్చ రంగులోకి మారిపోతున్నాయంటే అది మనము ఈ గంధకం లోపంగా భావించుకోవాలి. సో ఈ గంధక లోపానికి స్టార్టింగ్లో సాయిల్లో మనం ఎప్పుడైనా కూడా సిఫారసు స్టార్టింగ్లోనే ఎరువులు వేసేటప్పుడే మనం ఈ గంధకం సంబంధించిన ఎరువులు వేసుకున్నట్టయితే ఈ సమస్యను అధిగమించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. రెండవది జింకు కానీ ఇనుము ధాతు లోపం. ఈ జింకు ఇనుము ధాతు లోపం కూడా చాలా ప్రాంతాల్లో మనకు ఎక్కువగా వాతావరణ పరిస్థితులు బట్టి, వర్షాలు ఎక్కువైనప్పుడు, తేమ లేనప్పుడు, ఇటువంటి సందర్భాల్లో మనకు ఎక్కువగా, తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఏది చౌడు భూములలో మనకు ఈ జింకు ఇనుము ధాతు లోపం సర్వసాధారణంగా మనకు సోయాబీన్లో కనబడుతుంటుంది. అందువల్ల ఈ వీటికి కూడా ఇంతకుముందు పత్తిలో ఏ విధంగా అయితే ఫార్ములా 6, ఫార్ములా 7 లాంటి మందులు మనకు అందుబాటులో ఉన్నాయో వాటిని మనం ఒకసారి పిచికారీ చేసినట్టయితే ఈ సూక్ష్మధాతు లోపం ఉన్నటువంటి అన్ని సమస్యల్ని 1-2 సార్లు మినిమం 1-10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే మనం వీలైనంత వరకు ఈ సూక్ష్మజాతు లోపాలని పూర్తిగా సోయాబీన్లో కూడా అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: చివరిగా సార్, మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి.
0: సో మా వ్యవసాయ కళాశాలను ఎప్పుడైనా కూడా సందర్శించుకోవచ్చు ఆ రైతు సోదరులు. అదేవిధంగా నా మొబైల్ నెంబర్ వచ్చి 9182-67666.
1: మరొకసారి నంబర్
0: 9182-67666.
1: చాలా మంచిదండి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
1: ఇప్పటిదాకా వివిధ పంటల్లో పోషక లోపాలు నివారణ ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ గారి జవాబులు నిన్నారు. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఎలటి ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వ్యవసాయ పంటలలో జీవ సంబంధ యాజమాన్య పద్ధతుల పాత్ర

ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ తో ముచ్చట వీరితో ముచ్చట పెట్టింది పి కమలాకర్ రెడ్డి. తర్వాత రైతు అంతరంగంలో పంటల సాగు, ట్రాక్టర్ తో వ్యవసాయ పనులు ఈ అంశం గురించి నేరడిగొండ మండలం సవర్గాం గ్రామానికి చెందిన రైతు డి మహేందర్ తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కె లెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఐదు నిమిషాలు. ఇప్పుడు వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో ఐఆర్డిఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్, ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
1: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
2: ఐఆర్డిఏ తెచ్చిన 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం వికసిత్ భారత్ కు ఎలా సహాయపడుతుందంటారు సార్? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ బీమా సంస్థ ఏం చేస్తుంది?
3: నిజంగా చెప్పారండి మీరు, 2047 నాటికి అందరికీ బీమా అనేది ఐఆర్డిఏ సంస్థ ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నామండి. అదే టార్గెట్ మాకు కూడా ఉంది. ఈ 2 లక్ష్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఏదైతే మేము బీమా సంస్థలో టార్గెట్స్ పెట్టుకున్నామో ఇట్స్ ఆల్ ఇవన్నీ కూడా ఆ టార్గెట్ చేరటానికి కూడా లింక్గా ఉన్నాయన్నమాట.
2: ఆ పాలసీలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవి కూడా మీన్స్ టు అచీవ్ దిస్ టార్గెట్ అన్నట్టుగా ఉన్నాయి.
3: అవునండి, ప్రతి ఒక్కరికి ఒక ఆర్థిక రక్షణ అందాలి. వికసిత్ భారత్ అంటే ప్రజలు సంపద మాత్రం కాదు కదా, ఆపదలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి కూడా ఇస్తుంది. ఈ శక్తిని ఇచ్చేది బీమా అన్నమాట. దీనికోసం ముఖ్యంగా మేము 3 సూత్రాలు పాటిస్తామండి. ఒకటి ఏంటంటే అవగాహన, ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో బీమా పాలసీలు ఉండటం. రెండోది అందుబాటులో ఉండటం. గ్రామ సేవా కేంద్రాలు, డిజిటల్ మార్గాలు, మహిళా సంఘాల ద్వారా చివరికి ప్రతి ఒక్కరికి కూడా బీమా చేరేలాగా మనం చూస్తున్నామండి. మూడోది సరసమైన ధర, పేదవారి కోసం తక్కువ ప్రీమియంతో వివిధ రకాల మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము అందజేస్తున్నాము. పాలసీ అంటే ఒక లక్ష్యంగా కాకుండా గ్రామీణ ప్రజలు, రైతులు, చిరు వ్యాపారాలు, సీనియర్ సిటిజన్లు ఈ అందరికీ బీమా ప్రయోజనాలు తెలియాలి. ఏదన్నా ఆపద వస్తే వాటికి ఫలితం కూడా వాళ్ళకి దక్కాలనే దిశగా మేము కూడా పనిచేస్తున్నాం.
2: సరే, ఇప్పుడు మొన్నటి బడ్జెట్లో ఇన్సూరెన్స్ ప్రీమియం పై జిఎస్టీ తొలగించారు కదా సార్, ఇది కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే టార్గెట్ ని రీచ్ అవ్వడానికి చేసిన ప్రయత్నం అంటారా?
3: అవునండి, ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ అనేది ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద జిఎస్టీ తీసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అభిప్రాయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని, ఒక ఏదన్నా పెద్ద హాస్పిటలేషన్ అయినా ఏదన్నా ఒక రోగం వచ్చినా, ఈ మధ్య వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందరికీ కనుక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉంటే వారికి ఒక రక్షణగా ఉంటుందని, దానివల్ల ఈ జిఎస్టీ అనేది అదనపు భారం తొలగించాలని ఒక ఉద్దేశంతో జిఎస్టీని తొలగించడం జరిగింది. ఈ జిఎస్టీ అనేది ఇండివిజువల్ పాలసీల మీదనే ఇది తీయటం జరిగిందండి. ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనదలుచుకుంటే దానికి జిఎస్టీ వర్తించదు అన్నమాట.
2: అంటే సార్, చాలా కీలకమైన రంగాల్లో ఖచ్చితంగా ఆ బీమా భరోసా ఉండాలి ప్రజలకి అని అనుకున్న ఏరియాస్లో జిఎస్టీని తొలగించారు.
3: అవునండి, జిఎస్టీ ఇక ముందు ముందు వేరే రంగాల్లో కూడా తొలగిస్తారని తెలియదు, కానీ ప్రస్తుతం ఆర్థిక ఒక రక్షణ కవచంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటానికి ఇది ఒక పెద్ద సహాయకారిగా అవుతుందని మా నమ్మకం అండి.
2: సార్, మరి మన దేశంలో ప్రాముఖ్యంగా వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి వికసిత్ భారత్లో గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి అని తెలుస్తుంది. రైతులు అలాగే గ్రామాల్లో నివసించే ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్?
3: మీరు చెప్పింది అక్షరాలు నిజమండి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బీమాపై అవగాహన లేకపోవటం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలతో కూడా తగిన పాలసీలు రూపొందించి సుదీర్ఘ అనుభవం మాకు మా సంస్థకు ఉన్నది. దీనికి ఉదాహరణ కొన్ని చెప్తాను. ఒకటి ఏంటంటే పశు సంపద బీమా ఉంది మా దగ్గర. దాంట్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కూడా మేము దీనికి బీమా పాలసీలు ఇస్తుంటాం. రెండోది ఏంటంటే వ్యవసాయ ఆస్తుల బీమా. దీంట్లో మీరు ట్రాక్టర్లు కానీ, బోర్ మోటార్లు కానీ, గిడ్డంగులు కానీ వీటికి మేము రక్షణ కల్పిస్తుంటాం. మూడోది ప్రధానమంత్రి

0: ఫసల్ బీమా యోజన, ఇది ప్రభుత్వ పథకం ఇది. దీని ద్వారా రైతులకై బీమా భరోసా ఇస్తుంటాం అన్నమాట. నాలుగోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఇది కేవలం 20 రూపాయల్లోనే ఒక 2 లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంటాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది కూడా. సో ఇలా ఇట్లాంటి 4-5 పథకాల ద్వారా మేము గ్రామీణ ప్రజలకి బీమా రంగంలో సేవలు కూడా అందిస్తూ ఉన్నామండి. ఇందాక చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మేము కూడా మా లక్ష్యం కూడా గ్రామాలకి ఇట్లాంటి పాలసీలు చేర్చాలని మా ఉద్దేశం అండి.
1: సార్ మరి మీరు అన్నట్టుగా ఇలాంటి పథకాలు అంటే చాలా అతి తక్కువ ప్రీమియం అమౌంట్ పెట్టడం వల్ల ఏమర్థం అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళని ఇంక్లూడ్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినట్టుగా అనిపిస్తుంది సార్. ఈ పథకాలు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ తర్వాత బీమా తీసుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిందని మీకు అనిపించిందా సార్?
0: ఖచ్చితంగా పెరిగిందండి. ఇప్పుడు అవగాహన మెల్లిమెల్లిగా పెరుగుతున్నది. ఇక మన పట్టణాల్లో లేకపోతే సిటీస్లో అయితే అవగాహన చాలా ఎక్కువగా ఉంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే గ్రామీణ సంస్థల్లో, గ్రామీణ ప్రదేశాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఈ అవగాహన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దీని ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అంటారండి. ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అప్పుడే పెరుగుతుంది. ఎందుకంటే మనం దేశంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితేనే బీమా పెనెట్రేషన్ పెరుగుతుంది, అందరికీ కూడా బీమా లభ్యంగా అవుతుంది, సులభంగా అవ్వటానికి, తక్కువ ధరలు అవ్వటానికి దూకాలని మా ఉద్దేశం. అందరికీ కూడా ఈ దిశగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ ఇట్లా మేము ప్రవేశపెట్టాము. ముఖ్యంగా ఈ 2047 నాటికి గ్రామీణ ప్రదేశాల్లో బీమాకి అవగాహన ఎక్కువ కనుక అవ్వగలిగితేనే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని మా నమ్మకం అండి.
1: సార్ మీరు ఇందాక అన్నారు సులభంగా బీమాకి అప్లై చేయడానికి కూడా మీరు కృషి చేస్తున్నారు అని. సాధారణంగా ఒక లోన్ తీసుకోవాలన్నా, ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా 4 పేపర్లు చదవకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. అంటే దానిపైన పూర్తి నమ్మకంతో పెడతారు, బట్ తెలుసుకోవాలి అని కూడా కొంతమందికి కోరికగా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏజెంట్స్ సహాయంతో ఈ బీమాలు తీసుకునే అవకాశం గ్రామీణ ప్రజలకు ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా ఉందండి. బీమా సంస్థలు ఏజెంట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కానీ, ఏజెంట్స్ POSP ఉన్నారు మాకు ఇప్పుడు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ అని, వాళ్ళు కూడా ఈ బీమాని అందరికీ లభ్యం చేసేటట్టు పనిచేస్తారు. వాళ్ళు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ముఖ్య సమాచారం కావాలన్నా గ్రామీణ ప్రజలు కూడా వీళ్ళు ఆ సమాచారాన్ని అందిస్తారు. పాలసీల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు
1: సార్. అలాగే మనం ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మరి మీరు అన్నట్టుగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి, అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యం. మరి ప్రజల కోసం మీ దగ్గర ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి సార్?
0: ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం ప్రతి కుటుంబానికి ఒక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అని అందరికి తెలుసు. మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మన దేశం ఆరోగ్యంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశంకి బలం అని నా నమ్మకం. అనారోగ్యం పాలైనప్పుడు వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు మధ్య తరగతి వాళ్ళు ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ జీవితకాలం పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా ఈ అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఖర్చులకి వ్యయం చేయాల్సి వస్తుంది. అలాంటి దృష్టిలో మేము ఒక 4-5 పాలసీలు ఉన్నాయి మా దగ్గర. హైలైట్ పాలసీలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాలసీలు చెప్తాను. ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుందండి మా దగ్గర. అదే పాలసీలో, ఒకే పాలసీలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరికీ కలిపి ఒక రక్షణ కల్పిస్తుంది ఆ పాలసీ. ఇంకొకటి వ్యక్తిగత పాలసీ ఉంది, దాన్ని ఎవరైనా విడిగా తీసుకోవచ్చు, ఎంత సంబంధించుడికైనా వారు విడివిడిగా తీసుకోవచ్చు. ఇది కాకుండా సూపర్ టాపప్ పాలసీ అని ఒకటి ఉంది. బేసిక్ పాలసీకి కాకుండా అదనపు ఏదన్నా ఖర్చు, ఏదైనా అడిషనల్ కవరేజ్ అంటారు దాన్ని, ఆ అడిషనల్ కవరేజ్ని, అదనపు కవరేజ్ని తక్కువ ఖర్చుతో ఇచ్చే పాలసీ ఇది, దీన్ని సూపర్ టాపప్ అంటారు. అలా కాకుండా ఈ మధ్యనే మేము ప్రవేశపెట్టాము ఒక పాలసీ, సంపూర్ణ స్వాస్థ్య బీమా యోజన అని. దీంట్లో ముఖ్యం గమనించాల్సింది ఏంటంటే 4 తరాల వారిని ఈ పాలసీలో కవర్ చేయొచ్చండి. ఒకే పాలసీలో తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, తాతమ్మలు, నానమ్మలు కలిపి అందరూ 4 తరాల వారు కూడా ఈ పాలసీని దీంట్లో తీసుకోవచ్చు.
1: అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రీమియం కడితే వీళ్ళందరూ కవర్ అవుతారు,
0: కవర్ చేయొచ్చండి. అవును. సో ఇలాంటి పాలసీలు మాకు ఆరోగ్య బీమా క్షేత్రంలో ఉన్నాయి. అవి ఎంత అందరికీ సులువుగా వాళ్ళకి తగ్గిన ధరలో, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ సమీక్షుడు కావాలనుకుంటారు, వారికి ఉచిత, వారికి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. ఇంకొంతమంది మాకు తక్కువ రక్షణ ఉంటే చాలు, మేము తగ్గితే ప్రీమియం కట్టగలం అనుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. కానీ మేము చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, పాలసీ తీసుకునే ముందు పాలసీ గురించి నిబంధనలు, మినహాయింపులు ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలి.

0: తీసుకోవాలండి. ఇప్పుడు పాలసీ తీసుకోగానే అన్ని మేము హాస్పిటలైజేషన్ అయితే అన్ని కూడా మాకు క్లెయిమ్స్ వస్తాయని అపోహలు చాలా మంది ఉంటారు. అలా కాకుండా ముందస్తుగానే మేము ఎప్పుడు కూడా ఏం చెప్తుంటే, వయసు తక్కువగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే సుదీర్ఘంగా దాన్ని మనకి మీకు ప్రయోజనాలు ఇస్తుంది ఆ పాలసీ అని మేము ఎప్పుడు చెప్తుంటాం.
1: ప్రీమియం కూడా కొంచెం
0: తక్కువ ఉంటుంది. అందుకని తక్కువ వయసులోనే ఇట్లాంటి ఆరోగ్య రక్షణ కవచాలు పే పాలసీలు కనుక తీసుకుంటే లాంగ్ టర్మ్ లో వాళ్ళకి బాగా దాన్ని ఫలితాలు దగ్గుతాయని మా అభిప్రాయం.
1: సార్, నాకు ఒక సందేహం సార్ ఇక్కడ. ఒకవేళ ఒక కుటుంబానికి ఒకళ్ళే బ్రెడ్ అర్నర్ ఉన్నారు, ఒకళ్ళే సంపాదిస్తున్నారు, వారికి ఒక ఆరోగ్య సమస్య ఉంది అని అనుకుందాం. ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్స్ అన్ని చేసి సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఫెసిలిటీ కోల్పోతారు కదా. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
0: వారికి ఇచ్చే సలహా ఒకటేనండి. ఫస్ట్ ఏం చేయాలి, మొదటగా నేను చెప్తున్న అందరికి విషయం ఏంటంటే, ఆరోగ్య బీమా ఏదైతే ఉందో మీరు చిన్నప్పుడే మీరు తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరతారో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మనం బ్యాంకులో డిపాజిట్ కానీ ఇప్పుడు వీటి మీద ఎక్కువ ఆలోచిస్తాం. ఇల్లు కొనాలి నేను, లేకపోతే ఒక ఎఫ్డి కొనాలి, లేకపోతే ఒక నేను కారు కొనుక్కోవాలి, నా ఫస్ట్ జీతంతో కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ధ్యేయాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, అందరికీ చిన్నప్పుడే ఫస్ట్ మీరు జీతంతో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కనుక్కోండి.
1: ఆస్తుల మీద ఎలా అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటామో ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టమంటున్నారు.
0: ఆరోగ్యం మీద కూడా పెట్టుబడి పెట్టాల్సిన చాలా అవసరం ఉందండి. ఎందుకంటే రాను ఈ వైద్య ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి హాస్పిటలైజేషన్ అయితే నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు అమ్ముకోవటే పరిస్థితులు కూడా కొంతమందికి వచ్చిన విషయాలు మేము చూసాం. అంచేత మీరు ఈ ఆరోగ్య బీమా ఎప్పుడైతే మీరు ఫస్ట్ శాలరీ వస్తుందో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు మీ కుటుంబానికి ఆరోగ్య రక్షణ బీమా కవచం పాలసీ అనేది ఒకటి తీసుకోవాలి.
1: సార్, మీరు చెప్పినట్టుగా ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు నిజంగా ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు అన్నట్టుగా సార్, ఆస్తుల కంటే ముందు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టాలేమో అని అనిపిస్తుంది.
0: అవును, ఆస్తుల కంటే ఆరోగ్యం మీద పెట్టుబడాల్సిన చాలా అవసరం ఉంది. రాను మీరు చూస్తున్నట్టు కదా, గత 10 ఏళ్లలో దీన్ని మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంటామండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే హాస్పిటలైజేషన్ అయితే ఖర్చు, ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఒక రోజుకి 10,000 అయ్యేది, ఇప్పుడు కనీసం 20,000-30,000 గాంధీ మనకు ఒక రోజు ఖర్చు హాస్పిటలైజేషన్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఎట్లా అయితే మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో, ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 12-15% దాకా ఉందండి. సంవత్సరానికి కాస్ట్ అనేది, మెడికల్ కాస్ట్ అనేది 12-15% పెరుగుతున్నది. ఇలాంటి దృష్టిలో ఇప్పుడు మనకి ఈ రోజు మనం ఒక ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే నాకు ఇంత ఖర్చు అవుతుంది అనుమానం కనుక ఒక లంచనా వేస్తే, ఈ రోజు కనుక 100,000 రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్ కి అది 125,000 అవుతుంది, 120,000 అవుతుంది.
1: అంటే 12%
0: ఖచ్చితంగా పెరుగుతున్నది. అంచేత ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఆరోగ్య బీమా మీద ఇన్వెస్ట్ చేయడం, ఈ దీని మీద దృష్టి పెట్టడం, అందరికీ ఆరోగ్య రక్షణ కవచం కలిగించడం. ఇప్పుడు మా దగ్గర చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళతో పాటు ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్ కానీ, ఒక పిల్లలు కానీ, అత్త వారు కానీ, వాళ్ళ 4 తరాలు కూడా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఒక దేశానికి అభివృద్ధికి కూడా కారణం చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం నిజానికి చెప్పాను కదా, ఆరోగ్య ఏదైనా క్లెయిమ్ వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే ఇల్లు వాకిల్ అమ్ముకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రక్షణ కవచం కనుక్కుంటే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళు మళ్ళీ ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది ఇలాంటి ఒక ఆరోగ్య రక్షణ కవచం. సో ఇల్లు ఇండైరెక్ట్గా ఎవ్రీబడి ఎనీ అందరూ కూడా మనం పాలసీ తీసుకుంటే మనం దేశానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని నా నమ్మకం
1: సార్. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్, వెహికల్స్ అన్నిటికీ కూడా మోటార్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. మరి వాహనాల కోసం ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి సార్? అండ్ మోటార్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్?
0: మోటార్ ఇన్సూరెన్స్ అనేది అందరూ కంపల్సరీగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. అది లేకుండా వాహనాన్ని మీరు రోడ్డు మీద నడపడానికి వీల్లేదు. అలా అని మేము ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా దానికి కాంప్రిహెన్సివ్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ అని, మొత్తం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి క్లెయిమ్ రావటం కానీ, ఇది థర్డ్ పార్టీ ప్లస్ కాంప్రిహెన్సివ్ కవర్ అని ప్యాకేజ్ పాలసీ అంటామండి. ఇది మొత్తం కవరేజ్ ఇస్తుంది. దాంట్లో కొన్ని యాడ్ఆన్స్ ఉంటాయి. దీంట్లో 0 డిప్రిషియేషన్ అని, ఇంజిన్ ప్రొటెక్షన్ అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇలాంటి ప్రత్యేక ఫీచర్లతో ఉన్న పాలసీలు మా దగ్గర ఉన్నాయి. మోటార్ వాహనానికి సంబంధించిన ఏ రకమైన అపఘాతం జరిగినా కూడా రక్షణ కవచాన్ని ఇచ్చే మోటార్ కాంప్రిహెన్సివ్ పాలసీలు అందరూ కూడా తీసుకోవాలని నా ఉద్దేశం అండి.
1: సార్, అలాగే ఆన్లైన్లో మోసాలు బాగా పెరుగుతున్న తరుణంలో కొత్తగా వినపడుతున్నది ఏంటంటే,

0: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఐఆర్డిఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్. ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు కానేటి నిహారా గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8:01 దాటి 6 సెకండ్లు. హుషారు జోరైన పాటలతో జోష్ నింపే కార్యక్రమం 45 నిమిషాల సేపు మిమ్మల్ని పాటలతో మాటలతో ఖుషి చేసేందుకు నేను సిద్ధంగా మీ రేడియో దోస్త్ అశోక్ ని. మెలుసుక ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకోవచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్ 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081 ఇంకొక నంబరు 2950081. ఈ కార్యక్రమం 8:45 వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో ముందుగా గోపాల గోపాల చిత్రం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు. హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి అంకోలీ గ్రామం నుంచి పవన్ లైన్లో ఉన్నారు. మరి వీరు కార్పెంటర్ పనిచేస్తారట, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే పవన్. ఎట్లా ఉన్నావు? మంచిగా
2: ఉన్నావా?
1: అంతా మంచిదే. మరి మీ కార్పెంట్ వర్క్ వడ్రంగి పని ఎట్లా జరుగుతుంది? మంచిగా రోజు పని దొరుకుతున్నదా? ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు మీరు? తలుపులు చేస్తున్నారు? అంటే డిజైన్స్ చేస్తారా? ఇట్లా అన్ని మామూలుగా? మరి చాలా పని దొరికింది మీకు. మరి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, మరి మీ ఇంట్లో గాని మీ ఊళ్ళో గాని జరుపుకుంటున్నారా? మీ బాబు కృష్ణుని వేషం వేసిందా? మీ పాప గోపిక వేషం వేసింది. మంచిది పవన్. ఏ పాట విందాం? ఏ పాట చెప్పండి. మంచిది పవన్, నీకోసం మీరు కొన్ని ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మినిట్నరు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మహారాష్ట్ర పాటన్ సమీపంలో ఉన్న కమరెల్లి గ్రామం నుంచి మనతో మాట్లాడడానికి కేశవ్ కామ్రే గారు లైన్లో ఉన్నారు. వీరు వ్యవసాయం చేస్తారట, మరి వారితో మాట్లాడదాం. నమస్తే కేశవ్ గారు.
2: నమస్తే. నమస్తే సార్.
1: ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా?
2: నువ్వు మంచిగా ఉన్నా? నువ్వు మంచిగా ఉన్నావా సార్?
1: నేను మంచిగా ఉన్నా. మరి ఎట్లా ఉన్నాయి పంటలు? ఎట్లా మంచిగా వర్షం పడుతుంది అటు?
2: వర్షం లేవు కదా.
1: ఎంత ఎత్తుంది పత్తి? పత్తి ఎంత ఎత్తున్నది?
2: పత్తి 3 ఎకరాలు ఉన్నాయి.
1: అంటే ఇప్పుడు మోకాలు వరకు వచ్చింది అంటే పువ్వులు కాస్తున్నాయా?
2: పువ్వులు వచ్చింది కదా.
1: వర్షం పడితే బాగుంటది.
2: వర్షం పడితే బాగా ఉంటది, పంట మంచిగా ఉంటది, ఫసల్ ఉంటుంది.
1: ఇంకా మరి భోజనం చేసిండ్రా?
2: భోజనం చేసిన.
1: తెలుగు మీకు బాగానే వస్తుంది?
2: కొంచెం కొంచెం వస్తుంది.
1: మీరు ఎక్కువ తెలుగు పాటలు వింటారా, మరాఠీ పాటలు వింటారా?
2: మొత్తం నేను తెలుగు పాట వింటా. ఆకాశవాణి నజ్జికైనా
1: అమర యువత్మల్ గీత. యువత్మల్ మరాఠీ పాట.

0: आते की।
1: मराठी विविध भारती
0: हाँ
1: ये वो आती है।
0: हाँ ठीक है, आप कौन सा गाना सुनाना?
1: हमको वो पाठावना चंदा मामा रावे जा बिल्ली रावे।
0: ठीक है केशव कामरे जी, आपके लिए మీ కోసం మీ చందమామ రావే అంటూ సాగే పాటను వినిపిస్తున్నాం, వినండి. మరి ఇది
1: ఠీక్ సార్, థ్యాంక్ యూ.
0: బలిపీఠం చిత్రంలోనిది.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మినిటినరు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం గ్రామం నుంచి దేవునూరి వీరయ్య గారు ఉన్నారు. వీరు విశ్రాంత ఉద్యోగి, మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే వీరయ్య గారు.
1: నమస్కారం. నమస్కారం అండి.
0: ఎట్లా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: ఏం నడుస్తుంది మరి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మీ ఊర్లో జరిగినాయి?
1: జరుగుతున్నాయి కార్యక్రమాలు. హనుమాన్ టెంపుల్ పైన
0: ఉట్టి కొట్టే కార్యక్రమం నడుస్తుందా?
1: బాగా నడుస్తుంది.
0: చెప్పండి, మరి ఇంకా భోజనం చేసిందా? చేయాల్సిందా?
1: కాలేదు.

0: చేయాల్సి ఉంది.
1: ఏం తింటారు ఎక్కువగా మీరు?
0: ఎక్కువ వెజిటేరియనే.
1: వెజిటేరియన్లో ఏం తింటారు?
0: జొన్న రొట్టె, అన్నం.
1: మంచి రొట్టె తింటున్నారు. ఆదిలాబాద్ పట్టెలో మొత్తం జొన్న రొట్టెనే ఉంటది.
0: జొన్న రొట్టె లేకపోతే మేము ఉండలేము ఇంట్లో కూడా.
1: తప్పక
0: మూడు పూటల రొట్టెలు కావాలి.
1: మూడు పూటలు తీసుకుంటారు జొన్న రొట్టెలు?
0: అవును.
1: మంచి తీసుకుంటున్నారు వీరయ్య గారు, మంచి ఆహారాన్ని తీసుకుంటున్నారు మీరు మరి.
0: అవును అవును.
1: చెప్పుంటే మరి ఏ పాట విందాం ఇవాళ హుషారులో?
0: ఈ రోజు మన శ్రీకృష్ణ విజయం మూవీ నుండి పిల్లలకు రోజు పిలుపు.
1: మంచిదండి. మరి ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీరు ఈ పాట కోరుకున్నారు, విందాం.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా వింటున్నారు ఉషారు. జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం ఉషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి సాత్నాల మండలం తోయాగూడ గ్రామం నుంచి భాస్కర్ లైన్లో ఉన్నారు. మరి వీరు ఆటో డ్రైవర్, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే భాస్కర్.
1: చెప్పండి సార్.
0: ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా?
1: సూపర్.
0: తోయాగూడ ఎట్లా ఉంది, మరి వర్షం పడుతుందా అటు? ఇప్పుడు శబ్దం వస్తుంది, పడుతుందా? గాలి వస్తుందా, వర్షం చినుకులు పడుతున్నాయా? చినుకులు పడుతున్నాయా? హలో
1: హలో,
0: చినుకులు పడుతున్నాయా?
1: చినుకులు పడుతున్నాయి
0: సార్. అంటే అట్లా గాలి వస్తుందా, మరి అట్లా సౌండ్ వచ్చింది మీ ఫోన్ నుంచి. చెప్పండి, మరి మీ తోయ కూడా ప్రత్యేకత అంటే ఏం చెప్తారు?
1: క్యాన్సర్ మందు ఇస్తారు సార్.
0: క్యాన్సర్ మందు, ఆయుర్వేదిక్ మందు ఇస్తారా? ఎప్పుడెప్పుడు ఇస్తారు మీ ఊర్లో? అమావాస్యకు పుణ్యం కాబట్టి అమావాస్యకేనా? అమావాస్య రోజేనా? అమావాస్య పూర్ణమి రోజులలో ఉదయం ఇస్తారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం తోయగూడ గ్రామం ఉచితంగానే ఇస్తారు. తక్కువైందా మరి మందికి, తాగిన వారికి? హలో
1: హలో,
0: తాగిన వారికి తగ్గిందా క్యాన్సర్? మంచిదండి భాస్కర్, మంచి విషయం చెప్పిండ్రు. మరి ఎవరైనా అవసరం ఉన్నవారు మీ ఊరిని సందర్శించే అవకాశం ఉంటుంది, మీ ఊరుకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఏ పాట విందాం? భూమికి పచ్చ అని రంగేసినట్టు అంటూ సాగే గీతాన్ని విందాం. ఈ గీతం శ్రీరాములయ్య చిత్రంలోనిది.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మినిటినరు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి అంకోలి నుంచి అపర్ణ లైన్లో ఉంది, వారితో మాట్లాడదాం. హలో అపర్ణ, హాయ్. హలో హలో అపర్ణ, హాయ్. హలో హలో.

0: हेलो हेलो अपर्णा, हेलो
1: हेलो सर।
0: हेलो, हाय, इन क्लास। हेलो हेलो हेलो, హాయ్, వినిపిస్తుందా? ఏం చదువుతున్నావు? హలో, హలో, వినిపిస్తలేదు అపర్ణ. నీకోసమైతే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా నుంచి ఈ పాట.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సునిండ ఈరోజు రాత్రి 9:30 ఆదిలాబాద్లోని ఇస్కాన్ ఆలయంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలపై రేడియో నివేదికింటారు సమర్పణ ఈ వరలక్ష్మి. ఇది యాలటి హుషారు కార్యక్రమం నిత్యరాత్రి 8 నుంచి 8:45 వరకు ఉంటుంది. రేపటి హుషారులో మరిన్ని హుషారైన పాటలు వినొచ్చు. ఈరోజు రాత్రి 10:30 నుంచి 11:30 మధురిమ కార్యక్రమంలో మనసుకు హత్తుకునే మధుర గీతాలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8:45 వస్తుంది. మరి కాసేపట్లో సమాచార్ సంధ్య, తర్వాత 9:00 న్యూస్ సెట్ 9, ఆ తర్వాత 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 9:30 దాటి 7 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి

ஆதிலாபாத் 100.2 FM மனசு நிண்ட இப்படி இருந்தா ఆదిలాబాద్లోని ఇస్కాన్ ఆలయంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలపై రేడియో నివేదిక సమర్పణ ఈ వరలక్ష్మి.

వేణుగానంతో మనసులను మైమరిపించిన మురళీ మోహనుడు, అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపించిన జగద్గురువు ఆ శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణం ఇస్కాన్ ఆలయంలో భక్తి సందడి నెలకొంది. ఎటు చూసినా భక్తుల సందడి, చుట్టూ కృష్ణనామస్మరణ, శ్రీకృష్ణుని దర్శనం కోసం బారులు తీరిన భక్తజనం. ఆధ్యాత్మిక శోభతో, భక్తి భావంతో ఆదిలాబాద్ ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శ్రీకృష్ణుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.

0: శ్రీ ప్రణవానంద ప్రభుజీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల ప్రాంగణానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రణవానంద ప్రభుజీ మాట్లాడుతూ,
1: హరే కృష్ణ, మనం ఇస్కాన్ ఆదిలాబాద్ లో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు చేస్తున్నా. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అద్భుతమైన అలంకరణలు, స్వామికి అర్చనలు, పూజ, గోపూజ, ఉట్టి కొట్టడం. ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా వచ్చి చక్కగా పాల్గొనండి. ఆదిలాబాద్ యొక్క జిల్లా సంక్షేమం కోసమే మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. భగవంతుడి కోసమని, భక్తులందరి కోసమని మీరు కూడా అందరు రండి, స్వామి దర్శనం చేసుకోండి. హరే కృష్ణ.
0: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఈ రోజు ఇస్కాన్ ఆలయానికి వచ్చిన పలువురు భక్తుల అభిప్రాయాలను విందాం వారి మాటల్లో.
2: అందరికీ నమస్కారం. హరే కృష్ణ. నా పేరు ప్రత్యూష. ఇక్కడ ఆదిలాబాద్ లో ప్రణవానంద ప్రభుజీ గారి ఆధ్వర్యంలో ఇస్కాన్ లో వేడుకలు జరగడం చాలా సంతోషంగా ఉంది. ప్రొద్దున్నుండి అభిషేకాలు, దేవుడికి అభిషేకాలు కానివ్వండి, అర్చనలు కానివ్వండి, భక్తుల కోలాహలం చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత బాగా జరుగుతుందో ఇక్కడ సెలబ్రేషన్. ప్రభుజీ మొన్నటి నుంచి చాలా రోజుల కిందటి నుంచి ప్లాన్ చేసి అందరికీ ఇలా సేవ అందరికీ ఇచ్చి అందరి భక్తులని ఒక దగ్గరికి తీసుకొచ్చి చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సేవ. చాలా మంది భక్తులు వచ్చారు. దగ్గర దగ్గర 20,000 నుండి 50,000 వరకు జనాలు అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. మా టెంపుల్ రెనోవేట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆదిలాబాద్ లో ప్రణవానంద ప్రభుజీ గారి చేతుల మీదుగా ఇవన్నీ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి నేను 3 ఇయర్స్ నుంచి వస్తున్నాను. 3 ఇయర్స్ లో చాలా మార్పులు చూశాను. అండ్ ఇక్కడ ఆధ్యాత్మికంగా మారడం అనేది చాలా గొప్పది మనకు. సో అందరూ కూడా ఇలా ఇస్కాన్ కి వచ్చి దేవుడు ఏంటి, మనకు అసలు మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము అనేది తెలుసుకొని అందరు ఇక్కడికి వచ్చి వస్తే చాలా బాగుంటది. హరే కృష్ణ.
3: హరే కృష్ణ. నా పేరు జ్యోతి. నేను ఇస్కాన్ టెంపుల్ లో ప్రతి వారం వారం వస్తాము. ప్రతి ఏ పండుగ అయినా వస్తాము. కానీ అన్ని పండుగల్లో కృష్ణాష్టమి అనేది పండుగ చాలా బాగా జరుపుతారు. మన ఇస్కాన్ టెంపుల్ లో ప్రణవానంద ప్రభుజీ వచ్చినప్పటి నుంచి చాలా డెవలప్ అయింది. ప్రతి ఒక్కరూ వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఒక 100-200 మంది కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. సండే రోజు స్పెషల్ ఏంటంటే ఒక క్లాస్ జరుగుతుంది ప్రణవానంద ప్రభుజీది. అక్కడ ప్రణవానంద ప్రభుజీ క్లాస్ తీసుకుంటే అందరు చాలా మంది వస్తారు. మరి కీర్తన ఉంటుంది, భోగు ఉంటుంది, ప్రసాదం ఉంటుంది. అది స్వీకరించడానికి కూడా తప్పకుండా అందరూ వస్తారు. ధన్యవాదాలు. హరే కృష్ణ.
4: నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన భక్తజనులందరికీ ముందుగా నా తరఫున శుభాకాంక్షలు. ఇలాంటి మహోత్సవానికి ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. రోజు రోజుకి జనాలలో భక్తి భావన పెంపొందడం కూడా సంతోషనీయం, హర్షణీయం. ఇలాగే భక్తి భావనలతో ఉంటే సదాచారంలో ఉంటామని నేను అనుకుంటున్నాను. దినదిన ప్రవర్ధమానంగా ఈ రోజు రోజుకి ఈ హరే కృష్ణ

0: తన ఫౌండేషన్ నుంచి భక్తి భావనలు పెంపొందించడం చాలా ధనవంత పాత్ర పోషిస్తుంది. సో ఇట్లాంటివి రోజు రోజుకి పెరిగి అంత శ్రీకృష్ణుడి దీవెన వల్ల అంత సుభిక్షంగా ఉండాలని, ఆదిలాబాద్కి శుభం జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: నా పేరు అచ్యుత్. నేను ఇచ్చోడ నుంచి వచ్చాను. ఆదిలాబాద్లో ఇస్కాన్ టెంపుల్ ఉండడం వల్ల మాకు చాలా భక్తి పెరిగింది. ఇక్కడ చాలా బాగుంది, సౌకర్యాలు కూడా బాగున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం మేము. ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు. ఇక్కడ ఇంకా డెవలపింగ్ లోనే ఉంది. చాలా బాగున్నాయి సౌకర్యాలు.
2: నా పేరు లావణ్య. మా పాప పేరు అద్వైత ఈషా. మేము ఇక్కడికి ఇస్కాన్ టెంపుల్కి మేము రవీంద్రనగర్ కాలనీ నుంచి వచ్చాము. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో చాలా చూసాము ఈ టెంపుల్ ప్రత్యేకత గురించి. రోజు ఒక 5 డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్లో చాలా పెడుతున్నారు ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయని. మా పాపని కూడా రెడీ చేసుకుని వచ్చాము రాధలాగా. ఇక్కడికి వచ్చాక కార్యక్రమాలు అన్నీ చాలా బాగున్నాయి. భజన తర్వాత ప్రసాదం, క్యూ లైన్ అయినా చాలా బాగుంది. ఇక్కడ ఉట్టి కొట్టడం, చిన్నపిల్లల్ని ఎంటర్టైన్ చేయడం భక్తితో చాలా బాగుంది. అంత దూరం నుండి వచ్చినందుకు మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఏ టెంపుల్లో లేని ప్రత్యేకంగా చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు కార్యక్రమాలు ఎన్నో బాగున్నాయి. సో అందరూ వచ్చి ఆ కృష్ణుడి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. జై కృష్ణ.
3: నా పేరు రాజశేఖర్. మేము న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి వచ్చాము. సో నేను ఒక మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు ఫ్యామిలీతో ఇక్కడ రావడం చాలా ఆనందంగా అనిపిస్తున్నది. ఈ ఇక్కడ ఉన్న వైభవంగా అన్ని దృశ్యాలని, కృష్ణాష్టమి సందర్భంగా ఈ మంచి వాతావరణం కలిగిన దీన్ని చాలా ఆనందంగా మేము స్వాదిస్తున్నాము. మరి ఇక్కడ వచ్చిన సంతోషాన్ని మేము చెప్పుకోలేక చాలా చాలా ఆనందం కలిగింది. థ్యాంక్ యూ.
4: హరే కృష్ణ ప్రభుజీ. మేరా నామ వెంకట్రావు హై. హమ్ ఇంద్రవెల్లి సే హై. హమ్ ఇస్కాన్ టెంపుల్ మే బహుత్ దూర్ జానా పడతా థా లేకిన్ యా నజీక్ మే బహుత్ అచ్చా సెలబ్రేషన్ కర్ రహే హై యహాన్ పే. ఇసిలియే హమ్ ఇంద్రవెల్లి సే అభీ పూరే ఫ్యామిలీ కే సాథ్ మిల్ కే ఆయే హై ప్రభుజీ. హరే కృష్ణ.
5: హరే కృష్ణ. మేరే నామ రత్నా హై. యే ఆదిలాబాద్ మే ఇస్కాన్ మందిర్ హై. యా బహుత్ అచ్చా హోతా కృష్ణ జన్మాష్టమి. సబ్ లోగ్ ఆవ్ ప్రసాద్ లేవ్. అప్నా ఇస్కాన్ మందిర్ బహుత్ అచ్చా హై. యా సబ్ బహుత్ అచ్చా హై. సబ్ జన్ ఆవ్ దేఖో ఔర్ ఖూబ్సూరత్ హై మందిర్. భగవాన్ కా దర్శన్ కరో. హరే కృష్ణ.
6: నమస్కారం. నా పేరు పవన్. మాది ఇక్కడ వడ్డాడి గ్రామం. దీనికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం. ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాం. చాలా మంచిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కానీ, ఇక్కడికి ప్రతి ఆదివారం చాలామంది భక్తులు వస్తారు. ఈ కృష్ణాష్టమికి అయితే అసలు ఎంత ప్రౌడ్ ఉన్నారంటే, దగ్గర దగ్గర అక్కడికి పోవాలంటేనే, దర్శనం చేసుకోవాలంటేనే ఒక 1/2 అవర్ పట్టేంత జనాలు ఉన్నారు. అలాగే దర్శనం కూడా మంచిగా జరిగింది, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు. అలానే కాకుండా ప్రతి ఆదివారం ఇక్కడ భజనలు, కీర్తనలు అన్నీ జరుగుతాయి. మేము ప్రతి ఆదివారం అటెండ్ అవుతాం. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వడం. అలాగే ఇక్కడ పోయిన సంవత్సరం భగవద్గీత పోటీలు, వ్యాసరచన పోటీలు ఉండే, అందులో నాకు ప్రైజ్ కూడా వచ్చింది. అలానే కాకుండా ఇందులో మానసిక ప్రశాంతతను మాత్రం పొందుతారు, అది నేను గ్యారంటీ ఇస్తాను. నాకైతే ఇక్కడికి వచ్చి ప్రతి ఆదివారం వస్తాం. ఫ్యామిలీతో వస్తాం, అప్పుడప్పుడు టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ గోశాలు ఉంటుంది, ఒక మంచి పీస్ఫుల్ ఉంటుంది. ప్రతి ఆదివారం ఇప్పుడు కృష్ణాష్టమికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాం, మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడ అడిగినట్టయితే ఆదిలాబాద్ ప్రజలే కాకుండా మహారాష్ట్ర ప్రజలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఇంతకుముందు నా పక్కన అడిగితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఇక్కడ బైక్ పార్కింగ్ చేయడానికి కూడా ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ 500 మీటర్స్ వరకు అయితే బైక్స్ ఫిల్ అయిపోయినాయి. బైక్ పార్కింగ్ చేయడానికి కూడా చాలా దూరం వెళ్ళి నడుచుకుంటూ వచ్చి మరీ దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ పోలీసులు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా. అండ్ ఇస్కాన్ ఆలయం సభ్యులు కూడా ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా కరెక్ట్ ప్రతిదీ ఆర్డర్ వైజ్గా, అంటే మనం గుడిలో ఎంట్రీ అయినప్పటి నుంచి అయితే ఎండింగ్ ఎగ్జిట్ అయ్యే వరకు ఒక్క దగ్గర కూడా ఇబ్బంది కాకుండా పర్ఫెక్ట్ ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతున్నారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా పర్ఫెక్ట్ అన్నీ జరుగుతున్నాయి.
7: ఈరోజు దాదాపు 100,000 మంది భక్తులు వేడుకలకు హాజరై శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్న నేపథ్యంలో నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భక్తుల కోసం ప్రత్యేక దర్శన సదుపాయాలను కల్పించడంతో పాటు ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుని దర్శనం అనంతరం భక్తులు ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. శ్రీకృష్ణుని నామస్మరణతో, భక్తి గీతాలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. ఉదయం ప్రారంభమైన ఈ వేడుకలు రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. రోజంతా భక్తుల రాకతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మరింత వైభవంగా కొనసాగనున్నాయి. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతతో పాటు కుటుంబ సమేతంగా పండగను జరుపుకోవడం ఈ వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు, భక్తుల కోలాహలం మధ్య కృష్ణ నామస్మరణతో, ఆధ్యాత్మిక శోభతో ఆదిలాబాద్ లో ఘనంగా సంబరాలు కొనసాగుతున్నాయి. శ్రీకృష్ణుని దర్శించుకున్న భక్తుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం ఈ వేడుకల ప్రత్యేకతను తెలియజేస్తుంది.

0: ఇప్పటిదాకా ఆదిలాబాద్లోని ఇస్కాన్ ఆలయంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలపై రేడియో నివేదికిన్నారు. సమర్పణ ఈ వరలక్ష్మి. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നിന്ന സമയം 9:45 వస్తుంది. ఇప్పుడు గీతం కి బహార్ పాత హిందీ చిత్రాలతో చిత్రగీతాలతో రూపొందించిన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో అలనాటి నటి కుంకుమ నటించిన చిత్రగీతాలతో రూపొందించిన కార్యక్రమం 4వ భాగం ఇంటరు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.
1: కుంకుమ కె నృత్యం మే గజబ్ కి ఫుర్తీ థీ. ఉన్కీ పర్సనాలిటీ మే దయా, చంచల్ భావనా తథా విశ్వాస్ కే గుణ జ్యాదా ఝలక్తే థే. వే అప్నే కెరియర్ కో అచ్చీ తరహ సే సంభాల్ లేతీ తో ఉన్హే బడే బడే బ్యానర్ కీ ఫిల్మే భీ అధిక మిల్తీ. కుంకుమ కా అగలా గీత్ మేనే 1968 కీ బడీ హిట్ ఫిల్మ్ రాజా ఔర్ రంగ్ సే లియా హై. ఇస్మే హమ్ శకల్ దో బచ్చే జిన్మే ఏక్ అమీర్ హై దూసరా గరీబ్ ఏక్ దూసరే కీ పొజిషన్ బదల్ లేతే హై. గరీబ్ మహల్ మే ఆ జాతా హై జబ్కి

ఇప్పటిదాకా అలనాటి నటి కుంకుమ నటించిన పాత హిందీ చిత్రాల్లో గీతాలతో రూపొందించిన కార్యక్రమం నాలుగో భాగం ఆఖరి భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఇది ఎలటి గీతం కీ బహార్ కార్యక్రమం. ఈ గీతం కీ బహార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 9:45 ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో బేగం అఖ్తర్ పాడిన గజళ్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిన్న.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు దాటి 32 సెకండ్లు. మన పురాణాలు

ఇది లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ నాలుగవ భాగం ప్రారంభం. ప్రధాన కథకులు జడసింగరి, సహాయకులు అడశంకరి, జడబీరేష్, డోలు వాయిద్యం అడమహేష్, సూరశేఖర్, జడ మహేందర్. గ్రామం శిర్ష, మండలం కావటాల్, జిల్లా కొమరంభీం, ఆసిఫాబాద్.

0: బంగారు ముద్దులు కదా నందలో తీసి మాత్రం తండ్రి ఈరన్న కష్మం చేతులు పెట్టినప్పుడు అంతలోన ఈరన్న కష్పుడు గన్ల చూసి శ్రీ హరిని మాత్రం చాలించుతాను ఈయనకి శ్రీ హరి ఇట్లా ఉన్నట్టు అయింది ఉంటే కాకపోతే మాత్రం గారుడు వాని దగ్గరికి వెళ్ళిపోయి మాత్రం విషాలు తెచ్చిన ఆయన పాముల విషాలు తెల్ల విషాలు దాగిపోయినరి మరి ఏంటంటే అంతలోన మాత్రం భక్త పారాధన కని చెప్పి వాళ్ళ తండ్రి చెప్పగా
1: పాముల విషాలు తెల్ల విషాలు దాగి వెళ్ళినప్పుడే మన రాజనా చెట్టు అని చేయాలి కన్ను చూసి మాత్రం ఏమో చేస్తూ ఉన్నారంటే కూర గిన్నెలు పట్టుకొని మాత్రమే మన రాజనా గారడుచున్న మన దగ్గర చేర వచ్చిందాడా అదిగో టైం లోపల మాత్రం గారడుచున్నవాడు మాత్రం మందులు మందులు అనుకుంటా ఎక్కడ జరుగుతున్నాడంటే

బట్టులారో చూసినావా, ఈ సార్ తాగిన గారు నా కొడుకు బాలాదుడు మరణం చెందలేకపోయే. మహేంద్రగిరి పట్టణానికి పనోడి భాగం అందు మాత్రం పర్వతం గిరి కొండలున్నాయి.

மீனுக்கு பரவதான் கேள்வி குண்டல மீன் கேள்வி நாயரா வந்த போது நான் எத்து குண்டலுனையா குண்டல மீன் கேள்வி சிந்தா வரைய போன కత్తి చేసిన కమ్మరానికి పాపం అన్నాడు శనార్థి కోసుకోమన్న పెద్ద మనుషులకు పాపం అన్నాడు కోసినోనికి ఏమో పాపం లేదనుకోని మాత్రం చెట్టి వాళ్ళు చేయమని కన్ను చూసినారు.

ముసామి పుట్టాక మాత్రమే పుజరాని చెట్లని పూతల పడతాను కాయరాని చెట్లని గట్టు పడతా ఉన్నాయట. అగ్రమైన కోపానికి వచ్చి మాత్రము అది నరసింహస్వామి అవతారం మీద విష్ణుమూర్తి ఏమి చేస్తాం.

పర పల పల నాబులు పలకజీరిందు నాయన ధూప కాగలేక ఉగ్రాన్ని కాగలేక భద్ర నరసింహ వెళ్ళిపోతూ ఉంటే నాయన ఇప్పుడేదే మరి ఎవరు పోతే ఆగుతారని చెప్పి ఎవరు పోతే ఆగుతారని చెప్పిన ఆయన పాలాదుని దగ్గర చేర వచ్చిన అతను శృతి 30 కోట్ల దేవాన దేవతలంతా చేరవచ్చు మాత్రమే కొడుక ప్రహ్లాద నువ్వేనట్టు అయితే నీ ఆది ఇష్ట మురిది మాత్రం నీ దగ్గర ఆగుతాడు అనుకోను వెళ్ళిపోయి గిట్ల పరిపరి విడమును వేడుకోవు నా కొడుక నీ మాట వింటే మాత్రం సల్లి లేకుండా చల్లవాడిపోతాడు.

లేకుండా సల్లబడి పోయి మాత్రమే తిరుక్కుండ తిరుక్కుంటా ఎక్కడ వచ్చిందంటే సింహాసనం కొండలే అమ్మా సింహాసనం కొండ మీదకి చేరే వచ్చింది రాయన అదే కొండ మీద మాత్రం భక్తుల పాలాదంతో ఏమంట ఉన్నాడు అయ్యయ్యో నా కొడుక ఈడ మాత్రమైనా నా పేరు మీద మాత్రం జాతరలు దాకా పంతమున్నది నా కొడుక కోరుకోము నా కొడుక నీ కోరిక ఎంత గొప్పది అన్నప్పుడే భక్త పాలాదు కన్నా చూసినాడు అయ్యయ్యో నాదేమో రాక్షస పుట్టువాడి ఉన్నది నాయనా నీదేమో దేవతల పుట్టువాడి ఉన్నది కాబట్టి నువ్వు ఈ గాడికి వెళ్లి నా రాక్షసుల కులాన్ని చంపకు అని చెప్పి వరము కోరుకున్నాడ భక్త పాలాదుడైనా మరి కన్న తల్లి మాత్రం నీలవాతి దేవి మాత్రమే మరి అదే నరసింహస్వామి పాదాలు పట్టుకున్నప్పుడు మా నీలవాతి దేవి కన్నా నీకు తలసిన చోట ములకాయ మొలుతున్నాడు నరసింహ అవతారం ఎత్తిన దానికి మాత్రమే

లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 4 భాగాలు పూర్తయినాయి. ప్రధాన కథకులు జడసింగరి, సహాయకులు అడశంకరి, జడ బీరేష్, డోలు వాయిద్యం అడి మహేష్, సూరశేఖర్, సహాయకులు జడ మహేందర్, గ్రామం శిర్ష, మండలం కౌటల్, జిల్లా ఆసిఫాబాద్ కొమరంభీం.

0: இப்படிதாங்க.
1: கொமரம் பீம் ஆசிஃபாபாத் ஜில்லா கவுட்டாரா மண்டலம் ஷீர்ஜா கிராமానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ నాలుగవ భాగం చివరి భాగం విన్నారు. ఈ కథ పునఃప్రసారం విన్నారు. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఇయాలటి మన పురాణాలు. మన పురాణాలు కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6 గంటల 20 నిమిషాలకు ఉంటుంది. రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ. సమయం 10 గంటల 30 నిమిషాలు దాటి 37 సెకండ్లు. ఇప్పుడు మధురిమ, మనసుకు హత్తుకునే పాత కొత్త మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగలిందాం మంచి రోజులు వచ్చాయి చిత్రం నుంచి ఈ గీతం. గానం సిద్ శ్రీరామ్, సంగీతం అనూప్ రుబెన్స్, సాహిత్యం కృష్ణకాంత్.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు విందాం. రాళ్లల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు అంటూ సాగే ఈ గీతం సీతారామ కళ్యాణం సినిమానోనిది. ఈ మధుర గీతం మనస్సు కవి ఆచార్య ఆత్రేయ గారు ప్రేమికుల చిన్ననాటి జ్ఞాపకాలను, ప్రణయ అనుబంధాన్ని ఎంతో తేలికైన పదాలతో హృదయానికి అత్తుకునేలా మలిచారు. ఇనుండ్రీ

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు విందాం మధురిమ కార్యక్రమంలో నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో అంటూ సాగే ఈ గీతం జేబు దొంగ సినిమాలోనిది. గీత రచయిత ఆచార్య ఆత్రేయ గారు అందించిన ఈ రచనలో పవిత్రమైన అనురాగం, ప్రకృతి ప్రతీకలు చాలా రమణీయంగా రూపుదిద్దుకున్నాయి. ఇనుండ్రీ

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం. సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు, నీలోనే చూశానులే ఏనోము ఫలమో, ఏ దేవి వరమో, నీ దాననైనలై నీ దాననైనలు అంటూ సాగే ఈ గీతం పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం కోసం దాశరథి కృష్ణమాచార్య రచించిన సిరిమల్లెల సౌరభాలు వెదితల్లే ఈ మధుర గీతం మీకోసం. సత్యం స్వరపరిచిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచే ఈ యుగల గీతాన్ని ఆలపించిన వారు ఏఎం రాజా, సుశీలమ్మ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ. ఇప్పుడు విందాం మధురిమ కార్యక్రమంలో కిలకిల నవ్వులు అంటూ సాగే ఈ గీతం చదువుకున్న అమ్మాయిలు సినిమాలోనిది. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం సమకూర్చిన వారు సాలూరి రాజేశ్వరరావు, గానం చేసిన వారు ఘంటసాల సుశీలమ్మ.

నీలోనే నీ లీలలోనే హాయిలే, నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే అంటూ సాకే ఈ గీతం ఉమాచండి గౌరీ శంకరుల కథ చిత్రంలోనిది. గీతరచన పింగళి నాగేంద్రరావు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, గానం ఘంటసాల సుశీలమ్మ.

ఇది ఇయాలటి మధురిమ. మధురిమ కార్యక్రమం ఒక శనివారం మినాయించి ప్రతిరోజు రాత్రి 10:30 నుంచి 11:00 దాకా ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. వాతావరణ సూచన: ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే, అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 88% ఉన్నది. జిల్లాలో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు: రేపొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీకృష్ణ సుప్రభాతం అష్టకం వింటారు. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బుడగం మధుబాబు సంభాషణలు 17వ భాగంలో స్పీకింగ్ స్కిల్స్ గురించి మొదటి సంభాషణ ఇంటారు. తర్వాత అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చిన సర్వేపల్లి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోరజ్ మండలం పిప్పరవాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పైడి నవనీత ప్రసంగం ఉంటుంది. తర్వాత ముచ్చటలో ఆదిలాబాద్కు చెందిన విశ్రాంత సంగీత ఉపాధ్యాయుడు సతీష్ దేశపాండేతో ముచ్చటంటుంది. ముచ్చట పెట్టింది కేలేనేన్. రేపొద్దమట్టు 5:30 కథింతాం, పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందగత్యకు పాము గుణపాఠం కథ ఉంటుంది. రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. తర్వాత పెద్దల మాట కథల సంపుటి నుండి స్నేహ మాధుర్యం కథ ఉంటుంది. రచన కన్నెగంటి అనసూయ. ఈ కథను వినిపిస్తారు జి జ్యోతి. యువవాణి యువజనుల కార్యక్రమంలో రేపొద్దమట్టు 5:45 సృజన్ సృజనాత్మకత. ఏఐ పరిజ్ఞానంతో వీడియోలు రూపొందిస్తున్న బీటెక్ విద్యార్థి తొడసం సృజన్తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కేలేనేన్. మన పురాణాలు కార్యక్రమంలో రేపొద్దమట్టు 6:20 ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదిమ్మ గ్రామానికి చెందిన పూండ్రు గంగన్నాభృదం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ పుర్రకథ 5వ భాగం వింటారు. తర్వాత 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో మావలా మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన నిమ్మన వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన పర్యావరణం పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వ్యవసాయ పంటలలో జీవ సంబంధ యాజమాన్య పద్దతుల పాత్ర. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది పి కమలాకర్ రెడ్డి. ఆ తర్వాత రైతు అంతరంగంలో పంటల సాగు ట్రాక్టర్తో వ్యవసాయ పనులు, ఈ అంశం గురించి నేరడిగొండ మండలం సవర్గాం గ్రామానికి చెందిన రైతు డి మహేందర్తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కేలేనేన్. రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 26వ భాగంలో శోభాగుర్తు గురించి విశేషాలింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక రేపు రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో బేగం అఖ్తర్ పాడిన గజల్లు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. రేపటి సినిమా పాటల యాలలు చూసుకున్నట్లయితే రేపొద్దుగల 8:45 సింగిడి, పొద్దుమట 5:30 మాట చెప్పుండ్రి పాటైనుండ్రి, రాత్రి 7:45 ఉషారు. ఇవి రేపటి ప్రసారంలోని సినిమా పాటల యాలలు. ఇక పొద్దుగల 10:00 to 3:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:00 to 3:00 పొద్దుమట 5:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 11:01 దాటి 33 సెకండ్లు. ఇంతటి